శక సంవత్సరం 1948, వైశాఖ మాసం 17వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం మే నెల 3వ తేదీ ఆదివారం. శ్రోతలకు శుభోదయం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 6:05 దాటి 43 సెకండ్లు. శ్రోతలు ఇప్పుడు అర్చన కార్యక్రమంలో భక్తిగీతాలు వింటారు.

0: సుప్రభాత సమయాన సుమనోహరమైన భక్తి గీతాలు,
1: భగవద్ భావనావిష్కృత సుగంధ కుసుమాలు,
0: ప్రభాత సమయాన పరమాత్మకు సమర్పించే పూజా ప్రసూనాల మాల, భక్తి సంగీత హేళ.

అర్చన మనసుని భక్తి పారవశంతో నింపే భక్తి గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 6 గంటలకు మీ ఆకాశ

మన జీవితంలో ప్రార్థన మనసుకి హాయిని ప్రశాంతతని ఇస్తుంది. అది ఒక అపారమైన శక్తి. జీవితంలో వచ్చే కష్టాలను ఎదుర్కోవడానికి ధైర్యాన్ని కూడా ఇస్తుంది. మరి భగవంతుడికి మనిషికి మధ్య దూరాన్ని తగ్గించి మనిషిని దైవ మార్గంలో నడిపిస్తుంది, మనిషికి ఒక దారి చూపిస్తుంది. మరి అలాంటి ప్రార్థనకు ఒక ప్రత్యేక స్థానాన్ని ఇచ్చి ఇక్కడికి వచ్చే భక్తుల కోరికలను తీర్చే ఓ పవిత్ర స్థలం బెంగళూరులోని ఇన్ఫాంట్ జీసస్ చర్చ్. మరి ఈ చర్చ్ గురించి ఈనాటి అర్చనలో మాట్లాడుకోబోతున్నాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

ఇది రోమన్ క్యాథలిక్ చర్చ్. దక్షిణ భారతదేశంలో ఉన్న కొన్ని క్యాథలిక్ చర్చెస్లో ఈ చర్చ్ కూడా చాలా ప్రసిద్ధి గాంచిందనమాట. మరి 1971లో మాస్ని మొట్టమొదటిసారిగా సెలబ్రేట్ చేశారు ఇక్కడ. మొదట్లో యేసుక్రీస్తు విగ్రహాన్ని ఒక చిన్న ప్రదేశంలో స్థాపించి ఒక టెంట్ వేసి అక్కడ సెలబ్రేట్ చేసేవారు ఈ మాస్ని. మరి ఆ ప్రాంతంలో జనసంచారం ఎక్కువగా ఉండేది కాదు, మొక్కలు చాలా ఉండేవి, ఎంతంటే మనుషులు నడవడానికి కూడా ఇబ్బంది పడేవారట. అయినా కూడా మరి అక్కడ ప్రీస్ట్స్ ఈ ప్రార్థనలు నిర్వహించి ఆ ప్రదేశానికి ఒక శక్తిని తీసుకొచ్చారు. తర్వాత భక్తుల సంఖ్య పెరిగి నేడు ఒక పెద్ద చర్చ్గా రూపుదిద్దుకుంది.

0: సుప్రభాత సమయాన సుమనోహరమైన భక్తి గీతాలు,
1: భగవద్ భావనావిష్కృత సుగంధ కుసుమాలు,
0: ప్రభాత సమయాన పరమాత్మకు సమర్పించే పూజా ప్రసూనాల మాల, భక్తి సంగీత హేళ.

అర్చన మనసుని భక్తి పారవశంతో నింపే భక్తి గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 6 గంటలకు మీ ఆకాశ

ఇన్ఫాంట్ జీసస్ చర్చ్ గురించి మాట్లాడుకుంటున్నాం ఈనాటి అర్చనలో. మరి ఈ చర్చ్కి వచ్చి మనస్ఫూర్తిగా ఆ యేసు ప్రభువును తలుచుకుంటే ఆయన తప్పకుండా పలుకుతారని భక్తుల నమ్మకం. ఆరోగ్యం, ఉద్యోగం, ఇలా ఏ రంగంలో సమస్యలున్నా ఆయన దగ్గర కాసేపు కూర్చుని మాట్లాడితే అన్నింటికీ తప్పక పరిష్కారం దొరుకుతుందని అంటారు. మరి ప్రతి గురువారం ఇక్కడ జరిగే నొవేనా ప్రార్థనకు జనసంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. సుమారు 10,000 మందికి పైగా భక్తులు ఈ ప్రార్థన కోసం వస్తూ ఉంటారు. లైట్లు, కొవ్వొత్తులతో అందంగా ముస్తాబవుతుంది ఈ చర్చ్ నొవేనా ప్రార్థనకి. శాంతి మరియు నిశ్శబ్ద వాతావరణం ఇక్కడ భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతినిస్తాయి. చుట్టుపక్కన ఎంత హడావిడిగా ఉన్నా చర్చిలోకి అడుగు పెట్టగానే మాత్రం ఏదో తెలియని ఒక పాజిటివ్ ఎనర్జీ మనని చుట్టేసినట్టు అనిపిస్తుంది. మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: సుప్రభాత సమయాన సుమనోహరమైన భక్తి గీతాలు,
1: భగవద్ భావనావిష్కృత సుగంధ కుసుమాలు,
0: ప్రభాత సమయాన పరమాత్మకు సమర్పించే పూజా ప్రసూనాల మాల, భక్తి సంగీత హేళ.

0: అర్చన మనసుని భక్తి పారవశంతో నింపే భక్తి గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 6 గంటలకు మీ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో అర్చన. మనం మాట్లాడుకుంటున్నాం బెంగళూరులోని ఇన్ఫాంట్ జీసస్ చర్చ్ గురించి. మరి ప్రతి సంవత్సరం వార్షిక పండుగ ఎంతో వైభవంగా జరుగుతుంది. ఈ చర్చ్లో 7 భాషల్లో ఇక్కడ మాస్ని నిర్వహిస్తారు. ఇక్కడ చిన్నారి యేసు విగ్రహం, ఆయన కళ్ళలోని పసితనం జనాలను ఆకట్టుకుంటాయి. ఎంతసేపు ఉన్నా తనివి తీరదు. ఇక ఈ చర్చ్ నిర్మాణ శైలి గురించి చెప్పాలి అంటే ఫ్యాన్ షేప్ హాల్ ఉండగా సుమారు 2500 మందికి పైగా భక్తుల్ని అకామిడేట్ చేసుకుంటుంది. అంతేకాకుండా ఈ చర్చ్ మధ్య భాగం అంటే సెంట్రల్ మ్యూరల్ అంటారన్నమాట, అయితే అది బెత్లెహెంలోని చర్చ్ ఆఫ్ నేటివిటీని పోలి ఉంటుంది. మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

కోరుకున్న కోరికలు అన్నీ నెరవేరిన తర్వాత కొవ్వొత్తులు వెలిగించి లేదా చిన్న చిన్న బహుమతులు సమర్పించుకోవడం ఇక్కడ చాలా కాలంగా వస్తున్న ఆచారం. మరి మన ఈ గజిబిజి జీవితాల్లో దైవం అనే ఓ శక్తి మనకి తోడుగా ఉంటే జీవితంలో వచ్చే కష్టాలను తేలిగ్గా ఎదుర్కోగలుగుతాం కదా. మరి అదే దైవంపై సంపూర్ణ నమ్మకం ఉంచి ఆయన్ని మనస్ఫూర్తిగా పిలిస్తే ఆయన తప్పక పలుకుతారు.

భక్తులలో ఆధ్యాత్మిక భావాన్ని నింపి వారి కోరికలను తీర్చి ఈ భవసాగరాన్ని తేలిక చేస్తున్న ఇన్ఫాంట్ జీసస్ చర్చ్ గురించి మాట్లాడుకున్నాం ఈనాటి అర్చనలో. ఈ విధంగా ఇన్ఫాంట్ జీసస్ చర్చ్ కేవలం ఒక చర్చ్లా కాకుండా భక్తుల విశ్వాసానికి, ఆనందానికి కేంద్రంగా నిలుస్తోంది. దేవుడిపై విశ్వాసం, మనుషులపై ప్రేమ, ఇవే నిజమైన సంపదలు అని బోధిస్తోంది ఈ చర్చ్. మరి ఆ యేసుక్రీస్తు ఆశీస్సులు మీపై కూడా ఉండాలని, మీరు ఈ చర్చ్ని దర్శించుకోవాలని కోరుకుంటూ ఇది ఈనాటి అర్చన.

మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేదంతా గప్ షాప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎండ్రపాటి మాధవీలత. ఎన్నికల సంఘం పశ్చిమ బెంగాల్లోని ఫాల్టా అసెంబ్లీ నియోజకవర్గంలోని 285 పోలింగ్ స్టేషన్లలో ఈ నెల 21న రీపోలింగ్ నిర్వహించాలని ఆదేశించింది. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ జమైకా, సురినామ్, ట్రినిడాడ్, టొబాగో దేశాల్లో ఈరోజు నుండి ఈ నెల 10వ తేదీ వరకు పర్యటిస్తారు. దేశంలోని పలు ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా నిన్న చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ ముంబై ఇండియన్స్పై 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఎన్నికల సంఘం పశ్చిమ బెంగాల్లోని ఫాల్టా అసెంబ్లీ నియోజకవర్గంలోని 285 పోలింగ్ స్టేషన్లలో ఈ నెల 21న రీపోలింగ్ నిర్వహించాలని ఆదేశించింది. బుధవారం నాడు జరిగిన పోలింగ్ సందర్భంగా పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాల్లో తీవ్రమైన ఎన్నికల ఉల్లంఘనలు ప్రజాస్వామ్య ప్రక్రియకు విఘాతం కలిగినట్టు ఎన్నికల సంఘం తెలిపింది. దీంతో ఈ నెల 21వ తేదీన ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు అన్ని పోలింగ్ కేంద్రాల్లో మళ్లీ ఓటింగ్ నిర్వహిస్తారు. ఓట్ల లెక్కింపు ఈ నెల 24వ తేదీన జరుగుతుంది. పశ్చిమ బెంగాల్లో దక్షిణ 24 పరగణాల జిల్లాల్లోని 15 పోలింగ్ బూత్లలో నిన్న నిర్వహించిన రీపోలింగ్లో దాదాపు 90% పోలింగ్ నమోదైంది. ఈ రీపోలింగ్ 2 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రశాంతంగా జరిగింది. ఇక పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, అస్సాం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు రేపు నిర్వహిస్తారు. తమిళనాడులో రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 62 ప్రత్యేక కౌంటింగ్ కేంద్రాల్లో రేపు ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. మొత్తం 10,545 మంది కౌంటింగ్ సిబ్బంది విధుల్లో పాల్గొంటారు. 4,624 మంది మైక్రో అబ్జర్వర్లు వారికి సహకరిస్తారు. ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాలను ఖచ్చితంగా అమలు చేయడం కోసం ప్రత్యేక నిఘా పాటిస్తారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ జమైకా, సురినామ్, ట్రినిడాడ్, టొబాగో దేశాల్లో ఈరోజు నుండి ఈ నెల 10వ తేదీ వరకు పర్యటిస్తారు. ఈ పర్యటనలో ఆయన జమైకా, సురినామ్, ట్రినిడాడ్, టొబాగో దేశాల నాయకత్వంతో సమావేశమవుతారు. ఈ సందర్భంగా ద్వైపాక్షిక సంబంధాలు, ప్రాంతీయ అంతర్జాతీయ అంశాలపై సమగ్రంగా చర్చలు జరుపుతారు. ఈ పర్యటన భారత్కు ఈ 3 దేశాలతో కొనసాగుతున్న రాజకీయ సంబంధాలకు మరింత ఊతమివ్వడంతో పాటు సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న స్నేహపూర్వక సంబంధాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఉంది. సూరత్లో నిన్న ముగిసిన వైబ్రాంట్ గుజరాత్ రీజనల్ సమ్మిట్ కొత్త రికార్డులను సృష్టించింది. ఈ సదస్సులో 3,53,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన మొత్తం 2,792 అవగాహన ఒప్పందాలు కుదిరాయి. ఈ సమావేశంలో కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా మాట్లాడుతూ ప్రపంచ సరఫరాల్లో ఏర్పడుతున్న ఆటంకాలను భారత్ అవకాశంగా మలుచుకోవాలన్నారు. దేశాన్ని స్వయం సమృద్ది గల తయారీ కేంద్రంగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. తయారీ సామర్థ్యాన్ని పెంచడం, వికసిత్ భారత కలను సాకారం చేయడంలో ఇటువంటి ప్రాంతీయ సదస్సులు కీలక పాత్ర పోషిస్తాయని నడ్డా అన్నారు.
1: आपदा को हम अवसर में बदले, इसको हम अपॉर्चुनिटी के रूप में हमको देखने की जरूरत है और इसलिए हमको अपने आप को आत्मनिर्भर बनाने के लिए और जरूरी है कि हम इस रीजनल कॉन्फ्रेंसेस के माध्यम से ज्यादा अपने मैन्युफैक्चरिंग प्रोसेस को एरिया को हम तवज्जो दें और साथ में हम सेल्फ रिलायंस की ओर जाए, इस पर हमको ध्यान देने की जरूरत है.
0: आकाशवाणी वार्ता వింటున్నారు. దేశంలోని పలు ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, సిక్కిం రాష్ట్రాలతో పాటు కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి

పుదుచ్చేరిలో భారీ వర్షాలు కురుస్తాయని ఆ శాఖ పేర్కొంది. అలాగే లద్దాఖ్, జమ్మూకశ్మీర్లో ఉరుములు, మెరుపులతో పాటు వడగళ్ల వానలు సంభవించే అవకాశం ఉందని పేర్కొంది. రానున్న 2 రోజుల్లో ఢిల్లీ, బీహార్, పంజాబ్, హర్యానా, చండీగఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశా, రాయలసీమ, ఉత్తరాఖండ్, విదర్భ, పశ్చిమ బెంగాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వాతావరణం నెలకొని ఉంటుందని ఆ శాఖ పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి, కారేకాల్లో పగటి సమయాల్లో రేపటి వరకు వేడి, ఉక్కపోత వాతావరణం కొనసాగుతుందని ఐఎండి తెలిపింది. ఆపరేషన్ సింధూర్ ఉగ్రవాద నిర్మూలనలో దృఢ సంకల్పానికి ప్రతీక అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. నిన్న న్యూఢిల్లీలో నిర్వహించిన శౌర్య కార్యక్రమంలో మాట్లాడుతూ మంత్రి, ఈ ఆపరేషన్ సమయంలో భారత సాయుధ దళాలు ప్రదర్శించిన అసమాన వీరత్వం భారత సైనిక చరిత్రలో సువర్ణ అధ్యాయంగా నిలిచిందన్నారు. గత సంవత్సరం ఏప్రిల్ 22న పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి ప్రతిస్పందనగా మే 7న భారత్ ఆపరేషన్ సింధూర్ను ప్రారంభించింది. ఈ ఆపరేషన్లో పాకిస్తాన్ నియంత్రిత ప్రాంతాల్లో ఉన్న ఉగ్రవాద మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపింది. ఈ దాడుల తర్వాత 4 రోజుల పాటు తీవ్ర ఘర్షణలు కొనసాగి మే 10న సైనిక చర్యలు నిలిపివేయడానికి ఇరు దేశాలు ఒక అవగాహనకు వచ్చాయి. భారత సాయుధ దళాలు యుద్ద రంగంలోనే కాకుండా ప్రకృతి వైపరీత్యాల సమయంలోనూ ప్రజలకు సేవలందించడంలో అసాధారణ ధైర్యాన్ని ప్రదర్శిస్తున్నాయని రాజ్నాథ్ సింగ్ అన్నారు. సుప్రీంకోర్టు పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో కౌంటింగ్ సూపర్వైజర్లుగా కేవలం కేంద్ర ప్రభుత్వోద్యోగులను నియమించాలన్న ఎన్నికల సంఘం నిర్ణయంలో జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. న్యాయమూర్తులు జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ జోయ్మాల్యా బాక్చిలతో కూడిన ధర్మాసనం ఎన్నికల సంఘం మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని ఆదేశించింది. ఈ తీర్పును తృణమూల్ కాంగ్రెస్ ఎదురుదెబ్బగా భావించి ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఆ పార్టీ కోర్టును ఆశ్రయించింది. నీట్, యూజీ మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈరోజు పరీక్ష నిర్వహించబడుతుంది. పరీక్ష 2 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది. పరీక్షా కేంద్రాల్లోకి 1:30 వరకు మాత్రమే ప్రవేశానికి అనుమతిస్తారు. అభ్యర్థుల కోసం ఏజెన్సీ ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేసింది. అడ్మిట్ కార్డుతో పాటు అభ్యర్థులు తప్పనిసరిగా ఓటర్ ఐడీ, ఆధార్ కార్డు లేదా రేషన్ కార్డు వంటి ఏదైనా ఒరిజినల్ ఫోటో గుర్తింపు పత్రాన్ని వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్ వైద్య రంగంలో సరికొత్త విప్లవానికి నాంది పలికింది. దేశంలోనే మొట్టమొదటిసారిగా రోగుల పడకల వద్దకే తీసుకెళ్లగలిగే పోర్టబుల్ మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ ఇమేజింగ్ ఎంఆర్ఐ వ్యవస్థను ఎయిమ్స్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఐసీయు, అత్యవసర విభాగాలు, న్యూరో సర్జికల్ విభాగాల్లో చికిత్స పొందుతున్న విషమ పరిస్థితుల్లో ఉన్న రోగులకు వేగంగా మెదడును స్కాన్ చేయడానికి ఇది దోహదపడుతుంది. స్ట్రోక్, తలకు తగిలిన గాయాలు, శిశు వైద్యం, శస్త్రచికిత్స అనంతరం సంరక్షణలో వేగవంతమైన వ్యాధి నిర్ధారణకు ఇది ఉపయోగపడుతుంది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా నిన్న చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ ముంబై ఇండియన్స్పై 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ 18.1 ఓవర్లో 2 వికెట్లు కోల్పోయి 160 పరుగులు చేసి విజయం సాధించింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఎన్నికల సంఘం పశ్చిమ బెంగాల్లోని ఫాల్టా అసెంబ్లీ నియోజకవర్గంలోని 285 పోలింగ్ కేంద్రాల్లో ఈ నెల 21న రీపోలింగ్ నిర్వహించాలని ఆదేశించింది. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ జమైకా, సురినామ్, ట్రినిడాడ్, టొబాగో దేశాల్లో ఈ నెల 10వ తేదీ వరకు పర్యటిస్తారు. దేశంలోని పలు ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ఇప్పుడు వినండి ఆరోగ్య జీవనం శీర్షికన కొరోనరీ హార్ట్ డిసీజ్. ఈ అంశం గురించి ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ పొల్లమూరి ప్రణీత్ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: శ్రోతలకు నమస్కారం. ఆరోగ్య జీవనం శీర్షికన కొరోనరీ హార్ట్ డిసీజ్, ఈ అంశం గురించి తెలియజేయడానికి ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ పలమూరి ప్రణీత్ గారు మన స్టూడియోస్కి వచ్చేశారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ ప్రణీత్ గారు.
1: నమస్తే సార్.
0: ఈ కొరోనరీ హార్ట్ డిసీజ్ అని దేన్ని అంటారండి?
1: గుండెకి రక్త సరఫరా అందించే రక్తనాళాలని కొరోనరీ ఆర్టరీస్ అంటాము. ఈ కొరోనరీ ఆర్టరీస్ లో ఏదైనా ఇబ్బంది ఉండి గుండెకి అందాల్సిన రక్త సరఫరా సరిగ్గా జరగకపోతే దాన్ని కొరోనరీ హార్ట్ డిసీజ్ అని అంటాం. కామన్ గా మనం వాడుక భాషలో అనే ఈ హార్ట్ అటాక్ ఆర్ బ్లాకేజెస్ అనే వాడుక భాషలో ఏదైతే చూస్తామో ఇవన్నీ కొరోనరీ హార్ట్ డిసీజ్ కింద వస్తుంటాయి.
0: డాక్టర్ గారు, ఈ కొరోనరీ హార్ట్ డిసీజ్ రావడానికి గల కారణాలు ఏంటంటే?
1: కొరోనరీ హార్ట్ డిసీజ్ లో ముఖ్యంగా మనం చూసుకునేది రక్త సరఫరాలో బ్లాకేజెస్ రావడము, కొరోనరీ ఆర్టరీ డిసీజ్ అంటాము. అండ్ కొన్నిసార్లు పుట్టుకతోనే కొరోనరీ ఆర్టరీస్ సరిగ్గా ఫామ్ అవ్వలేదు, లేదా ఫామ్ అయ్యాయి వాటి అపీరెన్స్ కానీ వాటి స్ట్రక్చర్ సరిగ్గా లేకపోతే అది కూడా ఒక ప్రాబ్లం కావచ్చు. అవన్నీ చాలా రేర్ గా చూస్తుంటాము, బట్ మెజారిటీగా చూసే ప్రాబ్లమ్స్ అన్ని కొరోనరీ ఆర్టరీ డిజీజ్ ఏజ్ లో చూసేవి, బ్లాకేజెస్ రావడం, కొలెస్ట్రాల్ గానీ ఇవన్నీ పేరుకుపోయి రక్త సరఫరాకి అడ్డు పుట్టి ఆ రక్త సరఫరా ఇబ్బంది పెట్టే ప్రాబ్లమ్స్ ఎక్కువగా చూస్తుంటాం. వీటిని కొరోనరీ ఆర్టరీ డిజీజ్ గా మేజర్ గా చూస్తూ ఉంటాం.
0: శరీరం పైన మనకి ఏదైనా సమస్య వస్తే కంటికి కనబడుతుంది డాక్టర్ గారు, కానీ హార్ట్ కి సంబంధించిన సమస్య ఉంది అని తెలుసుకోవడం ఎలా?
1: మన బాడీలో ఏమైనా ఇబ్బంది అయినప్పుడు బాడీ సంకేతాలు ఇస్తుంది. ఒకవేళ ప్రాబ్లం ఉంటే సింప్టమ్స్ అనేవి ఆ వ్యక్తికి కనిపిస్తూ ఉంటాయి. ఆ సింప్టమ్స్ కి తగ్గట్టు అనుమానం పెరుగుతుంది. అండ్ ఆ అనుమానం తీర్చడానికి మనం పరీక్షలు చేసి జబ్బు నిర్ధారించడం, దానికి తగ్గట్టు వైద్యం చేయడం. సో సింప్టమ్స్ గమనించాల్సిన అవసరం ఉంది.
0: ఏ రకమైన సింప్టమ్స్ చూసి మనము కార్డియాలజిస్ట్ దగ్గరికి లేదంటే డాక్టర్ దగ్గరికి, హార్ట్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాలి?
1: హార్ట్ డిసీజెస్ కి సంబంధించిన సింప్టమ్స్ అనేవి ముఖ్యంగా 5. ఒకటి చెస్ట్ పెయిన్, సో ఛాతీలో నొప్పి వస్తే అది హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లం కావచ్చు. సెకండ్ ఆయాసం, బ్రీదింగ్ డిఫికల్టీ. థర్డ్ సింకోప్, అంటే కలిదిరిగి పడిపోవడం. ఫోర్త్ పాల్పిటేషన్స్, గుండె దడ రావడం. ఫిఫ్త్ ఈజీ ఫెటిగబిలిటీ, అంటే అలసట, మనం పని చేయలేకపోవడం, అలసట ఉండడం. ఈ 5 హార్ట్ రిలేటెడ్ సింప్టమ్స్ కి కార్డినల్ సింప్టమ్స్ అని అంటాం. సో ఇలాంటి సింప్టమ్స్ అయితే ఒకటి లేదా రెండు కాంబినేషన్ లో ఉన్నప్పుడు హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉండే అనుమానం మనకి ఉంటుంది.
0: మీరు అన్నట్టు ఈ కొరోనరీలు అంటే రక్తానికి గుండెకి సరఫరా చేసే రక్తనాళాల్లో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ గానీ ప్లేగ్ గానీ ఫామ్ కావడానికి అది ఒక రోజులో కాదు కదా డాక్టర్ గారు, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్? అంటే ఒక విధంగా చెప్పాలంటే మనకు ఇంట్లో ఉండే పైప్ లైన్లలో గనక ఏ విధంగా అయితే రస్ట్ జమ అయిపోయి చెత్త నిండిపోతుందో అలా మెల్లిమెల్లిగా ఫామ్ అయ్యే అవకాశం ఉంది.
1: అవునండి, పర్ఫెక్ట్.
0: అంటే ఇది దీని కారణం మన జీవన శైలిలో ఉండే మార్పుల వల్లే జరిగింది వచ్చంటారా, లేదంటే మన డే టు డే రొటీన్ లో ఏ చేస్తే ఇలా జరుగుతుంది అంటారు, అంటే ఏ తప్పు వల్ల ఇలాంటి పరిస్థితి రావచ్చు అంటారు?
1: అంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏజ్ అండి. ఏజ్ పెరిగే కొద్దీ బ్లడ్ వెజల్స్ ఏవైతే ఎలాస్టిక్ స్ట్రక్చర్స్ ఏవైతే ఉంటాయో ఏజ్ తో పాటు ఆ ఎలాస్టిసిటీ కోల్పోతుంది. ఆ ఎలాస్టిసిటీ కోల్పోవడం ద్వారా ఈ కొలెస్ట్రాల్ గానీ ప్లాక్ అనేవి ఫామ్ అవడం జరుగుతుంది. దాంతో పాటు అదనంగా రిస్క్ ఫ్యాక్టర్స్ యాడ్ అయినప్పుడు, లైక్ బీపీ కంట్రోల్లో లేనప్పుడు కానీ, డయాబెటీస్ ఉండి అది కంట్రోల్లో లేనప్పుడు, స్మోకింగ్, కొలెస్ట్రాల్ ఎక్కువ అవడం, ఇలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ యాడ్ అయినప్పుడు ఆ ప్రాసెస్ అనేది ఫాస్ట్ అవుతుంది, ప్రెసిపిటేట్ అవుతుంది. అండ్ తొందరగానే ఈ బ్లాకేజెస్ రావడము, తద్వారా వచ్చే ప్రాబ్లమ్స్ వస్తుంటాయి.
0: సామాన్యంగా ఒక నానుడి వింటుంటాము, తింటే ఆయాసము, తినకపోతే నీరసం అని. మీరు చెప్పిన ఈ 5 సింప్టమ్స్ లో ఒకటి ఆయాసం చెప్పారు, ఒకటి తొందరగా నీరసపడిపోవడం చెప్పారు. అయితే ఇలా తిన్న తర్వాత కూడా ఆయాసపడే వాళ్ళు ఉన్నారు, చెస్ట్ పెయిన్ వచ్చే వాళ్ళు ఉన్నారు, గుండెకు సంబంధించిందా కాదా అని ఎలా నిర్ధారించుకోవాలంటారు? ఏ పారామీటర్ మీద మనం నిర్ధారించుకోవాలంటారు?
1: ఎక్కువగా తిన్నప్పుడు ఉండే భుక్తాయాసం అనేది సెపరేట్ ప్రాబ్లము, అలాగే తిన్న తర్వాత

ఆయాసం ఇబ్బంది పడ్డము హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లం కూడా కావచ్చు. ఇది ఎందుకు జరుగుతుంది అంటే మనం ఆహారం తీసుకున్న తర్వాత ఆహారం అరగాలి అంటే ఆ పేగులకి కూడా రక్త సరఫరా పెరగాల్సిన అవసరం ఉంది. రక్త సరఫరా పెరిగినప్పుడు గుండె ఆ రక్త సరఫరాని పెంచాలి. గుండె మీద అదనంగా భారం పడుతుంది. ఒకవేళ గుండె పనితీరు సరిగ్గా లేకపోతే ఈ ఎక్స్ట్రా డిమాండ్ ఏదైతే మనం గుండెకి పెట్టామో గుండె సరిగ్గా లేకపోతే కూడా ఆయాసం వచ్చే అవకాశం ఉంది. ఆహారం తీసుకున్నాక ఆయాసం వస్తే కూడా హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లం ఉండే అవకాశం ఉంది. అలా తరచూ ఉంది ఇబ్బంది పెడుతున్నప్పుడు డాక్టర్

0: తీసుకున్నాక ఆయాసం వస్తే కూడా హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లం ఉండే అవకాశం ఉంది. అలా తరచూ ఉంది, ఇబ్బంది పెడుతున్నప్పుడు డాక్టర్ని సంప్రదించి ఆ ప్రాబ్లమ్ని చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ ఈక్వల్లీ ప్రాబ్లం పెరిగి పెద్దకుండా ముందే ట్రీట్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది.
1: సింకోపి అన్నారు డాక్టర్ గారు, అది ఎలాంటి పరిస్థితుల్లో జరిగే అవకాశం ఉందంటారు?
0: సో సింకోప్ ఎసెన్షియల్లీ చెప్పడం ఏంటంటే, కాసేపటి వరకు బ్రెయిన్కి బ్లడ్ సర్క్యులేషన్ అందలేదు. బ్రెయిన్కి బ్లడ్ సర్క్యులేషన్ అందలేదు కాబట్టి మనిషి అన్కాన్షియస్ అయ్యి పడిపోయాడు. బ్రెయిన్కి బ్లడ్ సర్క్యులేషన్ అందించాల్సిన బాధ్యత హార్ట్ది. సో హార్ట్ పనితీరులో ప్రాబ్లం ఉండి అది కాసేపు పనిచేయలేదు అండ్ బ్రెయిన్కి అందించాల్సిన బ్లడ్ సర్క్యులేషన్ ఇవ్వకపోతే అన్కాన్షియస్ అయిపోయారు. కొరనరీ ఆర్టరీ డిజీజ్ వల్ల కూడా అన్కాన్షియస్ అయ్యే అవకాశం ఉంది, సింకోప్ అయ్యే అవకాశం ఉంది. సివియర్ వాల్వ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటే కూడా సింకోప్ వచ్చే అవకాశం ఉంది. అలాగే రిథమ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటే కూడా అన్కాన్షియస్ అయ్యే అవకాశం ఉంది. సో ఈ మూడు హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా మనిషి అన్కాన్షియస్ అయ్యి సింకోప్ వచ్చే అవకాశం ఉంది. వీటిని ఇవాల్యుయేట్ చేయాల్సిన అవసరం ఉంది.
1: అలాంటి సింకోపి లాంటి పరిస్థితి ఏర్పడ్డప్పుడు పక్కనే ఉన్న వాళ్ళు ఏ రకమైన యాక్షన్ తీసుకోవాలంటారు?
0: ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్, పేషెంట్ ని మనం ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో, అంటే ఏమైనా డేంజర్ సిచ్యువేషన్ ఉంటే దాని నుంచి పక్కన పెట్టాలి. లేదైనా ఫైర్ లాగా ఏదైనా ఉంది, వాటర్ సిచ్యువేషన్, డ్రౌనింగ్ లాంటివి ఉంటే ముందు సేఫ్ జోన్ లో ముందు పేషెంట్ ని షిఫ్ట్ చేయాలి. సింకోప్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ సెల్ఫ్ లిమిటింగే ఉంటుంది, అంటే ఒక 2 నిమిషాల పాటు మనిషి నార్మల్ గా కాన్షియస్ అయిపోతారు. ఒకవేళ అలాగే అన్కాన్షియస్ గా ఉంటే దెన్ బై స్టాండర్డ్ సిపిఆర్, కార్డియోపల్మరీ రీసస్టేషన్ చేసి పేషెంట్ ని రిసస్టేట్ చేయడానికి ట్రై చేయాలి అండ్ 108 లేదా ఎమర్జెన్సీ సర్వీసెస్ ని కాల్ చేయాలి. యూజువల్లీ సిపిఆర్ చేయడం ద్వారా ఆ మనిషి ప్రాణాన్ని మనం నిలబెట్టే అవకాశం ఉంది అండ్ ఇమీడియట్ గా మెడికల్ అటెన్షన్ తీసుకుంటే వాళ్ళు ప్రాబ్లం ఏంటో డయాగ్నోస్ చేసి ఈక్వల్లీ ట్రీట్మెంట్ ఇచ్చే అవకాశం ఉంటుంది.
1: డాక్టర్ గారు, ఎప్పుడైనా ఫంక్షన్స్లలో కానీ కొంచెం హెవీ ఫుడ్ తీసుకున్నప్పుడు కూడా గ్యాస్ ప్రాబ్లం వస్తుంది.
0: అవునండి.
1: ఆ గ్యాస్ ప్రాబ్లం కూడా దాదాపు సిమిలర్ గా హార్ట్ పెయిన్ లాగే ఉంటుంది అంటారు.
0: అవునండి.
1: అది ఎంతవరకు నిజమో, దాన్ని ఎలా మనం డిస్క్రిమినేట్ చేయాలంటారు?
0: ఈ మాట వాస్తవమేనండి. హార్ట్ అటాక్ తో వచ్చే చెస్ట్ పెయిన్ కానీ గ్యాస్ తో వచ్చే సో కాల్డ్ చెస్ట్ పెయిన్ కానీ రెండు ఒకలాగే ఉండే అవకాశం ఉంది. సుమారు 30% మంది ఏదైతే గ్యాస్ ట్రబుల్ అని అనుకుంటారో అది హార్ట్ అటాక్ ఉండే అవకాశం ఉంది. చాలా మంది మిస్ అవుతారు, కొందరు ఎండోస్కోపీ కూడా చేసుకున్న సందర్భాలు ఉన్నాయి, తీరా చూస్తే అది యాక్చువల్లీ హార్ట్ అటాక్. చెస్ట్ పెయిన్ అనేది గ్యాస్ రిలేటెడ్ పెయినా లేదా హార్ట్ రిలేటెడ్ పెయినా చెప్పడం కొన్నిసార్లు కష్టమే, కానీ కొన్ని కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ వల్ల వీటిని డిఫరెన్షియేట్ చేసే అవకాశం ఉంది. యూజువల్లీ హార్ట్ రిలేటెడ్ ఉండే చెస్ట్ పెయిన్ సెంటర్ ఆఫ్ ది చెస్ట్ లో ఉండే అవకాశం ఉంటుంది అండ్ రెండు భుజాల్లోనూ వెళ్ళొచ్చు. లెఫ్ట్ లోనే వెళ్తుంది అని కాదు, ఒక్కోసారి రైట్ లో కూడా వెళ్లే అవకాశం ఉంది, ఒక్కోసారి దవడల్లోకి వెళ్లే అవకాశం ఉంది. అసోసియేటెడ్ సింప్టమ్స్ అంటాము, ఏదైనా అనీజీగా ఫీల్ అవ్వడము, చెమటలు పట్టడము, ఆయాసం రావడము, దడ లాంటివి ఉంటే హార్ట్ రిలేటెడ్ ఉండే అవకాశం ఉంది. రిలేషన్షిప్ విత్ ఎగ్జర్షన్, అంటే ఏదైనా పని చేస్తున్నప్పుడు, నడిచినప్పుడు, ఏదైనా మెట్లు ఎక్కుతున్నప్పుడు లేదా ఏదైనా బరువు మోస్తున్నప్పుడు అలా ఎగ్జర్షన్ చేస్తున్నప్పుడు ఈ ప్రాబ్లం ఎక్కువ అవడం, రెస్ట్ తీసుకున్నప్పుడు ఈ ప్రాబ్లం తగ్గిపోవడం. కొన్నిసార్లు సార్బిట్రేట్ అనే టాబ్లెట్ తీసుకుంటారు, అలా టాబ్లెట్ తీసుకుని రిలీఫ్ వస్తే కూడా అది హార్ట్ రిలేటెడ్ పెయిన్ ఉండే అవకాశం ఉంది. గ్యాస్ రిలేటెడ్ పెయిన్ రిలేషన్షిప్ విత్ ఫుడ్ ఇంటేక్, అంటే ఏదైనా ఆహారం తీసుకున్నట్టు లేదా ఏదైనా మసాలా లాంటి ఫుడ్ తీసుకోవడము, స్పైసీ ఫుడ్ తీసుకోవడం అప్పుడు ఎక్కువ అవడం, లేదా కొన్నిసార్లు ఎంటీ ఫుడ్, ఉపవాసాలు చేశాము, ఫాస్టింగ్ చేశాము అలాంటప్పుడు ఎగ్రివేట్ అవడం. ఎసిడిటీ రిలేటెడ్ టాబ్లెట్స్, మన గ్యాస్ టాబ్లెట్స్ తీసుకున్నప్పుడు రిలీఫ్ రావడం. యూజువల్లీ 30 మినిట్స్ ఆర్ అబౌవ్ డిస్కంఫర్ట్ అలాగే ఉంది అంటే హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లం ఉండే అవకాశం ఎక్కువ అండ్ గ్యాస్ రిలేటెడ్ ప్రాబ్లం తక్కువ. ఇవన్నీ చేస్తున్నా కూడా కొన్నిసార్లు మిస్ అయ్యే అవకాశం ఉంది. అందుకే అనుమానం ఎక్కువ ఉన్నప్పుడు దగ్గరలో ఉన్న డయాగ్నోస్టిక్ సెంటర్కో లేదా హాస్పిటల్కి వెళ్ళి ఈసీజీ తీసుకోమని చెప్తుంటాము. ఈసీజీ తీసుకుని అది నార్మల్ గా ఉంటే ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద టైం మనం హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్ ని మనం రూల్ అవుట్ చేసినట్టు లెక్క.
1: సో ఒక ఈసీజీ టెస్ట్ చేయించుకున్నట్లయితే అది గ్యాస్ ప్రాబ్లమా హార్ట్ ప్రాబ్లమా అని ఒక కంక్లూజన్ రావడానికి అవకాశం ఉంటుంది.
0: 90% ఆఫ్ ద టైం మనం రూల్ అవుట్ చేసే అవకాశం ఉంది.
1: అలా కాకుండా ఒకవేళ హార్ట్ ప్రాబ్లమే అయ్యి ఉంటే గనక ఎంత ఆలస్యం చేస్తే అంత ప్రమాదం అంట.
0: అవునండి. బికాస్ హార్ట్ అటాక్ అనేది ఒక మెడికల్ ఎమర్జెన్సీ, సమయం చాలా ఇంపార్టెంట్. సమయం గడిచే కొద్దీ హార్ట్ కి డ్యామేజ్ అవుతూ ఉంటుంది అండ్ ఆ డ్యామేజ్ అన్ఫార్చునేట్లీ పర్మనెంట్ అయిపోతుంది. సో హార్ట్ కి డ్యామేజ్ అవ్వకుండా ఉండడానికి కోసము టైం ఇంపార్టెంట్, డయాగ్నోస్ చేయడం ఇంపార్టెంట్, అలాగే ట్రీట్మెంట్ చేయడం ఇంపార్టెంట్. కాబట్టి ఇవి మిస్ చేయకూడదు. వీలైనంత ఎర్లీగా డయాగ్నోస్ చేయడం ద్వారా మనం పేషెంట్ ని ట్రీట్ చేయడం, ఆ మజిల్ డ్యామేజ్ అవ్వకుండా మనం హెల్ప్ చేసే అవకాశం ఉంది. కాబట్టి
1: మెడికల్ ఎమర్జెన్సీ.
0: అవునండి.
1: నాకేం కాదు అన్న ధీమాతో ఉండే వాళ్ళు కూడా ఇలాంటి చెస్ట్ పెయిన్ వచ్చినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా ఒక ఈసీజీతో దాన్ని రూల్అవుట్ చేసే పాసిబిలిటీ ఉందంట.
0: అవునండి.
1: అంతేగాని నిర్లక్ష్యం చేసే కొద్దు మనం సేవ్

0: చేసుకోవాల్సిన టైంను పోగొట్టుకున్న వాళ్ళు మొత్తం. గోల్డెన్ పీరియడ్ విల్ బి లాస్ట్.
1: ఎస్ అండి.
0: ప్రస్తుతం ఉండే సాంకేతిక నిపుణత వల్ల ఈ హార్ట్ ట్రీట్మెంట్ గానీ సర్జరీస్ గానీ ఇంకా సులభతరం అయినాయంటారా?
1: అవునండి. సో సాధారణంగా హార్ట్ ప్రాబ్లం ఆర్ హార్ట్ డిజీజ్ ఉండగానే అందరికీ స్టెంట్ చేయాలి లేదా సర్జరీ చేయాలి అనేది కామన్ గా చూస్తున్న అపోహ. ఇది వాస్తవానికి కరెక్ట్ కాదు. హార్ట్ డిజీజ్ ఆర్ హార్ట్ ప్రాబ్లమ్ లో అగైన్ ఈ బ్లాకేజెస్ ఒకవేళ వస్తే ఆ క్లినికల్ ప్రెజెంటేషన్ అనేది చూడాల్సిన అవసరం ఉంది. హార్ట్ అటాక్ వచ్చిన వ్యక్తి ట్రీట్మెంట్ సెపరేట్ గా ఉంటుంది, అలాగే అవుట్ పేషెంట్ లో పేషెంట్ వచ్చి చెస్ట్ పెయిన్ ఆయాసం ఉంది అని స్టేబుల్ గా ఉన్న పేషెంట్స్ కు ఉన్న ట్రీట్మెంట్ డిఫరెంట్ గా ఉంటుంది. హార్ట్ అటాక్ అనేది ఎమర్జెన్సీ కాబట్టి ఈక్వల్లీ థింగ్స్ అనేవి రష్ అవుతుంటాయి. ఫాస్ట్ గా మనం ప్రొసీజర్స్ చేయాల్సిన అవసరం ఉంది. యాంజియోగ్రామ్ కానివ్వండి, స్టెంటింగ్ కానీ ఇమీడియట్ గా చేయడం అవుతుంది. వర్సెస్ ఒక వ్యక్తి నార్మల్ గా నడుచుకుంటూ ఓపీకి వచ్చి అడ్మిట్ అయిన వ్యక్తికి డిఫరెంట్ గానే ఉంటుంది. సివియారిటీని మనం డిఫైన్ చేయాలి. అండ్ ఫస్ట్ ట్రీట్మెంట్ మెడిసిన్స్ వాడినప్పుడు ఆల్మోస్ట్ 70-80% ఆఫ్ పేషెంట్స్ కి మందులే సరిపోతాయి. అదనంగా ఇంకేమీ చేయాల్సిన అవసరం లేదు. మందులు వాడాము, మందులు వాడిన తర్వాత కూడా మన సాటిస్ఫాక్షన్ కి తగ్గట్టు సింప్టమ్స్ రిలీవ్ అవ్వట్లేదు, ఇబ్బంది ఇంకా అలాగే ఉంది అన్నప్పుడు ఆ ఇబ్బంది తగ్గించాలి అనే ఉద్దేశంతో అదనంగా టెస్టింగ్ చేయడం జరుగుతుంది. లైక్ యాంజియోగ్రామ్ చేసి బ్లాకేజెస్ తీవ్రత ఎంతవరకు ఉంది అండ్ ఆ సింప్టమ్స్ కి మనం ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా ఉందా లేదా అనేది చూడడం. మందులు సరిపోవడం లేదు అన్నప్పుడు అదనంగా మనం స్టెంట్ చేయడం గానీ బైపాస్ చేయడం గానీ సజెస్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు యాంజియోప్లాస్టీ గానీ బైపాస్ గానీ టెక్నాలజీ ద్వారా చాలా అడ్వాన్సెస్ వచ్చాయి. కొన్నిసార్లు కాల్షియం డిపాజిట్ అయిపోతుంది బ్లడ్ వెజల్స్ లో, వీటిని ఇదివరకు అందరికీ సర్జరీ పంపించే వాళ్ళం, ఇప్పుడు సర్జరీ లేకుండానే స్టెంట్ చేసే అవకాశం ఉంది. అలాగే స్టెంట్స్ విధానంలో కూడా చాలా అడ్వాన్సెస్ వచ్చాయి, ఇవి బెటర్ గా పనిచేసే తీరుంది. సర్జికల్ ఫీల్డ్ లో కూడా అలాగే అడ్వాన్సెస్ వచ్చాయి. మొత్తం ఛాతీ మొత్తం కొయ్యకుండా మినిమలీ ఇన్వేజివ్ సర్జరీ అనేవి వచ్చాయి. హాస్పిటల్ స్టే తగ్గుతుంది, పేషెంట్ తొందరగా రికవర్ అవుతుంటారు. ఇప్పుడు వాల్వ్ కూడా సర్జరీ లేకుండా ట్రాన్స్కాథెటర్ వాల్వ్ రీప్లేస్మెంట్ పద్ధతితో ఎలా అయితే స్టెంట్ చేస్తున్నామో అదే పద్ధతితో వాల్వ్ కూడా మనం రీప్లేస్ చేస్తాం. ఈ రోజు చూస్తే చాలా అడ్వాన్సెస్ వచ్చాయి అండ్ పేషెంట్ కంఫర్ట్ ని మనం దృష్టిలో పెట్టుకుని అడ్వాన్స్మెంట్స్ వచ్చాయి. సో పేషెంట్ కంఫర్టే ప్రయారిటీగా చూస్తున్నాం అండ్ మినిమం డిస్కంఫర్ట్ తో పేషెంట్ కి మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేసే అవకాశం జరుగుతుంది.
0: డాక్టర్ గారు, ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా నిత్య జీవితంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి?
1: ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్, హెల్త్ అనేది ఒక ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ అండి. ఆ వ్యక్తి ముందు బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. అది ఉట్టి డాక్టర్ మీదనే లేదా ఇంకెవరి మీదో ఆ రెస్పాన్సిబిలిటీ చేయకుండా ముందుగా మనం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ప్రాబ్లం రావడానికి ముందు రిస్క్ ఫ్యాక్టర్స్ డెవలప్ అవుతాయి. రిస్క్ ఫ్యాక్టర్స్ అలాగే అన్కంట్రోల్డ్ గా ఉన్నప్పుడు ఆ ప్రాబ్లం వస్తుంది. సో ముందుగా మనం రిస్క్ ఫ్యాక్టర్సే రాకుండా మనం జాగ్రత్త పడాలి. రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే హైపర్ టెన్షన్ కానీ, డయాబెటీస్ కానీ, కొలెస్ట్రాల్ కానీ, స్మోకింగ్, ఆల్కహాల్, మన ఫిజికల్ యాక్టివిటీ, ఇవన్నీ ఈ లైఫ్ స్టైల్ చేంజెస్, ఆహార నియమాలు అలాగే ఫిజికల్ యాక్టివిటీ, వ్యాయామం, ఇవి చేయడం ద్వారా ఫస్ట్ ఆఫ్ ఆల్ రిస్క్ ఫ్యాక్టర్స్ రాకుండా మనం ప్రివెంట్ చేసే అవకాశం ఉంది. ఇన్ కేస్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఆల్రెడీ వస్తే ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయని యాక్సెప్ట్ చేయడం అండ్ ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ ని కంట్రోల్ చేయడం. సో ప్రాబ్లం ఉంటే కరెక్టే, బాధగానే ఉంటుంది, బట్ ఆ యాక్సెప్ట్ చేసి దాన్ని కంట్రోల్ చేస్తే ప్రాబ్లం రాకుండా ఉండే అవకాశం ఉంది. ఒకసారి ప్రాబ్లం అన్ఫార్చునేట్లీ వచ్చినా అప్పుడైనా మనం జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. చాలా మంది ఒకసారి హార్ట్అటాక్ వచ్చి స్టెంటింగ్ అవన్నీ చేసుకున్న తర్వాత ఇంకా అంతా అయిపోయింది అని అశ్రద్ధ చేసే అవకాశం ఉంది. సో అలా అశ్రద్ధ చేయకూడదు. డాక్టర్ని సంప్రదించి రెగ్యులర్ చెకప్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రాబ్లమ్ ని పెరిగి పెద్దగా అవ్వకుండా మనం కంట్రోల్ చేసే అవకాశం ఉంది. డిజీజ్ వచ్చినంత మాత్రాన నిరాశపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడున్న ట్రీట్మెంట్ పద్ధతితోటి సర్వైవల్ ని కూడా మనం పొడిగించే అవకాశం ఉంది, అలాగే క్వాలిటీ ఆఫ్ లైఫ్ ని కూడా మనం ఇంప్రూవ్ చేసే అవకాశం ఉంది. వీటన్నిటికీ ఏంటంటే ఒక టీమ్ ఎఫర్ట్ లాగా మనం దీన్ని చూడాలి. సో రెస్పాన్సిబిలిటీ బోత్ పేషెంట్ సైడ్ నుంచి ఉంటుంది, అలాగే డాక్టర్ సైడ్ నుంచి ఉంటుంది.
0: ముఖ్యంగా జీవన శైలిలో మార్పులు తీసుకొచ్చేసి హెల్తీ లైఫ్ స్టైల్ని గనక అడాప్ట్ చేసుకున్నట్లయితే సమస్య బారిన పడము. ఒకవేళ సమస్య అన్ఫార్చునేట్లీ వచ్చినట్లయితే నిష్ణాతులైన డాక్టర్ సలహా మేరకు వైద్యం తీసుకుని పీరియాడికల్గా రివ్యూస్ తీసుకున్నట్లయితే క్వాలిటీ ఆఫ్ లైఫ్ అలాగే ఉంటుంది, ఉన్నంతకాలం హాయిగా బతికే అవకాశం ఉందంటారు.
1: అవునండి,
0: చాలా మంచి విషయాలు తెలియజేసండి. నమస్కారం.
1: థ్యాంక్ యూ అండి.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 7:31 దాటి 5 సెకండ్లు.
1: మాటైనా
0: పాటైనా
1: ఏ చోటైనా
0: శ్రోతల ఆనందాలగని
1: మధుర గానాల మనోరంజని
0: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
0: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9:00 నుండి 10:00 వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో జనరంజని. మరి ఇవాల్టి నుంచి 7:30 మీ అభిమాన ఆకాశవాణి మీరు ఎంతో ఇష్టపడే జనరంజని కార్యక్రమంలో మీరు వాట్సాప్ ద్వారా కోరిన సినీ గీతాలను వినిపించబోతోంది. ఎస్, మరి ఆదివారం పొద్దున్నే లేచి ఓ స్ట్రాంగ్ కాఫీ తాగి అలా మనకి ఇష్టమైన పాటని వింటూ డే స్టార్ట్ చేస్తే ఎంత బాగుంటుంది కదా. మరి మీకు నచ్చిన పాటని వింటూ ఆ ఎనర్జీని అబ్జార్బ్ చేసి మీ డే ఇంకా ఇంకా ఎనర్జెటిక్గా మార్చేసుకోవడానికి మీరు రెడీగా ఉన్నారా? అయితే మీరు వినాలనుకుంటున్న పాట వివరాలని మా వాట్సాప్ నంబర్ ఎస్టీడీ కోడ్ 040 జత చేస్తూ 2324085252కి ఆ వివరాలను పంపించేసి హ్యాపీగా పాట వినేయండి. నంబర్ మరొకసారి 0402324082. మరి ఈనాటి జనరంజనీలో మీకోసం ముందుగా బాలమిత్రుల కథ చిత్రం నుండి సత్యం కంపోజిషన్లో డాక్టర్ సి నారాయణ రెడ్డి సాహిత్యంలో ఎస్ జానకి పాడిన పాట వచ్చేస్తుంది. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలనించే సంపూర్ణ వినోదం. స్టే ట్యూన్డ్.

0: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా జనగణనకు సిద్ధమవుతోంది. జనగణన మొదటి దశ ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు. దేశంలో మొదటిసారిగా డిజిటల్ విధానంలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన
1: ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు. ఏదైనా డిజిటల్ టూల్లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ ద్వారా
0: sc.census.gov.in లో మీ వివరాలు నమోదు చేసుకోవచ్చు. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

జనరంజనిలో మా కోసం గాలివాన చిత్రం నుంచి పాటను వినిపించండి అంటూ మెసేజ్ చేస్తున్నారు. పాపిరెడ్డి కాలనీ నుండి సిహెచ్ హనుమంతరావు, ఇంకా కీసర ఔటర్ రింగ్ రోడ్ నుండి బబ్బూరి సదానంద్ గౌడ్, శ్రీధర్ గౌడ్, సత్యమ్మ, విజయలక్ష్మి ఇంకా వారి కుటుంబ సభ్యులు, అలాగే విశాఖపట్నం ఐటీఐ జంక్షన్ నుంచి ఎం ప్రతాప్, ఇంకా మేడ్చల్ జిల్లా అంకుశాపురం నుండి దోర్నాల సుదర్శన్, అవీష్, విధుబాబు ఇంకా వారి కుటుంబ సభ్యులు. మరి మీ అందరి కోసం గాలివాన చిత్రం నుంచి ఈ పాట.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో జనరంజని. మరి జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలి అనుకుంటే ఆ పాట వివరాలను మాకు వాట్సాప్ ద్వారా తెలియజేయచ్చు. మా వాట్సాప్ నంబర్ ఎస్టీడీ కోడ్ 0400 జత చేస్తూ 2324085252. ఎస్, మరి మేడ్చల్ జిల్లా కీసర మండలం నుంచి మానస మాధురి మహాలక్ష్మి మాధవి మెసేజ్ చేస్తున్నారు. ఇంకా భూదాన్ పోచంపల్లి నుండి యలగందుల మార్కండేయ లక్ష్మి దివ్య శ్రీను చిన్ను మెసేజ్ చేస్తున్నారు. అలాగే అల్మాజ్గూడ నుండి రవికుమార్ వడ్లమాని మెసేజ్ చేస్తున్నారు. మాకోసం సత్యహరిశ్చంద్ర చిత్రం నుంచి ఒక పాటను వినిపించండి అంటూ. మరి మీ అందరి కోసం సత్యహరిశ్చంద్ర చిత్రం నుంచి ఈ పాట.

ఎన్నాళ్ళు పాలగలను తంద మామ, ఎన్నాళ్ళు దాతగలను తంద మామ, ఆడ నీవ

0: 顶你杯杯。
1: 我上，我上。
0: 啊，打得你无

జనరంజనిలో మాకోసం అనార్కళి చిత్రం నుంచి ఒక పాటను వినిపించండి అంటూ మెసేజ్ చేస్తున్నారు. నిజామాబాద్ వినాయక్ నగర్ నుండి శ్రీహరి, జ్యోతి, స్నిగ్ధ, వినోద్ కుమార్, రామానందన్, ఇంకా సుచిత్ర నుంచి మీనా కుమారస్వామి, అలాగే పీర్జాదిగూడ నుండి కిరణ్, ఇంకా అనంతపూర్ జిల్లా నుండి లక్ష్మి, నాగార్జున, ఇంకా చౌటుప్పల్ నుంచి హేమలత, విశ్వనాథ్ కూడా మెసేజ్ చేస్తున్నారు. మరి మీ అందరికోసం అనార్కళి చిత్రం నుంచి పి ఆదినారాయణరావు కంపోజిషన్లో సముద్రాల సీనియర్ సాహిత్యంలో ఘంటసాల జిక్కి పాడిన పాట.

వాగ్దానం చిత్రం నుంచి మా కోసం ఒక పాటను వినిపించండి అంటూ ఈనాటి జనరంజనిలో మెసేజ్ చేస్తున్నారు. పుట్టపాక నుండి పులిపాటి శ్రీనివాసరావు, కృష్ణవేణి, సునీత, పూర్ణ మరియు వారి కుటుంబ సభ్యులు, అలాగే బెంగళూరు నుండి దువ్వూరి ప్రకాష్, శ్రీవల్లి, నాగసంవేద, రవిశంకర్, కిరణ్మయి, అనిరుద్, హరిప్రియ, ఇంకా మచబొలారం నుండి రామమోహన్, రత్న, గార్గయ్య మెసేజ్ చేస్తున్నారు. అలాగే వైజాగ్ నుండి విజయలక్ష్మి, ఇంకా హైదరాబాద్ నుండి మురళి మెసేజ్ చేస్తున్నారు. మరి మీ అందరి కోసం వాగ్దానం చిత్రం నుంచి పెండ్యాల కంపోజిషన్లో దాశరథి సాహిత్యంలో ఘంటసాల పి సుశీల పాడిన ఈ పాట వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 8:15 దాటి 40 సెకండ్లు. ఈనాటి జనరంజనీలో శ్రోతలు ఫోన్ ద్వారా కోరిన సినీ గీతాలు వింటారు.

0: శ్రోతలందరికీ శుభోదయం. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. ఈ ఉదయం హాయైన పాటలతో మెరిసిపోవాలి, ఉత్సాహంతో ఉరకలెయ్యాలి. ఇష్టమైన పాటలు, తీయని మాటలు కలిసిన సందడి ఇది మన జనరంజని. హలో, గుడ్ మార్నింగ్ జనరంజని. శ్రీనివాస్ గారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నెల్లూరు నుంచి.
0: ఎలా ఉన్నారు?
1: చాలా బాగుంది.
0: చెప్పండి, ఏ పాట కావాలి?
1: తెల్ల గులాబీ
0: సినిమా నుంచి మీరు కోరుకున్న పాట వినిపిస్తాం.

0: హలో, గుడ్ మార్నింగ్ జనరంజని.
1: హలో, గుడ్ మార్నింగ్ మేడం.
0: మీ పేరండి?
1: పుట్టపాక నుంచి పిల్లల మరి రామానుజమ్మ.
0: రామానుజమ్మ గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నాండి.
0: మరి ఏ పాట అడుగుతున్నారు?
1: మూగ మనసులో మాను కాయి రప్పను కానే కాను మామూలు మనిషిని నేను నీ మనిషి నేను. ఆ పాట మేడం
0: తప్పకుండా మీరు కోరుకున్న పాట వినిపిస్తాం.

0: హలో, గుడ్ మార్నింగ్ జనరంజని.
1: హలో, గుడ్ మార్నింగ్ మేడం.
0: మీ పేరండి?
1: నేను చౌతుప్ప నుంచి హేమలత అండి.
0: హేమలత గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నాం మేడం, మీరు బాగున్నారా?
0: బాగున్నామండి. మరి ఏ పాట కావాలి?
1: ఈరోజు అందాల రాశి మూవీ నుంచి కోయిల పిలిపే కోనకు మెరుపు ఆ సాంగ్ కావాలండి.
0: తప్పకుండానండి, మీరు కోరుకున్న పాట వినిపిస్తాం.

0: హలో, గుడ్ మార్నింగ్. జనరంజని,
1: హలో,
0: చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరు?
1: నా పేరు అరుణ అండి, గచ్చిబౌలి నుంచి మాట్లాడు.
0: అరుణ గారు గచ్చిబౌలి నుంచి, ఎలా ఉన్నారు?
1: బాగున్నాను.
0: ఫైన్ అండి, బాగున్నా. అందరం బాగున్నా, చెప్పండి.
1: మూడు పువ్వులు ఆరు కాయలు సినిమాలో శ్రీ ఆంజనేయం ప్రసన్న ఆంజనేయం పాట.
0: ఓకేనండి, తప్పకుండా మీరు కోరుకున్న పాట వినిపిస్తాం.

0: హలో, గుడ్ మార్నింగ్ జనరంజని.
1: హలో, గుడ్ మార్నింగ్. యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి మాట్లాడుతున్నాను, వడాయిగూడమ్మ గ్రామము. నా పేరు స్వామి యాదవ్.
0: స్వామి యాదవ్ గారు, బాగున్నారా?
1: బాగున్నా మేడం.
0: ఇప్పుడు చెప్పండి, ఏ పాట కావాలి మీకు?
1: ధర్మతాతలో ఓ నాన్న నీ మనసు పాట కావాలి.
0: తప్పకుండా రండి, మీరు కోరుకున్న పాట వినిపిస్తాం.

ఈ ఉదయం పాటలతో ఎంతో హాయిగా గడిచింది. ప్రతి స్వరం ఒక తీయని జ్ఞాపకం. అందరూ ఇష్టపడే మన జనరంజని, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: अब टेलीलॉ के माध्यम से न सिर्फ घर बैठे मुफ्त कानूनी सलाह ले सकते हैं बल्कि अनुभवी वकीलों से कोर्ट में कानूनी सहायता भी पा सकते हैं।
1: तो डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSC सेंटर से संपर्क करें। न्याय विभाग, भारत सरकार द्वारा जनहित में जारी।
2: జనరంజనిలో మీకోసం ఇప్పుడు రాబోతున్న పాట హెలో బ్రదర్ చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట సంగీతం రాజ్కోటి సాహిత్యం భువనచంద్ర

0: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
0: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.

జనరంజనిలో మీకోసం ఇప్పుడు రాబోయే పాట జానకి రాముడు చిత్రంలోనిది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట, సంగీతం కెవి మహదేవన్.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడ్ అంతా గప్ షాప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా iOS ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
3: జనరంజనిలో మీకోసం ఇప్పుడు రాబోయే పాట శత్రువు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట. సంగీతం రాజ్కోటి, సాహిత్యం వేటూరి.

0: ఎల్ఐసీ యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసీ హర్ పల్ ఆప్కే సాత్.
1: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం. బిజినెస్ ముచ్చట్లు.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 9 గంటలు. శ్రోతలు ఇప్పుడు ముంబై కేంద్రం నుండి రీలే వింటారు.
1: చిత్రలోక్ కార్యక్రమం కే బాకీ గానే ఆప్ సునేంగే ఏక్ బ్రేక్ కే బాద్.

0: आज के फनकार कार्यक्रम में आज बातें थी अभिनेत्री नरगिस की। शोध, आलेख और स्वर यूनुस खान। संपादन आकांक्षा सिंह। प्रस्तुति रमेश गोखले।
1: आज के फनकार।
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన అగ్ని ప్రమాదంలో 9 మంది మృతి చెందారు. పలువురిని రెస్క్యూ టీంలు రక్షించాయి. వివేక్ విహార్ ఏరియాలోని ఒక నివాస సముదాయంలో ఏసీ పేలడంతో ప్రమాదం జరిగినట్టు అగ్నిమాపక పోలీసు వర్గాలు తెలియజేశాయి. వాణిజ్య సంస్థలు, మాల్స్, ఇతర వ్యాపార కేంద్రాలు, హోటళ్లు, రెస్టారెంట్ల వద్ద తప్పనిసరిగా చెత్త బిన్ ఏర్పాటు చేయాలని సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ జి సృజన సూచించారు. లేని పక్షంలో వ్యాపారుల ట్రేడ్ లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన పురస్కరించుకుని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వాల్ రైటింగ్ క్యాంపెయిన్ను ప్రారంభించారు. ఈ నెల 10వ తేదీన సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో జరిగే బహిరంగ సభకు ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. ఆధునిక వైద్యం, అత్యుత్తమ నిపుణులు, తక్కువ ఖర్చుతో నాణ్యమైన చికిత్స అందుతుండటంతో భారత్ గ్లోబల్ హీలింగ్ డెస్టినేషన్గా మారిందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. మెడికల్, వెల్నెస్, టూరిజం భారత్ మోడల్కు 2 బలమైన స్తంభాలుగా ఉన్నాయని పేర్కొంది. ప్రసార భారతి చైర్మన్గా ప్రసిద్ధ కమ్యూనికేషన్స్ నిపుణులు ప్రసూన్ జోషి నియమితులయ్యారు. సాహిత్యం, ప్రకటనలు, సినిమాతో పాటు ప్రజా సంబంధాల రంగాల్లో విశేష అనుభవం ఉన్న ప్రసూన్ జోషిని ఈ పదవికి ఎంపిక చేయడంపై సర్వత్రా వ్యక్తమవుతోంది. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి నిలయంలో సమయం 10:03. సినిమాల్లో ఎన్ని పాటలున్నా కొన్ని పాటలు మాత్రం మాస్టర్ పీస్ అని అంటాం కదా. కొన్ని మెలడీస్ అయితే మనసుకి చాలా దగ్గరగా ఉంటాయి. ఏ కారణం చేతైనా మనం కాస్త లోగా ఉన్నా కూడా ఆ పాటలు వినగానే ఇట్టే సెట్ అయిపోతాం. ఆ ట్యూన్ కో లిరిక్స్ కో కనెక్ట్ అవుతూ ఉంటాం కదా. మరి అలాంటి కొన్ని వింటేజ్ హిట్స్, ఎవర్ గ్రీన్ మెలడీస్ ఈ రోజు నుండి ప్రతిరోజు ఉదయం 10 గంటలకి మీ అభిమాన ఆకాశవాణి మీకోసం వినిపించబోతోంది. మరి ఇవాళ వినబోయే వింటేజ్ హిట్స్ లో ముందుగా మీకోసం శుభోదయం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట రాబోతుంది. సంగీతం కెవి మహదేవన్, సాహిత్యం వేటూరి సుందరరామమూర్తి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలనించే సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి వివిధ భారతి సమయం 10:09. ఎవర్ గ్రీన్ మెలడీస్ వింటున్నాము. మరి నెక్స్ట్ మెలడీ మీకోసం సుజాత చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట, సంగీతం రమేష్ నాయుడు, సాహిత్యం సి నారాయణ రెడ్డి.

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ సలలే

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో ఎవర్ గ్రీన్ మెలోడీస్. ఎస్, మరి బుచ్చిబాబు చిత్రంలో నుండి పాటలు మనకు తెలిసినవే కదా, చాలా బాగుంటాయి. మరి అందులోని ఒక పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట, సంగీతం చక్రవర్తి, సాహిత్యం దాసరి నారాయణరావు. మరి ఎవర్ గ్రీన్ మెలోడీస్లో మీకోసం ఈ పాట. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

ఎవర్ గ్రీన్ మెలడీస్లో మీకోసం తర్వాత రాబోయే పాట చండి ప్రియా చిత్రం నుంచి పి ఆదినారాయణరావు సంగీతానికి, సి నారాయణరెడ్డి సాహిత్యానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాల గని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8 MHz.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో ఎవర్ గ్రీన్ మెలడీస్. మరి మీకోసం ఇప్పుడు రాబోయే ఎవర్గ్రీన్ మెలడీ మోసగాడు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట, సంగీతం చక్రవర్తి, సాహిత్యం వేటూరి.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం బాల వినోదం. మీ స్కూలు పిల్లలు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలనుకుంటున్నారా? మీ స్కూల్ గురించి అందరికీ తెలపాలనుకుంటున్నారా? మీ స్కూలు ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు కూడా బాలానందం బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 9490463863 9490463863 ఈ కార్యక్రమం మీ పిల్లలకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. సమయం 10:31. ఎవర్ గ్రీన్ మెలడీస్ వింటున్నారు. మరి నెక్స్ట్ సాంగ్ ఎవర్ గ్రీన్ మెలడీ ఏంటంటే, ప్రేమ తరంగాలు చిత్రం నుండి ఎస్పి శైలజ పాడిన ఈ సూపర్ హిట్ ట్రాక్. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా జనగణనకు సిద్ధమవుతోంది. జనగణన మొదటి దశ ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు. దేశంలో మొదటిసారిగా డిజిటల్ విధానంలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన
1: ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు. ఏదైనా డిజిటల్ టూల్లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ ద్వారా
0: sc.census.gov.in లో మీ వివరాలు నమోదు చేసుకోవచ్చు. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
3: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
4: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నాం. మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

ఎవర్ గ్రీన్ మెలడీస్ వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. ఎస్, మరి ఇప్పుడు వినండి సన్నాయి అప్పన్న చిత్రం నుంచి ఈ పాట. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన ఈ పాటకి సంగీతం జీకే వెంకటేష్ అందించారు, సాహిత్యం ఆత్రేయ అందించారు.

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 10:41. ఎవర్ గ్రీన్ మెలడీస్ వింటున్నారు. ఇప్పుడు వినండి సీతారాములు. ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జయప్రద పాడిన పాట, సంగీతం సత్యం, సాహిత్యం దాసరి నారాయణరావు.

0: ప్లీజ్ ఒక్క గంట అండి.
1: గంట గంటని అంటూ ఉంటే లో నుంచి ఆకలి మంట మంట మంటని గిజగిజమంటే.

0: సుప్రభాత సమయాన సుమనోహరమైన భక్తి గీతాలు,
1: భగవద్ భావనావిష్కృత సుగంధ కుసుమాలు,
0: ప్రభాత సమయాన పరమాత్మకు సమర్పించే పూజా ప్రసూనాల మాల, భక్తి సంగీత హేళ.

0: అర్చన మనసుని భక్తి పారవశంతో నింపే భక్తి గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 6 గంటలకు మీ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
2: మాటైనా
3: పాటైనా
4: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
2: ఏ చోటైనా
3: శ్రోతల ఆనందాల గని
2: మధుర గానాల మనోరంజని
3: మన జనరంజని
4: మనసునే మీటకే నేస్తమా.
3: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల

0: ల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, మరొక నెంబర్ 2324085.
1: వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా.
0: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

ఎవర్ గ్రీన్ మెలడీస్ వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. ఇప్పుడు వినండి శ్రీవారి ముచ్చట్లు విచిత్రం నుంచి పి సుశీల పాడిన పాట, సంగీతం చక్రవర్తి, సాహిత్యం దాసరి నారాయణరావు.

0: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా జనగణనకు సిద్దమవుతోంది. జనగణన మొదటి దశ ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు దేశంలో మొదటిసారిగా డిజిటల్ విధానంలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు ఏదైనా డిజిటల్ టూల్లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ ద్వారా sc.census.gov.in లో మీ వివరాలు నమోదు చేసుకోవచ్చు. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రంలో మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ మెలడీస్. మరి ఇవాల్టి లాస్ట్ ఎవర్ గ్రీన్ మెలడీ భలే కృష్ణుడు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన ఈ పాట. సంగీతం చక్రవర్తి, సాహిత్యం ఆత్రేయ.

0: సమయం 11 గంటలు కాస్తోంది. కొన్ని క్షణాల్లోనే తెలుగులో వార్తల ముఖ్యాంశాలు ప్రసారమవుతాయి. మనం మళ్లీ కలుద్దాం 11:03 గుర్తుకొస్తున్నాయితో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: నిర్వహణ

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. స్వయం సమృద్ధ భారత్, వికసిత్ భారత్ వంటి దీర్ఘకాలిక లక్ష్యాల సాధనలో స్వయం సమృద్ధ పంచాయతీల పాత్ర అత్యంత కీలకమని కేంద్ర పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి వివేక్ భరద్వాజ్ అన్నారు. స్వావలంబన సాధికారత గల పంచాయతీల తోడ్పాటుతో ఈ దార్శనికతను సాకారం చేసుకోవచ్చని పేర్కొన్నారు. బెంగాల్లోని ఫల్తా అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం పోలింగ్ ప్రక్రియను రద్దు చేస్తున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. మొత్తం 285 పోలింగ్ కేంద్రాల్లో ఈ నెల 21వ తేదీన తిరిగి పోలింగ్ నిర్వహించనున్నట్టు తెలిపింది. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన అగ్ని ప్రమాదంలో 9 మంది మృతి చెందారు. పలువురిని రెస్క్యూ టీంలు రక్షించాయి. వివేక్ విహార్ ఏరియాలోని ఒక నివాస సముదాయంలో ఏసీ పేలడంతో ప్రమాదం జరిగినట్టు అగ్నిమాపక పోలీసు వర్గాలు తెలియజేశాయి. వాణిజ్య సంస్థలు, మాల్స్, ఇతర వ్యాపార కేంద్రాలు, హోటళ్లు, రెస్టారెంట్ల దగ్గర తప్పనిసరిగా చెత్త బిన్ ఏర్పాటు చేయాలని సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ జి సృజన సూచించారు. లేని పక్షంలో వ్యాపారుల ట్రేడ్ లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు. దేశవ్యాప్తంగా ఈరోజు జరిగే నీట్ పరీక్షకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. పరీక్షకు హాజరయ్యేవారు తగిన జాగ్రత్తలతో సెంటర్లకు సకాలంలో చేరుకోవాలని సూచించారు. మధ్యాహ్నం 1.5 గంటల వరకే పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తామని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ నివేదికను వెంటనే అందించాలని అధికారుల కమిటీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. విశ్రాంత ఉద్యోగుల పెండింగ్ బకాయిలను త్వరలోనే చెల్లిస్తామని, జూన్ 1వ తేదీలోగా ఉద్యోగులకు ఆరోగ్య భద్రతా కార్డులు ఇస్తామని వెల్లడించారు. ప్రసార భారతి చైర్మన్గా ప్రసిద్ధ కమ్యూనికేషన్స్ నిపుణులు ప్రసూన్ జోషి నియమితులయ్యారు. సాహిత్యం, ప్రకటనలు, సినిమాతో పాటు ప్రజా సంబంధాల రంగాల్లో విశేష అనుభవం ఉన్న ప్రసూన్ జోషిని ఈ పదవికి ఎంపిక చేయడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. రాష్ట్రంలోని 12 జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాబోయే 2-3 రోజుల్లో కూడా 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని

వాతావరణ కేంద్రం తెలిపింది. అక్కడక్కడ ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని కూడా తెలియజేసింది. పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, అసోం కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో జరిగిన శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు రేపు జరుగుతుంది. అస్సాంలోని మొత్తం 126 స్థానాలకు, కేరళలో 140 స్థానాలకు, పుదుచ్చేరిలోని 30 స్థానాలకు ఏప్రిల్ 9వ తేదీన పోలింగ్ జరిగింది. తమిళనాడులోని 234 శాసనసభ నియోజకవర్గాలకు, పశ్చిమ బెంగాల్లోని 293 శాసనసభ స్థానాలకు కూడా ఓట్ల లెక్కింపు రేపు జరుగుతుంది. సూపర్ సండే నేపథ్యంలో ఐపీఎల్ 2026లో భాగంగా ఈరోజు 2 మ్యాచ్లు జరగనున్నాయి. ఈరోజు మధ్యాహ్నం 3:30 గంటలకు కేకేఆర్తో హైదరాబాద్ జట్టు తలపడుతుంది. ఈ మ్యాచ్ హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం వేదికగా నిర్వహించనున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ANNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం వివి స్టూడియోల సమయం 11:04 దాటింది. వెల్కమ్ టు గుర్తుకొస్తున్నాయి విత్ మీ ఆర్జే లక్ష్మి. సండే కాబట్టి హ్యాపీగా రిలాక్స్డ్గా వివిని వింటున్నారా అందరూ? అఫ్కోర్స్, అలా సరదాగా బయటికి వెళ్తూ ట్రావెల్లో ఉన్న వాళ్ళు కూడా ఉంటారనుకోండి. మరి మీ అందరి కోసం సండే స్పెషల్ 80s to 90s. ఈ దశాబ్దంలోని సూపర్ హిట్ ఎవర్ గ్రీన్ సాంగ్స్తో సిద్ధంగా ఉంది గుర్తుకొస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దామా? యాక్చువల్గా దర్శకరత్న దాసరి నారాయణరావు గారి దర్శకత్వంలో వచ్చిన మేఘ సందేశం సినిమాలోని పాటలు ఎంత అద్భుతంగా ఉంటాయో కదా. రమేష్ నాయుడు గారు అందించిన సంగీతం మనల్ని ఎప్పుడూ మంత్రముగ్ధుల్ని చేస్తూనే ఉంటుంది. మరి హేమాహేమిలైన నటీనటులతో వచ్చిన ఈ చిత్రం నేషనల్ అవార్డు కూడా అందుకుంది. ఆణిముత్యం లాంటి ఈ గీతం వినేద్దామా?

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి సండే స్పెషల్ గుర్తుకొస్తున్నాయిలో. ఎయిటీస్ నైంటీస్ డికెట్స్లోని సూపర్ హిట్ సాంగ్స్ వింటున్నాం. ఇందాక వినేసాం కదా మేఘ సందేశం సినిమాలోని ఆ దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారి సాహిత్యం ఎంత అద్భుతంగా ఉంటుందో, ప్రకృతిని ఎంత రమణీయంగా వర్ణించారో కదా. అలాంటి పాటలు ఎన్నో వచ్చాయి మనకి ఆ దశాబ్దాల్లో. మరి ఇక నెక్స్ట్ సాంగ్ ఏంటంటే శోభన్ బాబు శ్రీదేవి గారిల కాంబినేషన్లో వచ్చిన దేవత. ఈ చిత్రం పేరు వినగానే టక్కున గుర్తొచ్చే పాట చక్రవర్తి గారి మెస్మరైజింగ్ అండ్ ఎనర్జెటిక్ మ్యూజిక్. 1000 బిందెలతో గోదావరి గట్టున దర్శకేంద్రుడు వెండి తెర మీద ఆవిష్కరించిన టైమ్లెస్ పీస్. ఎస్, వెల్లువలో వచ్చేస్తోంది మీకోసం. ఎంజాయ్.

బోర్ కొడుతుంది అసలు ఈ పాట. ఎప్పుడైనా వింటుంటే కదా ఎన్ని వందల సార్లు వేల సార్లు వినింటాం, అయినా కూడా అదే ఫీలింగ్. అది ఆ పాట సాహిత్యంలోని సంగీతంలోని గొప్పతనం. ఇక ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పీసెస్ల గారి గానం చెప్పేదే ఉంది, ఇన్ని దశాబ్దాల తర్వాత కూడా మళ్ళీ రీమిక్స్ చేస్తే అదే రెస్పాన్స్, అదే జోష్. ఎనీవేస్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం ఆలరించే సంపూర్ణ వినోదంలో గుర్తుకొస్తున్నాయిలో సండే స్పెషల్గా 80s 90s డికేట్స్లోని సూపర్ హిట్ సాంగ్స్ వింటున్నాం. కృషితో నాస్తి దుర్భిక్షం అన్న సూక్తిని స్వయం కృషిగా మలచిన కళా తపస్వి కె విశ్వనాథ్ గారు. సినిమాలాగానే పాటలన్నీ కూడా ఆల్ టైమ్ హిట్సే. రమేష్ నాయుడు గారి స్వరకల్పన, చిరంజీవి విజయశాంతి గారి అభినయం, ఈ పాటను మనం ఇప్పటికీ అభిమానించేలా ఉంటుంది. మరి ఆ పాట ఏంటో విందామా?

0: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
0: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.
2: మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి ఓన్లీ ఆన్ వివిధ భారతి. సండే స్పెషల్ గా 80s 90s డికెట్స్ లో వచ్చిన ఆపాత మధురలను, ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్స్ ను ఆస్వాదిస్తున్నాం కదా. అసలు మళ్లీ మనం టైం మిషన్ లో వెనక్కి వెళ్ళిపోయినట్టుగా ఉంటుంది ఆ పాటలన్నీ వింటుంటే. ఎంత మంచి పాటలు, ఎంత మంచి సినిమాలు. ఎనీవేస్ మరి అందుకే గుర్తుకొస్తున్నాయండి. ఇక తర్వాతి పాటగా ఏంటంటే స్వరబ్రహ్మ కేవీ మహాదేవన్ సంగీతం, గురుచరణ్ గారి సాహిత్యం, కేజే యేసుదాస్ చిత్రగారుల సుమధుర గానం, బెరసి అల్లుడు గారు. అల్లుడు గారిలోని ఈ మధుర గీతం ఎన్నిసార్లు విన్నా తనివి తీరదు. మరి వినిపించైనా

మంచి మెలడీ వినేశారు, మరి మరో మెలడీ వినిపించబోతున్నారు అన్నట్టు విరివిటున్నారు. గుర్తుకొస్తున్నాయి ఓన్లీ ఆన్ వివిధ భారతి సండే స్పెషల్గా 80s 90s డికేట్స్లోని సూపర్ హిట్ సాంగ్స్ వింటున్నాం. ఇదిగో ఇలాంటి పాటలు అన్నమాట. యాక్చువల్గా రీబర్త్ లేదంటే పునర్జన్మ బేస్ చేసుకుని తీసిన తెలుగు సినిమాలన్నీ కూడా ఆల్మోస్ట్ హిట్ అనే చెప్పొచ్చు. కొన్ని సబ్జెక్ట్స్ అలా నచ్చేస్తాయంతే. మరి అలా ఆ రీబర్త్ కాన్సెప్ట్తో వచ్చిన లవ్ స్టోరీ జానకిరాముడు. మామ మహాదేవన్ గారు మరోసారి తన మ్యూజిక్తో మెస్మరైజ్ చేశారు తెలుగు ప్రేక్షకుల్ని. మరి జానకిరాముడి సినిమాలోని ఈ ఆల్ టైమ్

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి సండే స్పెషల్ గా 80s 90s డికేట్స్ లో వచ్చిన ఆల్ టైమ్ సూపర్ సాంగ్స్ వింటున్నాం. ఇందాక వినేసాం కదా జానకి రాముడు సినిమాలోని పాట. నిజంగా ఇలాంటి పాటలు వింటూ జన్మజన్మలో పరవశించవచ్చు అనుజ్జమం.

కదా. యాక్చువల్గా అందరం పాడలేం కాబట్టి ఇలాంటి పాటలు వింటూ పరవశించిపోవచ్చు. ఎనీవేస్, మరి నెక్స్ట్ సాంగ్ విషయానికి వస్తే, పరిమళించు పున్నమిలో ప్రణయవీణ పలికితే ఎంత ఆహ్లాదంగా ఉంటుందో రాజనాగేంద్ర గారు పులి బిబ్బుల చిత్రం కోసం స్వరపరిచిన ఈ గీతం చెప్తుంది మనకు. కృష్ణంరాజు జయప్రదల గారుల కాంబినేషన్లోని ఈ ఆల్ టైమ్ హిట్ సాంగ్ వింటూ మైమర్చిపోదాం.

0: अब टेलीलॉ के माध्यम से न सिर्फ घर बैठे मुफ्त कानूनी सलाह ले सकते हैं बल्कि अनुभवी वकीलों से कोर्ट में कानूनी सहायता भी पा सकते हैं।
1: तो डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें। न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी।
2: మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి ఓన్లీ ఆన్ వివిధ భారతి సండే స్పెషల్ గా 80s 90s డికెట్స్ లో వచ్చిన సూపర్ హిట్ సాంగ్స్ వింటున్నాం, ఆస్వాదిస్తున్నాం. మళ్ళీ టైం మిషన్ లో నుంచి అలా వెనక్కి వెళ్ళిపోతున్నాం కదా. అస్సలు రాకండి, అక్కడే ఉండండి, ఎందుకంటే ఇంకా మంచి మంచి పాటలు ఉన్నాయి మీకోసం క్యూలో. ఇక చిరంజీవి వేటూరి ఇళయరాజు గారులు అంటే హిట్ కాంబో. ఎండమూరి వీరేంద్రనాథ్ గారి మరణమృదంగం నవల ఆధారంగా వచ్చిన సినిమాలోని ఈ పాట వింటున్నప్పుడు ఇళయరాజు గారి సంగీతాన్ని మెచ్చుకొని మనసుంటుందా? అలా కరిగిపోతాం అంతే.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. గుర్తుకొస్తున్నాయిలో సండే స్పెషల్ గా 80s 90s డికెట్స్ లో వచ్చిన సూపర్ హిట్ సాంగ్స్ వింటున్నాం, ఇలా కరిగిపోతూ ఉన్నాం అన్నమాట. ఎనీవేస్ మరి ఇక కొన్ని చిత్రాల్లో పాటలు స్టోరీలో భాగమైతే మరికొన్నింటిలో పాటలే స్టోరీ అవుతాయి. 10 కాలాల పాటు మన మనస్సులు మెదులుతూనే ఉంటాయి. అవార్డులు రివార్డులు గెలుచుకున్న అరుదైన అభినందన నుంచి వినేద్దాం ఈ యుగళగీతం.

ఇలాంటి పాటలు అలా వినిపించాయనుకోండి, మంచి ఏమైనా పడ్డాయనుకోండి, ఏ పనిలో ఉన్నా, ఎలా మనం ట్రావెల్లో ఉన్నా, ఇంట్లో ఏ పనిలో ఉన్నా, ఏ మూడ్లో ఉన్నా, ఒక్క క్షణం అలా ఆగిపోతాం, అరే ఈ పాట వస్తుంది వినేద్దాం అనిపిస్తుంది కదా. సో అలాంటి పాటలు ఎన్నో వినిపిస్తుంది, సండే స్పెషల్గా గుర్తుకొస్తున్నాయి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. ఇక సాంగ్ విషయానికి వస్తే, దశాబ్దాల పాటు సినీ సంగీతాన్ని శాసించిన స్వర చక్రవర్తి స్వరపరిచిన క్లాసిక్ సాంగ్, డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి కలం నుంచి జాలువారిన ఆణిముత్యం, వందే మాతరం చిత్రంలోని ఈ యుగళగీతం. నిజంగానే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి గారి గానం మరో లోకంలో విహరింపచేస్తుంది మనల్ని.

0: पता है, न्याय विभाग भारत सरकार ने गरीब और जरूरतमंदों को न्याय दिलाने की प्रक्रिया को किया और भी आसान।
1: हाँ बिल्कुल, टेलीलॉ और न्याय बंधु सेवाओं का हो गया है एकीकरण।
0: अब चाहे टेलीलॉ के माध्यम से मुफ्त कानूनी सलाह लेनी हो
1: या न्याय बंधु में पंजीकृत वकीलों से कोर्ट में निःशुल्क कानूनी सहायता के लिए जुड़ना हो,
0: अब दोनों एक ही ऐप पर उपलब्ध। डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी सीएससी सेंटर से संपर्क करें। न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी।
2: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదంలో గుర్తుకొస్తున్నాయిలో సండే స్పెషల్ గా 80s 90s డికేడ్స్ లో వచ్చిన సూపర్ హిట్ సాంగ్స్ వింటున్నాం. అసలు అలాంటి ఆ పాటలు వింటుంటే టైం తెలుస్తుందా మీకు? నాకైతే ప్లే చేస్తుంటే అస్సలు టైం తెలియట్లేదు, కానీ చివరి పాట వినిపించే టైం కూడా వచ్చేసింది. యాక్చువల్గా ఒక సోషియో ఫాంటసీ సినిమా కమర్షియల్గా సక్సెస్ అయితే ఎలా ఉంటుందో నిరూపించిన సినిమా జగదేక వీరుడు అతిలోక సుందరి. వసూళ్ల సినిమా సునామీ సృష్టించింది అప్పట్లో. దిగ్గజాల కాంబినేషన్లో వచ్చిన ఈ వెండితెర అద్భుతంలోని కల్ట్ క్లాసిక్ మీకోసం.

సమయం 12 గంటలు కావస్తోంది. కొన్ని క్షణాల్లోనే హిందీలో వార్తల ముఖ్యాంశాలు ప్రసారమవుతాయి. మనం మళ్లీ కలుద్దాం 12 గంటల 5 నిమిషాలకు చైతన్య స్ఫూర్తితో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా జనగణనకు సిద్ధమవుతోంది. జనగణన మొదటి దశ ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు. దేశంలో మొదటిసారిగా డిజిటల్ విధానంలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు. ఏదైనా డిజిటల్ టూల్లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ ద్వారా sc.census.gov.in లో మీ వివరాలు నమోదు చేసుకోవచ్చు. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: మీరు వింటున్నారు చైతన్య స్ఫూర్తి, ఓన్లీ ఆన్ వివిధ భారతి. ఇందాక వినేశాం కదా చిరునవ్వుతో సినిమా నుంచి ఒక చక్కటి పాట, నవ్వు. ఒక చిన్ని నవ్వుతో యుద్ధాలెన్నో ఆపచ్చు, నవ్వుతో ప్రాబ్లమే రాకుండా చేయొచ్చు, వ్యక్తిగత సామాజిక బంధాల్ని బలోపేతం చేసుకోవచ్చు, అన్నిటికన్నా ముఖ్యం ఆరోగ్యమనే మహాభాగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. సడన్గా ఎందుకు ఇదంతా లక్ష్మి అనుకుంటున్నారా? మీ అందరికీ తెలిసే ఉంటుంది అనుకోండి, లేదంటే ఆలోచించండి, తెలుసుకోండి. ఎలాగో నేను చెప్పేస్తాగా ఒక పాట వినిపించేసి. సో స్టే ట్యూన్డ్ టు ఆకాశవాణి వివిధ భారతి.

0: దాయకం. వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. చైతన్య స్ఫూర్తిలో నవ్వు గురించి చెప్పాను, నవ్వు గురించిన పాటలు వినిపిస్తున్నాను అంటే ఆలోచించమన్నాను, తెలుసుకోమన్నాను, అర్థమేంటుంది మీకు ఈ పాటకి? ఎస్, వరల్డ్ లాఫర్ డే ఈరోజు. అందుకే నవ్వు మనకి ఎంత ముఖ్యమో, మంచిదో తెలియచేసే సంగతులు కొన్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను. వరల్డ్ లాఫర్ డే ఫస్ట్ టైం ఇండియాలో ఎప్పుడు సెలబ్రేట్ చేశారో తెలుసా? 1998లో ముంబైలో దాదాపు 12,000 మంది పార్టిసిపేట్ చేశారట. ఆ తర్వాత ప్రతి సంవత్సరం మే మొదటి ఆదివారాన్ని ప్రపంచ నవ్వుల దినోత్సవంగా జరుపుకుంటున్నామన్నమాట. మరి ఈరోజు గురించిన మరిన్ని ఇంట్రెస్టింగ్ థింగ్స్ చెప్తాను. జస్ట్ స్టే ట్యూన్డ్ టు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: आदरणीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का देश के सभी एग्जाम वॉरियर्स के लिए विशेष संदेश।
1: अगर टाइम मैनेजमेंट सीख ली और समय का प्रोडक्टिव यूज सीख लिया तो आप देखिए, आप कभी भी प्रेशर नहीं लगेगा, थकान नहीं लगेगी।
0: NCPCR आयोजित कर रहा है परीक्षा पर्व, जिसके लाइव सेशन के दौरान आप परीक्षा से संबंधित प्रश्न एक्सपर्ट से पूछ सकते हैं, जो कि 23 अप्रैल से 23 मई तक चलेंगे। अधिक जानकारी के लिए www.ncpcr.gov.in पर लॉगिन करें।
2: మీరు వింటున్నారు చైతన్య స్ఫూర్తి ప్రపంచ నవ్వుల దినోత్సవం ఈరోజు. ఈ సందర్భంగా నవ్వుకు సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ థింగ్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను. యాక్చువల్గా నవ్వు అంటే కేవలం సంతోషం ఆనందం మాత్రమే కాదండోయ్, మన మానసిక భావోద్వేగ శారీరక ఆరోగ్యాన్ని సమన్వయం చేసి మెరుగుపరిచే ఒక అద్భుతమైన శక్తి అంటారు.

మనం నవ్వినప్పుడు అది పక్క వాళ్ళకు కూడా స్ప్రెడ్ అవుతుందట. స్ట్రెస్ను, నెగిటివిటీని రిడ్యూస్ చేసే పవర్ ఉంది నవ్వుకు. నవ్వు వల్ల వచ్చే పాజిటివిటీ బంధాలనే కాదు, సొసైటీని కూడా హెల్దీగా ఉంచుతుందట. మరి చెప్తాను ఇంకొన్ని విషయాలు. స్టే ట్యూన్ టు ఆకాశవాణి వివిధ భారతి.

0: अब टेलीलॉ के माध्यम से न सिर्फ घर बैठे मुफ्त कानूनी सलाह ले सकते हैं बल्कि अनुभवी वकीलों से कोर्ट में कानूनी सहायता भी पा सकते हैं।
1: तो डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें। न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी।
2: మీరు వింటున్నారు చైతన్య స్ఫూర్తి ఓన్లీ ఆన్ వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం ప్రపంచ నవ్వుల దినోత్సవం ఈరోజు. సో నవ్వు గురించి మనం కొన్ని ఇంట్రెస్టింగ్ థింగ్స్ తెలుసుకుంటున్నాం. యాక్చువల్గా ఈ సంవత్సరం ప్రపంచ నవ్వుల దినోత్సవం థీమ్ ఏంటో తెలుసా? వరల్డ్ పీస్ త్రూ లాఫర్, అంటే మన ఇన్నర్ హ్యాపీనెస్ మంచి సమాజానికి మార్గమవుతుందని, సోషల్ బాండింగ్ని ఎంకరేజ్ చేస్తుంది థీమ్. ఇక శాంతిని పాజిటివిటీని స్ప్రెడ్ చేయడం కూడా ప్రపంచ నవ్వుల దినోత్సవం ఉద్దేశం. నవ్వే అన్ని సమస్యలకు నేచురల్ పవర్ఫుల్ థెరపీ అంటారు. మరి నవ్వుకుంటే ఉపయోగాలు ఎన్నో ఉన్నాయి.

నవ్వు నవ్వినప్పుడు ఎండార్ఫిన్స్ అనే హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అయ్యి ఇమ్యూనిటీని పెంచి స్ట్రెస్ లెవెల్స్ తగ్గించడమే కాదు ఎనర్జీని కూడా ఇంక్రీజ్ చేస్తాయి. ఈవెన్ రోజుకి 10-15 నిమిషాలు నవ్వినా కూడా అదే చాలా డిఫరెన్స్ చేస్తుందట తెలుసా. అసలు ఖర్చు లేకుండా ఇన్ని అడ్వాంటేజెస్ ఇచ్చే నవ్వుని, మనలోనే దొరికే నవ్వుని నవ్వేస్తే పోలా. ఈ ఒక్కరోజు కాదు, ఈ ఎప్పుడు ఏమంటారు. ఎనివేస్ మరి సమయం 12:30 కావస్తుంది. కొన్ని క్షణాల్లోనే వార్తలు ప్రసారం అవుతాయి. మనం మళ్ళీ కలుద్దాం 12:45 ఈట్ ఫిట్ అనే కొత్త ప్రోగ్రామ్ తోటి. సో కీప్ లిజనింగ్ ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవిలత. స్వయం సమృద్ది భారత్, వికసిత భారత్ వంటి దీర్ఘకాలిక లక్ష్యాల సాధనలో స్వయం సమృద్ది పంచాయతీల పాత్ర అత్యంత కీలకమని కేంద్ర పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి వివేక్ భరద్వాజ్ అన్నారు. పశ్చిమ బెంగాల్లోని దక్షిణ 24 పరగణాల జిల్లాలో 285 పోలింగ్ కేంద్రాల్లో ఈ నెల 21వ తేదీన రీపోలింగ్ నిర్వహించనున్నారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ జమైకా, సురినామ్, ట్రినిడాడ్, టొబాగో దేశాల అధికారిక పర్యటనలో భాగంగా ఈ ఉదయం కింగ్స్టన్ కు చేరుకున్నారు. ఐపీఎల్లో భాగంగా ఈ మధ్యాహ్నం రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగే మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్కతా నైట్ రైడర్స్ జట్లు, అలాగే సాయంత్రం నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే మరో మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ జట్లు పోటీ పడతాయి. స్వయం సమృద్ద భారత్, వికసిత్ భారత్ వంటి దీర్ఘకాలిక లక్ష్యాల సాధనలో స్వయం సమృద్ద పంచాయతీల పాత్ర అత్యంత కీలకమని కేంద్ర పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి వివేక్ భరద్వాజ్ అన్నారు. హైదరాబాద్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్ ఎన్ఐఆర్డి పిఆర్లో నిన్న నిర్వహించిన స్వయం సమృద్ద పంచాయతీ కార్యక్రమంలో వివేక్ భరద్వాజ్ కీలకోపన్యాసం చేశారు. క్షేత్రస్థాయి పరిపాలనకు గల పరిణామాత్మక శక్తిని ప్రస్ఫుటం చేస్తూ స్వావలంబన, సాధికారత గల పంచాయతీల తోడ్పాటుతో ఈ దార్శనికతను సాకారం చేసుకోవచ్చన్నారు. జాతీయ రూపాంతరీకరణలో పంచాయతీల కీలక ఉపకరణాలని, పౌరుల్లో చైతన్యం కలిగించడంలో అవి ఎంతగానో తోడ్పడతాయని అన్నారు. పంచాయతీల నాయకులు తమ పరిధిలో అర్థవంతమైన శాశ్వత ప్రభావ సృష్టి దిశగా వినూత్న ఆలోచనలతో నిర్ణయాత్మకంగా వ్యవహరించాలని కోరారు. ఎన్నికల సంఘం పశ్చిమ బెంగాల్లోని ఫాల్టా అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన మొత్తం పోలింగ్ ప్రక్రియను రద్దు చేసింది. దక్షిణ 24 పరగణాల జిల్లాలోని ఈ నియోజకవర్గంలో 285 పోలింగ్ కేంద్రాల్లో ఈ నెల 21వ తేదీన మళ్లీ పోలింగ్ నిర్వహించాలన్నారు. ఓట్ల లెక్కింపు ఈ నెల 24వ తేదీన జరుగుతుంది. పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, అసోం, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు రేపు ఉదయం ప్రారంభమవుతుంది. తమిళనాడులో మొత్తం 10,545 మంది కౌంటింగ్ సిబ్బంది విధుల్లో పాల్గొంటారు. వారికి 4,624 మంది మైక్రో అబ్జర్వర్లు సహకరిస్తారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకరు చొప్పున మొత్తం 234 మంది కౌంటింగ్ అబ్జర్వర్లు

0: లెక్కింపు ప్రక్రియను పర్యవేక్షిస్తూ ఎన్నికల సంఘం మార్గదర్శకాలు ఖచ్చితంగా అమలయ్యేలా చూస్తారు. అదేవిధంగా పశ్చిమ బెంగాల్లో 77 కౌంటింగ్ కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు ఎన్నికల అధికారులు తెలియజేశారు. పారదర్శకత కోసం బహుళస్థాయి భద్రతా ఏర్పాట్లు అమలు చేస్తారు. ఆపరేషన్ సింధూర్ ఉగ్రవాద నిర్మూలనలో దృఢ సంకల్పానికి ప్రతీక అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. నిన్న న్యూఢిల్లీలో నిర్వహించిన శౌర్య కార్యక్రమంలో మాట్లాడుతూ మంత్రి, ఈ ఆపరేషన్ సమయంలో భారత సాయుధ దళాలు ప్రదర్శించిన అసమాన వీరత్వం భారత సైనిక చరిత్రలో సువర్ణ అధ్యాయంగా నిలిచిందన్నారు. గత సంవత్సరం ఏప్రిల్ 22న పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి ప్రతిస్పందనగా మే 7న భారత్ ఆపరేషన్ సింధూర్ను ప్రారంభించింది. ఈ ఆపరేషన్లో పాకిస్తాన్ నియంత్రిత ప్రాంతాల్లో ఉన్న ఉగ్రవాద మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపింది. ఈ దాడుల తర్వాత 4 రోజుల పాటు తీవ్ర ఘర్షణలు కొనసాగి మే 10వ తేదీన సైనిక చర్యలు నిలిపివేయడానికి ఇరు దేశాలు ఒక అవగాహనకు వచ్చాయి. భారత సాయుధ దళాలు యుద్ద రంగంలోనే కాకుండా ప్రకృతి వైపరీత్యాల సమయంలో కూడా ప్రజలకు సేవలు అందించడంలో అసాధారణ ధైర్యాన్ని ప్రదర్శిస్తున్నాయని రాజ్నాథ్ సింగ్ అన్నారు.
1: శౌర్య కేవల శారీరక శక్తి యా యుద్ధ కౌశల్ కా నామ్ నహీ హై. శౌర్య హమారే మన్ కీ వహ అటల్ అవస్థా హై జహాన్ రాష్ట్ర ప్రేమ్ కే ఆగే సారే సుఖ్ సారే మోహ్ సారే భయ యహ వ్యర్థ హో జాతే హై. శౌర్య వో దివ్య భావ హై జహాన్ హమారా ఏక్ సైనిక్ అప్నే మాతా పితా పత్నీ ఔర్ బచ్చో కే స్నేహ్ కే బంధన్ సే ఊపర్ ఉఠ్ కర్ మా భారతి కీ రక్షా కా వ్రత్ లేతా హై.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ జమైకా, సురినామ్, ట్రినిడాడ్, టొబాగో దేశాల అధికారిక పర్యటనలో భాగంగా ఈ ఉదయం కింగ్స్టన్కు చేరుకున్నారు. ఆయనకు జమైకా విదేశాంగ మంత్రి కమీనా జె స్మిత్ స్వాగతం పలికారు. వచ్చే 2 రోజుల్లో జమైకా నాయకత్వం, వ్యాపార వర్గాలు, భారతీయ వలసవాసులతో చర్చలు జరుపుతామని మంత్రి తెలియజేశారు. బీహార్ ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి ఈరోజు న్యూఢిల్లీలో కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, అశ్విని వైష్ణవ్లను కలిశారు. రక్షణ మంత్రితో జరిగిన సమావేశంలో వికసిత్ బీహార్ లక్ష్యాన్ని సాధించే దిశగా ప్రత్యేక చర్చలు జరిగాయి. బీహార్ అభివృద్ది, దీర్ఘకాలిక ప్రణాళికలు, భద్రతా సంబంధిత అంశాలపై ఇరువురు నేతలు అభిప్రాయాలు పంచుకున్నారు. అలాగే రైల్వే మంత్రితో జరిగిన సమావేశంలో రాష్ట్రంలో రైల్వే మౌలిక సదుపాయాల బలోపేతం, మెరుగైన కనెక్టివిటీ, మొత్తం అభివృద్దిని వేగవంతం చేయడం వంటి అంశాలపై చర్చించారు. నీట్, యూజీ మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈరోజు పరీక్ష నిర్వహిస్తున్నారు. పరీక్ష 2 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది. పరీక్షా కేంద్రాల్లోకి 1:30 వరకు మాత్రమే ప్రవేశానికి అనుమతిస్తారు. అభ్యర్థుల కోసం ఏజెన్సీ ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేసింది. అడ్మిట్ కార్డుతో పాటు అభ్యర్థులు తప్పనిసరిగా ఓటర్ ఐడి, ఆధార్ కార్డు లేదా రేషన్ కార్డు వంటి ఏదైనా ఒరిజినల్ ఫోటో గుర్తింపు పత్రాన్ని వెంట తీసుకువెళ్లాల్సి ఉంటుంది. ఈరోజు ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం. ఇది ప్రపంచవ్యాప్తంగా పత్రికా స్వేచ్ఛను ప్రోత్సహించేందుకు, దాని ప్రస్తుత స్థితిని సమీక్షించేందుకు జరుపుకుంటారు. ఈ సందర్భంగా పత్రికా స్వేచ్ఛకు అనుకూలంగా కొత్త కార్యక్రమాలు రూపొందించేందుకు మీడియా స్వేచ్ఛపై అవగాహన పెంపొందించడం లక్ష్యంగా ఉంటుంది. శాంతియుత భవిష్యత్తును రూపొందించడం ఈ ఏడాది ఇతివృత్తంగా ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనను పురస్కరించుకుని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వాల్ రైటింగ్ క్యాంపెయిన్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రి, ఈ నెల 10వ తేదీన సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు తరలి రావాలని పిలుపునిచ్చారు. దేశ రాజధాని న్యూఢిల్లీలోని వివేక్ విహార్ ప్రాంతంలో ఈరోజు భారీ అగ్ని ప్రమాదం సంభవించి పలువురు ప్రాణాలు కోల్పోయారు. 4 అంతస్తుల భవనంలోని కొన్ని అంతస్తుల్లో అగ్ని చెలరేగింది. సమాచారం అందుకున్న వెంటనే 14 ఫైర్ ఇంజన్లు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. రక్షణ చర్యలు, అగ్ని నివారణ కార్యక్రమాల సమయంలో

10 మందికి పైగా వ్యక్తులను భవనం నుంచి సురక్షితంగా బయటకు తీసుకొచ్చినట్టు ఢిల్లీ పోలీసులు తెలియజేశారు. ఈరోజు ఐపీఎల్లో భాగంగా 2 మ్యాచ్లు జరగనున్నాయి. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో 3:30 జరిగే మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ కోల్కతా నైట్ రైడర్స్ జట్లు తలపడతాయి. నరేంద్ర మోదీ స్టేడియంలో 7:30 జరిగే మరొక మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ పంజాబ్ కింగ్స్ జట్లు పోటీ పడతాయి. కాగా నిన్న చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ ముంబై ఇండియన్స్ పై 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. స్వయం సమృద్ది భారత్, వికసిత్ భారత్ వంటి దీర్ఘకాలిక లక్ష్యాల సాధనలో స్వయం సమృద్ది పంచాయతీల పాత్ర అత్యంత కీలకమని కేంద్ర పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి వివేక్ భరద్వాజ్ అన్నారు. పశ్చిమ బెంగాల్లోని దక్షిణ 24 పరగణాల జిల్లాలో 285 పోలింగ్ కేంద్రాల్లో ఈ నెల 21వ తేదీన మళ్లీ పోలింగ్ నిర్వహించనున్నారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ జమైకా, సురినామ్, ట్రినిడాడ్, టొబాగో దేశాల అధికారిక పర్యటనలో భాగంగా ఈ ఉదయం కింగ్స్టన్ కు చేరుకున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం వివి స్టూడియోలో సమయం 12:40 దాటింది. వెల్కమ్ టు ఈట్ ఫిట్ విత్ మీ ఆర్జే లక్ష్మీ.

0: మీ సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
1: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది.
0: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
1: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. ఈట్ ఫుడ్, ఈట్ ఫిట్ అనే ఒక సరికొత్త ప్రోగ్రామ్ మీకు పరిచయం చేస్తోంది ఆకాశవాణి వివిధ భారతి. మనం తీసుకునే ఫుడ్ బట్టే హెల్త్ ఫిట్నెస్ ఉంటుందని అందరికీ తెలుసు. మరి ఇంతకుముందు మన పెద్దవాళ్ళు తీసుకునే ఆహారం పోషకాలతో ఉండేది. దంపుడు బియ్యం, గానుగల నూనె, వెన్న నుంచి తీసిన నెయ్యి, సేంద్రియ ఎరువులతో పండించిన కూరగాయలు, ఆకుకూరలు, పాలు, పెరుగు, పళ్ళు అన్ని స్వచ్ఛంగా సహజంగా ఉండేవి కదా. మరి ఇవన్నీ వింటుంటే మళ్ళీ ఆ రోజులు గుర్తొచ్చేస్తున్నాయి కదా చాలామందికి, పర్టికులర్గా 80s and 90s కిడ్స్కి. మాట్లాడుకుందాం మరిన్ని విషయాలు అబౌట్ ఈట్ అండ్ ఫిట్. జస్ట్ స్టే ట్యూన్ ఫ్రెండ్స్.

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ సలలే

0: మధురిమ.
1: మీరు వింటున్నారు ఈట్ ఫిట్ ఓన్లీ ఆన్ వివిధ భారతి. మంచి ఆహారం వల్లే కదా అప్పట్లో బీపీ షుగర్లు ఎక్కువగా ఉండేవి కాదు, ఒబెసిటీ అస్సలు ఉండేది కాదు, అంటే చాలా తక్కువగా కనిపించేవాళ్ళ ఆ ఒబెసిటీ అనే ప్రాబ్లం. మనకి లైఫ్ స్పాన్ కూడా ఆల్మోస్ట్ 90 ఇయర్స్ కదా. మరి ఇప్పుడు చేంజ్ అయిన వర్కింగ్ అవర్స్ కల్చర్తో తీసుకునే ఫుడ్ చేంజ్ అయింది. అఫ్ కోర్స్ టైమింగ్స్ కూడా అనుకోండి, ఇంతకుముందు ఏంటి మనకి ఫిక్స్డ్ టైమింగ్స్ ఉండేవి మన ఇండియన్ కల్చర్ బట్టి, మన లైఫ్ స్టైల్ బట్టి, కానీ ఇప్పుడు అలా కాదు. గ్లోబలైజేషన్ తర్వాత జాబ్స్ కల్చర్ చేంజ్ అయింది అండ్ ఫుడ్ తీసుకునే టైమింగ్స్ కూడా చేంజ్ అయింది. సో వీటి వల్ల కూడా ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం. మరి ఇంకా ఉన్నాయి మాట్లాడుకోవాల్సిన తెలుసుకోవాల్సిన విషయాలు, వీటిలో ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం ఆలయించే సంపూర్ణ వినోదంలో ఈ సూపర్ హిట్ ఎనర్జెటిక్ డేట్ మీకోసం ఆన్ ద వే. ఎంజాయ్ దిస్.

గేమ్ చేంజర్ మూవీ నుంచి ఒక ఎనర్జెటిక్ డ్యూట్ వినేసాం అండ్ మీరు వింటున్నారు ఈట్ ఫిట్ కదా. ఒకసారి కొత్త ప్రోగ్రామ్ వివిధ భారతి నుంచి ఈరోజు నేను మొదలవుతుంది. మనం తీసుకునే ఫుడ్ చేంజ్ అయిందని చెప్పాను ఇందాక, అంటే వర్కింగ్ అవర్స్ చేంజ్ అవ్వడం వల్ల కావచ్చు, ఫుడ్ తీసుకునే టైమింగ్స్ చేంజ్ అయింది. అండ్ ఈ స్పీడ్ యుగంలో కూడా మనం ఎంత ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోగలిగితే, లేదంటే కొంచెం మనం ఆర్డర్ పెట్టేసుకుని వచ్చే ఫుడ్ తీసుకోవడం, ఇవన్నీ కూడా మనకి ఎక్కువగా అయిపోయాయి అన్నమాట. జంక్ ఫుడ్కి కూడా అలవాటు పడ్డాం. పిజ్జాలు, బర్గర్లు, పఫ్స్, పాస్తా, నూడిల్స్, వీటి ఇంపాక్ట్ మన ఫిట్నెస్ అండ్ హెల్త్ మీద తప్పకుండా ఉందనేది స్పెషల్గా చెప్పక్కర్లేదు. కానీ అంటారు కదా, మార్పు ఏదైనా సరే ఒక సైకిల్ లాగా అనమాట. సో స్టార్ట్ అవుతుంది, అలా మూవ్ అవుతూనే ఉంటుంది, మళ్ళీ తిరిగి ఎక్కడ స్టార్ట్ అవుతుందో అక్కడికే రీచ్ అవుతాం. సో ఇప్పుడు చేంజెస్ కూడా అలాగే అనిపిస్తుంది, అంటే మళ్ళీ మన పాత మూలాల్లోకి వెళ్తున్నామా అని. కీప్ లిజనింగ్ ఇట్ ఫిట్. మరిన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటాను ఓన్లీ ఆన్ వివిధ భారతి.

రాజువర్స్ రాంబాయి మూవీ నుంచి ఒక సూపర్ సాంగ్ వినేసా. మీరు వింటున్నారు ఈట్ ఫిట్ ఓన్లీ ఆన్ వివిధ భారతి. ఇందాక చెప్పా కదా మీకు, మళ్ళీ మన మూలాల్లోకి వెళ్తున్నాము అని. అంటే ఆర్గానిక్ కూరగాయలు, బియ్యము, పళ్ళు, షుగర్, ఉప్పు, మిల్లెట్స్ వాడకం, ఈవెన్ దోశ, ఇడ్లీ పిండిలు, గోధుమ పిండి వీటిల్లో కూడా మిల్లెట్స్, అంటే కొర్రలు, మినుములు, బార్లీ లాంటి తృణధాన్యాలు మిక్స్ చేసినవి మార్కెట్లో దొరుకుతున్నాయి. అండ్ కొంచెం కాస్ట్ ఎక్కువైనా కూడా చాలామంది వీటిని ప్రిఫర్ చేస్తున్నారు కూడా. మరి అవి కూడా మంచి అలవాటే. ఈవెన్ మనకి కోవిడ్ టైంలో గుర్తుండే ఉంటుంది, చాలా కంట్రీస్ చాలా నష్టం వచ్చేసింది, అంటే చాలామంది ఇబ్బంది పడ్డారు. కానీ మనము ఎక్కువ బాగా అంటే మనకున్న ఫుడ్ హ్యాబిట్స్ వల్ల, మనం తీసుకునే స్పైసీ ఫుడ్ వల్ల, ఇమ్యూనిటీ పవర్ వల్ల ఫేస్ చేయగలిగాం కోవిడ్ని. చాలా వరకు నష్టం మనకు తక్కువగా జరిగిందని చెప్పొచ్చు. సో అంత మంచి అలవాట్లు మన ఆహారపు అలవాట్లు. మరి తర్వాత చేంజ్ అయింది అండ్ అఫ్ కోర్స్ మళ్ళీ మనం పాత మూలాలకి వస్తున్నాం. ఇంకా మాట్లాడుకుందాం మరిన్ని విషయాలు ఈట్ ఫిట్ గురించి. స్టే ట్యూన్డ్.

0: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంతా గప్ షాప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: మీరు వింటున్నారు ఈట్ ఫిట్ ఓన్లీ ఆన్ వివిధ భారతి. మరి చాలా విషయాలు మాట్లాడుకున్నాం మనం ఫుడ్ గురించి, చేంజ్ అయిన ఫుడ్ హ్యాబిట్స్ గురించి, ఆ ఫిట్నెస్ మీద చూపించే ఇంపాక్ట్ గురించి. అండ్ ఇప్పుడు మళ్ళీ మనం పాత మూలాలకు వెళ్తున్నాం అని కూడా మనకి అర్థమవుతుంది అనిపిస్తుంది. సో కీప్ ఇట్ అప్ గైస్. అండ్ మరి నిజంగా హ్యాపీగా అనిపించే చేంజ్ ఇది. లైఫ్ని హ్యాపీగా లీడ్ చేయాలన్నా, మన గోల్స్ని రీచ్ అవ్వాలన్నా ఫిట్నెస్ హెల్త్ చాలా ఇంపార్టెంట్ అని అందరికీ తెలుసు అనుకోండి. ఇవి మ్యాక్సిమం మనం తీసుకునే ఫుడ్ మీద డిపెండ్ అయి ఉంటాయి. కాబట్టి జస్ట్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫుడ్, స్టే ఫిట్ అండ్ హెల్తీ ఆల్వేస్. ఓకేనా? అండ్ స్టే ట్యూన్ టు వివిధ భారతి.

సమయం 1:10 కావస్తోంది. కొన్ని క్షణాల్లోనే ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి. మనం మళ్లీ కలుద్దాం 1:20 షో టైంతో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. స్వయం సమృద్ధి భారత్ లక్ష్యాల సాధనలో గ్రామ పంచాయతీల పాత్ర అత్యంత కీలకమని కేంద్ర పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి వివేక్ భారద్వాజ్ అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం, సంక్షేమ పథకాల అమల్లో ప్రభుత్వ విప్లు క్రియాశీలక పాత్ర పోషించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. రామగుండం కోల్మైన్ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించిందని సింగరేణి సంస్థ సీఎండీ డాక్టర్ బుద్ధ ప్రకాష్ జ్యోతి వెల్లడించారు. ఈరోజు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. స్వయం సమృద్ధ భారత్, వికసిత్ భారత్ వంటి దీర్ఘకాలిక లక్ష్యాల సాధనలో స్వయం సమృద్ధ పంచాయతీల పాత్ర అత్యంత కీలకమని కేంద్ర పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి వివేక్ భారద్వాజ్ అన్నారు. హైదరాబాద్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్లో నిన్న నిర్వహించిన స్వయం సమృద్ధ పంచాయతీ కార్యక్రమంలో వివేక్ భారద్వాజ్ కీలక ఉపన్యాసం చేశారు. క్షేత్రస్థాయి పరిపాలన గల పరిణామాత్మక శక్తిని ప్రస్ఫుటం చేస్తూ స్వావలంబన సాధికారత గల పంచాయతీల తోడ్పాటుతో ఈ దార్శనికతను సాకారం చేసుకోవచ్చన్నారు. జాతీయ రూపాంతరీకరణలో పంచాయతీలే కీలక ఉపకరణాలని, పౌరుల్లో చైతన్యం రగిలించడంలో అవి ఎంతగానో తోడ్పడగలవని వివరించారు. పంచాయతీల నాయకులు తమ పరిధిలో అర్థవంతమైన శాశ్వత ప్రభావ సృష్టి దిశగా వినూత్న ఆలోచనలతో నిర్ణయాత్మకంగా వ్యవహరించాలని వివేక్ భారద్వాజ్ కోరారు. ప్రజా సమస్యలను పరిష్కరించడం, సంక్షేమ పథకాలను అర్హులకు చేరవేయడంలో ప్రభుత్వ విప్లు కీలక భూమిక పోషించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. నిన్న రాత్రి ప్రభుత్వ విప్లు ముఖ్యమంత్రిని కలుసుకుని క్షేత్రస్థాయి సమస్యలు నివేదించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడారు. ధాన్యం సేకరణను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. వేసవి నేపథ్యంలో నియోజకవర్గాల్లో తాగు సాగునీటి సమస్యలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలన్నారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో శాసన మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, శాసనసభ విప్లు ఆది శ్రీనివాస్, బీర్లా ఇలయ్య, వేమల వీరేశం తదితరులున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన పురస్కరించుకుని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వాల్ రైటింగ్ క్యాంపెయిన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 10వ తేదీన సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు తరలిరావాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో అవినీతి, కుటుంబ పాలన నుంచి విముక్తి కావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. వైద్య విద్యలో ప్రవేశం కోసం ఈరోజు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న నీట్ యూజీ 2026 సర్వం సిద్దమైంది. నీట్ రాసేవారు నిబంధనలని పక్కాగా పాటించాలని రాష్ట నోడల్ అధికారి డాక్టర్ నరేంద్ర కుమార్ చెప్పారు. మధ్యాహ్నం 1 గంటల తర్వాత 1 నిమిషం ఆలస్యమైనా కేంద్రంలోకి అనుమతి ఉండదన్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష జరుగుతుంది. పరీక్ష ప్రశాంతంగా జరిగేలాగా పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహిస్తున్నారు. మహబూబ్ నగర్ నగరాభివృద్దికి పెద్ద ఎత్తున చర్యలు చేపట్టామని ప్రభుత్వ విప్ ఎన్ఎన్ శ్రీనివాసరెడ్డి చెప్పారు. పట్టణ ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందించేందుకు గత 2 సంవత్సరాలుగా నిరంతర కృషి కొనసాగుతోందన్నారు.

0: ఎంవీఎస్ డిగ్రీ కళాశాల మైదానంలో 50 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న వాకింగ్ ట్రాక్ కు ఆయన ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పట్టణ సుందరీకరణలో భాగంగా వివిధ ప్రాంతాల్లో అందుబాటులో ఉన్న ప్రభుత్వ స్థలాల్లో పార్కులు, ఓపెన్ జిమ్లు, మహిళా జిమ్లు ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పారు. ములుగు జిల్లాలో పెట్రోల్ డీజిల్ కొరత లేదని జిల్లా పౌర సరఫరాల అధికారి ఫైజల్ హుస్సేన్ స్పష్టం చేశారు. పెట్రోల్ డీజిల్ పై వస్తున్న వదంతుల నేపథ్యంలో ఫైజల్ హుస్సేన్ ఆకాశవాణి ప్రతినిధితో మాట్లాడుతూ జిల్లాలో సరిపడనంత చమురు నిల్వలు అందుబాటులో ఉన్నాయని, వినియోగదారులు వదంతులు నమ్మవద్దని చెప్పారు.
1: हमारे पास 43 पेट्रोल बंक्स है, उसमें 19 IOCL पेट्रोल बंक्स है और 12 HPCL पेट्रोल बंक्स है, 11 BPCL पेट्रोल बंक्स है और एक नयारा का पेट्रोल बंक है. तो उसकी वजह से अभी जो है हमारे कने ड्राई आउट्स पूरे क्लियर हो गए. हमारे कने कोई ऐसा प्रॉब्लम नहीं है, पेट्रोल हो डीजल हो कहीं भी कुछ भी कोई प्रॉब्लम नहीं है.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. రామగుండం కోల్ మైన్ ప్రాజెక్టుకు కేంద్ర పర్యావరణ శాఖ ప్రాథమిక అనుమతుల మంజూరుకు అంగీకారం తెలిపిందని సింగరేణి సంస్థ CMD డాక్టర్ బుద్ధప్రకాష్ జ్యోతి ఒక ప్రకటనలో తెలియజేశారు. సింగరేణి చరిత్రలోనే అత్యధికంగా 210 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి సామర్థ్యంతో రూపొందించిన ఈ వినూత్న ప్రాజెక్టుకు ప్రాథమిక పర్యావరణ అనుమతులు లభించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. మూతపడుతున్న పాత గనుల ఉత్పత్తిని భర్తీ చేయడానికి ఇప్పటికే కనీస అనుమతులున్న 2 ఓపెన్ కాస్ట్ గనులు, 3 భూగర్భ గనుల పరిధిలో 314 మిలియన్ టన్నుల నిల్వలను వెనక్కి తీయడానికి ఈ ప్రాజెక్టును రూపొందించామని చెప్పారు. ప్రకృతి పరమైన బొగ్గును గరిష్టంగా వెలికి తీయడమే సంస్థ లక్ష్యమని చెప్పారు. నల్గొండ జిల్లా చిట్యాల మండలంలోని నో స్లాబ్ ఫ్యాక్టరీలో నెల వ్యవధిలో 2 ప్రమాదాలు జరగడం పట్ల సిపిఐ కేంద్ర కంట్రోల్ కమిషన్ చైర్మన్ డాక్టర్ కె నారాయణ ఆందోళన వ్యక్తం చేశారు. పరిశ్రమల్లో తరచుగా జరుగుతున్న ప్రమాదాలు యాజమాన్యం నిర్లక్ష్యాన్ని బహిర్గతం చేస్తున్నాయన్నారు. ఫ్యాక్టరీ యాజమాన్యం కార్మికుల భద్రత సంక్షేమాన్ని పూర్తిగా విస్మరిస్తోందని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ నియంత్రణ సంస్థలు కూడా ప్రమాదం నివారించడంలో విఫలమవుతున్నారన్నారు. దోషులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని, కార్మికుల రక్షణ కోసం కఠినమైన భద్రతా ప్రమాణాలు పాటించే విధంగా చర్యలు తీసుకోవాలని నారాయణ ప్రభుత్వాన్ని కోరారు. వాణిజ్య సంస్థలు, మాల్స్, ఇతర వ్యాపార కేంద్రాలు, హోటళ్లు, రెస్టారెంట్ల దగ్గర తప్పనిసరిగా చెత్త బిన్లను ఏర్పాటు చేసుకోవాలని సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ జి సృజన సూచించారు. లేని పక్షంలో వ్యాపారుల ట్రేడ్ లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు. ఈరోజు ఆమె మాధాపూర్లో మీడియాతో మాట్లాడుతూ సైబరాబాద్ పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణను అత్యంత ప్రాధాన్యత క్రమంలో చేపడుతున్నామని చెప్పారు. ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్, స్పోర్ట్స్, రెవెన్యూ, శానిటేషన్, ఎంటమాలజీ వంటి విభాగాల కార్యక్రమాలు చేపట్టేందుకు వ్యవస్థాగతమైన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. రైతులు వరి కోతల సమయంలో కొన్ని జాగ్రత్తలు పాటించడం వల్ల నాణ్యత గల ధాన్యాన్ని పొందవచ్చునని రాజన్న సిరిసిల్ల జిల్లా చెందుర్తి మండల వ్యవసాయాధికారి దుర్గారాజు చెప్పారు. ఆకాశవాణి ప్రతినిధితో ఆయన మాట్లాడుతూ,
2: రైతులు వరి చేను పూర్తిగా పక్వానికి వచ్చిన తర్వాత మాత్రమే కోయడం వల్ల తాలు లేకుండా ఉంటుంది. కోత మిషన్ ఉపయోగించే సమయంలో బ్లోయర్ తప్పనిసరిగా ఆన్ లో ఉండాలి. కోత మిషన్ యొక్క ఆర్పిఎం 19 నుండి 20కి పైగా ఉండాలి. ధాన్యం పొడిగా ఉన్నప్పుడు వరి కోయాలి. కోత అనంతరం క్లీన్ చేసిన ధాన్యం నేరుగా బస్తాల్లో నింపి నేల మీద పడకుండా జాగ్రత్త పడాలి.
0: ఈ రోజు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, నాగర్ కర్నూలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయి. రాబోయే 2 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతల్లో ఎటువంటి మార్పు ఉండదని తెలియజేసింది. ఆ తర్వాత 4 రోజుల్లో 2 నుంచి 4 డిగ్రీల మేరకు ఉష్ణోగ్రతల్లో తగ్గుదల ఉంటుందని, నిన్న అత్యధికంగా 12 జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వాతావరణ కేంద్రం తెలియజేసింది. సూపర్ సండే నేపథ్యంలో ఐపీఎల్ 2026లో భాగంగా ఈవేళ 2 మ్యాచ్లు జరుగుతాయి. ఈ రోజు మధ్యాహ్నం 3:30 గంటలకు కోల్కతా నైట్ రైడర్స్తో హైదరాబాద్ జట్టు తలపడుతుంది. ఈ మ్యాచ్ హైదరాబాద్లో నుప్పల్ స్టేడియంలో జరుగుతుంది. రాత్రి 7:30 గంటలకు అహ్మదాబాద్లో గుజరాత్ టైటన్స్తో పంజాబ్ కింగ్స్ జట్టు తలపడుతుంది. ఈ 2 మ్యాచ్లు వీక్షించేందుకు క్రికెట్ అభిమానులు ఆసక్తి కనబరుస్తున్నారు. ఔటర్ రింగ్ రోడ్పై పెరుగుతున్న ప్రమాదాల నేపథ్యంలో వాహనదారులకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ విసీ సజ్జనార్ కీలక హెచ్చరికలు జారీ చేశారు. బ్రేక్డౌన్ మినహా ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనాలను ఓఆర్ఆర్పై నిలపవద్దన్నారు. ఒకవేళ అత్యవసరమైతే వెంటనే 1444499 హెల్ప్లైన్కు సమ

సమాచారం అందించాలన్నారు. ఈ నియమాలు జాతీయ రహదారులకు కూడా వర్తిస్తాయని, డ్రైవర్లకు దీనిపై అవగాహన కల్పించాలని ఆయన కోరారు. ఆంధ్ర ఒడిషా సరిహద్దు ప్రాంతాల నుంచి నల్గొండకు గంజాయి సరఫరా చేస్తున్న ముఠాను నల్గొండ టూ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లా అదనపు ఎస్పీ రమేష్ మీడియాతో మాట్లాడుతూ, నల్గొండ, ఖమ్మం, కొత్తగూడ జిల్లాలకు చెందిన కొంతమంది మిత్రులు గ్యాంగ్గా ఏర్పడి గంజాయి విక్రయిస్తుండగా పట్టుకున్నామన్నారు. యువత పొగాకు, గంజాయి వంటి మత్తు పదార్థాలకు బానిసలు కారాదని సూచించారు. ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం ఇకపై రేపటి నుంచి జనగామ జిల్లాలోని అన్ని ఆర్డీఓ కార్యాలయాల్లో నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలియజేశారు. ఇందులో అన్ని విభాగాల అధికారులు పాల్గొంటారని కలెక్టర్ చెప్పారు. కామారెడ్డి పట్టణం పాత బస్టాండ్ వద్ద భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 12 షాపులు దగ్ధమయ్యాయి. దాదాపు 50 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు బాధితులు తెలియజేశారు. విశేషాలు మరొకసారి. స్వయం సమృద్ది భారత్ లక్ష్యాల సాధనలో గ్రామ పంచాయతీల పాత్ర అత్యంత కీలకమని కేంద్ర పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి వివేక్ భారద్వాజ్ అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం, సంక్షేమ పథకాల అమల్లో ప్రభుత్వ విప్లవ క్రియాశీలక పాత్ర పోషించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. రామగుండం కోల్ మైన్ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించిందని సింగరేణి సంస్థ తెలియజేసింది. ఈ రోజు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం వివి స్టూడియోలో సమయం 1:20. వెల్కమ్ టు షో టైమ్ విత్ మీ ఆర్జే లక్ష్మి. హాట్ సమ్మర్లో కూడా కూల్గా అనిపించేది ఎప్పుడు తెలుసా? సండే రోజు. ఎందుకంటే అందరికీ హాలిడే, హ్యాపీగా ఇంట్లో ఉండొచ్చు, నచ్చినట్టుగా టైం స్పెండ్ చేయొచ్చు, ఇష్టమైన ఫుడ్ తినొచ్చు, సినిమాలు చూడొచ్చు, క్రికెట్ చూడొచ్చు, ఇంకా రిలాక్స్డ్గా వీబీ వినొచ్చు అండ్ షో టైంలో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. చూసారా ఎంత కూల్ సండే ఇంత సమ్మర్లోను. ఎనీవేస్, నేను రెడీ క్వశ్చన్స్తో, మీరు రెడీ నా మొబైల్స్తో, ఇక మొదలెడదామా షో టైంని. అడిగేస్తున్నాను ఫస్ట్ క్వశ్చన్, కేర్ఫుల్గా వినండి. ఎవరూ పుట్టించకుండా మాటలు ఎలా పుడతాయి? ఈ మాట రాసిన రచయిత ఎవరు? మరోసారి వినండి క్వశ్చన్ని. ఎవరూ పుట్టించకుండా మాటలు ఎలా పుడతాయి? ఈ మాట రాసిన రచయిత ఎవరు? ఆలోచించండి. ఆన్సర్ స్ట్రైక్ అయిన వెంటనే వాట్సాప్ టు 0402324 0852. అండ్ ఇప్పుడు మీకోసం ఒక మెస్పరైజింగ్ మెలోడీ ఆన్ ద వే. ఎంజాయ్.

మనసులో మాట సినిమా నుంచి చిత్రగారి వాయిస్ నుంచి జాలువారిన ఒక అద్భుతమైన మెలడీ వినేశాం. నిజంగా చిత్రగారి వాయిస్లో మెలడీస్ ఎంత అద్భుతంగా ఉంటాయో కదా. అసలు ఈ పాట వింటే ఎన్నిసార్లు ఉన్నా కూడా అలా మైమర్చిపోతాం. ఒక మామిడి చిగుళ్ళు మెక్కిన కోయిలమ్మ స్వరంలో ఉంటుంది చిత్రగారి వాయిస్. ఎనివేస్, మరి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి సాహిత్యం, ఎస్వి కృష్ణారెడ్డి గారి సంగీతం వెరసి అద్భుతమైన గీతం వినేశాం. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదంలో షో టైం టైం. ఇందాక మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను, ఎవరు పుట్టించకుండా మాటలు ఎలా పుడతాయి అని, ఈ మాట రాసిన రచయిత ఎవరు అని. యాక్చువల్గా నేనేం ఎక్స్పెక్ట్ చేశానంటే చాలామంది పంపిస్తారు అని. ఎందుకంటే ఈ డైలాగ్ రాసిన రచయిత ఎంత ఫేమస్ అంటే చెప్పక్కర్లేదు, ఎంత ప్రముఖ రచయిత. ఆయన రాసిన మాటలు ఎన్నో ఇప్పటికీ మనం సినిమాల్లో వింటూనే ఉంటాం, మనం కూడా వాడుతూనే ఉంటాం అనమాట. కానీ ఎక్స్పెక్టేషన్ రాంగ్ అయింది, తక్కువ మంది పంపించారు. ఎక్కువ మంది ఏం చేశారంటే తెలుగు సినీ పరిశ్రమలో ఎంతమంది రచయితలు ఉన్నారో వాళ్ళందరి పేర్లు కూడా పంపించేశారు. సో రైటర్స్ అని పంపించిన వాళ్ళు మాత్రం ఇద్దరు మాత్రమే ఉన్నారు. వాళ్ళ పేర్లు ఏమిటంటే నిర్మల్ జిల్లా ఏడ్బెడ్ నుంచి మేరా సాయిలు, ఇక ఆర్మూర్ నుంచి ప్రేమనాథ్ కళావతి. వీళ్ళిద్దరు పంపించిన ఆన్సర్ అండ్ ద రైట్ ఆన్సర్ ఇస్ పింగళి నాగేంద్రరావు గారు కదా. ఎన్నో మాటలు పుట్టించారు ఆయన. అండ్ స్వయంగా ఆయనే మాయబజార్ సినిమాలో ఎస్పి రంగారావు గారి చేత చెప్పిస్తారు ఈ డైలాగ్, ఎవరు పుట్టించి కూడా మాటలు ఎలా పుడతాయని. సో ఆ సినిమాలో డైలాగ్స్ ఇప్పటికీ ఎవర్ గ్రీన్ అంతే. ఎనీవేస్, మరి రైటర్స్ పంపించిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ ఇప్పుడు మీకోసం ఒక సూపర్ హిట్ సాంగ్ వినిపిస్తాను, ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్. ఓకేనా? స్టే ట్యూన్డ్.

సమరసింహారెడ్డి సినిమా నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ వినేశాం. యాక్చువల్గా తెలుగు సినిమాని ఒక మలుపు తిప్పిన సినిమా ఇది. అంతవరకు ఒక ట్రెండ్లో ఉన్న సినిమాని నెక్స్ట్ ట్రెండ్కి తీసుకెళ్లిన మూవీ అండ్ ఇందులో సాంగ్స్ అన్ని కూడా ఆల్ టైమ్ హిట్సే. ఎనీవేస్, మీరు వింటున్నారు షో టైమ్ ఓన్లీ ఆన్ వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. మరి నెక్స్ట్ క్వశ్చన్ రెడీనా మీరు? ఈ క్వశ్చన్ అయితే కొంచెం జాగ్రత్తగా వినండి. జంధ్యాల గారు, కొరటాల శివ గారు, త్రివిక్రమ్ గారు, వీళ్లకున్న సిమిలారిటీస్ ఏమిటి? మరోసారి వినండి. జంధ్యాల గారు, కొరటాల శివ గారు, త్రివిక్రమ్ గారు, వీళ్లకున్న సిమిలారిటీస్ ఏంటి? ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది అండ్ ఈజీ కూడా. మరి ఆలోచించండి. ఆన్సర్ స్ట్రైకర్ వెంటనే జస్ట్ వాట్సాప్ 0402324-0852. అండ్ ఇప్పుడు మీకోసం మరో మెస్మరైజింగ్ ఎనర్జెటిక్ డ్యూయెట్ ఆన్ ద వే. ఎంజాయ్ దిస్ ప్లేస్.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

మీరు వింటున్నారు షో టైం ఓన్లీ ఆన్ వివిధ భారతి. మరి చక్కగా పాటలు వింటున్నాం అండ్ పాటల మధ్యలో క్వశ్చన్స్ అడుగుతున్నాను, పార్టిసిపేట్ చేస్తున్నారు, మీరు ఆన్సర్స్ పంపిస్తున్నారు. ఇందాక మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను, జంధ్యాల గారు, కొరటాల శివ గారు, త్రివిక్రమ్ గారు, వీళ్లకున్న సిమిలారిటీస్ ఏంటి అని. ఆల్మోస్ట్ చాలామంది ఆన్సర్ పంపించారు, కానీ కరెక్ట్ ఆన్సర్ సగమే పంపించారనమాట. అంటే మేబీ చెప్పడం సరిగా సెంటెన్స్ ఫామ్ అది చెప్పలేకపోవచ్చు, సో అలా పంపించారు చాలామంది, కానీ మనకు కావాల్సింది రైట్ ఆన్సర్ కాబట్టి అలా ఆన్సర్ పంపించిన వాళ్ళ పేరు చదివేస్తున్నాను. దస్తగిరి సంధ్యా ప్రొద్దుటూరు కడప నుంచి, పెడన నుంచి అప్పలరాజు, ఇక చిలుకనారాయణ అన్సియా యమున జనకంపేట నుంచి, శ్రీనివాస్ సిరిసిల్ల నుంచి. వీళ్ళందరూ పంపించిన ఆన్సర్ అండ్ ద రైట్ ఆన్సర్ ఈస్ యాక్చువల్గా వీళ్ళు ముగ్గురు కూడా రచయితలుగా స్క్రీన్ ప్లే రాస్తూ కెరీర్ స్టార్ట్ చేశారు, ఆ తర్వాత డైరెక్టర్స్ అయ్యారు అండ్ సూపర్ సక్సెస్ అయ్యారు. వాళ్ళు ఎలాంటి సినిమాలు తీశారో మనందరికీ తెలుసు. సో అదనమాట వీళ్ళ మధ్య ఉన్న సిమిలారిటీస్. ఒక్కరైతే కరెక్ట్గా పంపించారు అంటే ఎలా అంటే ముందు రచయితలు తర్వాత దర్శకులుగా కూడా మారారు అని, ఇది రైట్ ఆన్సర్. ఇలా పంపించిన వాళ్ళు సిల్క నారాయణ, అన్సియా యమున, జనకపేట నుంచి. మిగతా వాళ్ళంతా కూడా ముగ్గురు మాటల మాంత్రికులు బాగా రాస్తారని, కొంతమంది హాస్యం ఫ్యామిలీ టైప్ చిత్రాలు ఎక్కువ తీస్తారని మరి కొంతమంది పంపించారు.

బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9670494944 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి షో టైం టైం. మరి ఇందాక విన్నసం కదా మిర్చి మూవీ నుంచి సాంగ్. నిజంగా ఇదేదో బాగుంది, ఈ పాట ఎంత బాగుంది అని అనిపిస్తుంది విన్న ప్రతిసారి. డిఎస్పి రాక్ మ్యూజిక్ మ్యాజిక్ అది. మరి ఇక నెక్స్ట్ క్వశ్చన్కి రెడీనా మీరు? అడిగేస్తున్నాను. యాక్చువల్గా మనము సినిమా పరిశ్రమలో అంటే డైరెక్టర్స్ కానివ్వండి, హీరోలు కానివ్వండి, మ్యూజిక్ డైరెక్టర్స్ లేదంటే లిరిక్సిస్ట్ కానీ ఎవరైనా సరే, వాళ్ళు తీసే సినిమాలు బట్టి, వాళ్ళ టేస్ట్ బట్టి, లేదంటే వాళ్ళ టేకింగ్ బట్టి వాళ్ళకి కొన్ని మనం బిరుదులు ఇస్తూ ఉంటాం. ఉదాహరణకి దర్శకరత్న దాసరి గారని, కళతపస్వి విశ్వనాథ్ గారని కదా, ఇలా ఎన్నో చెప్తాం. అలా ఒక డైరెక్టర్ని హాస్య బ్రహ్మ అని పిలుస్తాం. ఎవరు దర్శకుడు? హాస్య బ్రహ్మ అని ఏ దర్శకుడిని పిలుస్తాం? ఆలోచించక్కర్లేదు కూడా, జస్ట్ వాట్సాప్ చేయండి 0402324-0852. ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది ఆన్సర్. మరి ట్రై చేయండి. అండ్ ఇప్పుడైతే ఈ పాట వినండి శ్రీమంతుడు మూవీ నుంచి.

వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి షో టైం టైం. మరి శ్రీమంతుడు మూవీ నుంచి ఒక ఎనర్జెటిక్ సాంగ్ వినేసాం. అండ్ ఇప్పుడు మరి ఇందాక మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను, హాస్య బ్రహ్మాన్ని ఏ దర్శకుడిని పిలుస్తారు అని. ఆల్మోస్ట్ అందరూ కూడా రైట్ ఆన్సరే పంపించారు. ఎందుకంటే తెలుసు కదా, ఆ దర్శకుడు ఎంత మంచి సినిమాలు తీశారో, అంతే ఎంత ఇష్టపడతామో ఆ దర్శకుడు సినిమాలని అర్థమవుతుంది. ఇందాక చెప్పాను, ఆలోచించక్కర్లేదు, మీరు ఆన్సర్ చేసేస్తారు అని. సో చాలామంది ఆన్సర్ పంపించారు, వాళ్ళ పేర్లు చదివేస్తున్నాను. కృష్ణకుమారి ఖమ్మం నుంచి, దేవరకొండ నుంచి, గోపి పీర్రాజగూడ నుంచి, శ్రీనివాస్ మహమ్మద్ జైన్ ఇద్దరు ఉమ్మడి నుంచి, జగదీష్ యూసఫ్ కూడా నుంచి, నాకట్టిపల్లి నెమ్మని నుంచి వెంకటేశం హేమలత, అండ్ ఇక నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద. సో వీళ్ళందరూ పంపించారనమాట రైట్ ఆన్సర్. వీళ్ళందరూ పంపించిన ఆన్సర్ అండ్ ద రైట్ ఆన్సర్ ఈస్ జంధ్యాల గారు. ఎస్, హాస్య బ్రహ్మాన్ని పిలుస్తాం. ఎందుకంటే చాలా హెల్దీ కామెడీ ఉంటుంది జంధ్యాల గారి సినిమాల్లో, కుటుంబ కథ చిత్రాలు. అండ్ అట్ ద సేమ్ టైం ఒక మెసేజ్ కూడా కంపల్సరీ ఉంటుంది. ఆ మెసేజ్ని ఎంటర్టైన్మెంట్తో తీస్తే ఎలా ఉంటుంది అనేది ప్రూవ్ చేశారు జంధ్యాల గారు. అందుకే ఇప్పటికి కూడా మనం కొంచెం ఏదన్నా మూడు బాలకపోయినా, అప్సెట్గా అనిపించినా, టీవీలో జంధ్యాల గారి సినిమా వస్తుంటే చూస్తామనుకోండి, మొత్తం చేంజ్ అయిపోతాం. కడుపు హ్యాపీగా నవ్వుకుంటాం, కడుపుబ్బా నవ్వుకుంటాం. అలా మంచి మంచి సినిమాలు తీశారు. అందుకే అలా మంచి సినిమాలు సృష్టించారు కాబట్టి హాస్య బ్రహ్మ అని పిలుస్తాం. ఎనీవేస్, మరి రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ ఇప్పుడు మీకోసం వస్తుంది కలేజా మూవీ నుంచి ఈ లవ్లీ మెలోడీ. ఎంజాయ్ దిస్.

సమయం 2 గంటలు కావస్తోంది. మీ అందరికీ తెలుసు కదా 2:15 న్యూస్ టైం అని. మనం మళ్ళీ కలుద్దాం 2 గంటల 15 నిమిషాలకు శక్తిశీలితో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం వివి క్లాక్లట 2:15 దాటింది. వెల్కమ్ టు శక్తిశీలి అండ్ నేను మీ ఆర్జీ లక్ష్మి. ఎంటర్ అయ్యాం మన ప్రోగ్రాంలోకి. ముందు ఒక చక్కటి పాట వినిపిస్తాను, ఆ తర్వాత మాట్లాడుకుందాం శక్తిశీలి గురించి. ఓకేనా? కీప్ లిజనింగ్.

మీరు వింటున్నారు వివిధ భారతి శక్తిశీలి సమయం. సంకల్పం పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు అని నిరూపించింది జైనబ్ బిలాల్. ఎవరీమే ఏం సాధించింది, ఎందుకు ఈరోజు మనం శక్తిశీలిలో మాట్లాడుకుంటున్నాం తెలుసుకోవాలంటే స్టేట్ యూట్యూబ్ వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

శక్తిశీలి వింటున్నారు ఓన్లీ ఆన్ వివిధ భారతి. జైనాబ్ బిలాల్ ఇవాళ మన శక్తిశీలి. శ్రీనగర్కు చెందిన జైనాబ్ బిలాల్ ఓ 10th క్లాస్ స్టూడెంట్ అనమాట. 95% మార్కులతో పాస్ అయ్యి అందరినీ ఆశ్చర్యపడేలా చేసింది. ఈ పర్సంటేజ్ కొంచెం కష్టపడితే ఎవరైనా అచీవ్ చేయొచ్చు అని అనిపించవచ్చు మీకు. కానీ మీకు తెలుసా, జైనాబ్కు చూపు లేదు. అయినా సరే మొత్తం 500 మార్కులకు 475 మార్కులు వచ్చాయంటే నిజంగా హ్యాట్సాప్ అనిపించట్లేదా? మరి మరిన్ని సంగతులు మాట్లాడుకుందాం జైనాబ్ ఇన్స్పైరింగ్ సక్సెస్ గురించి. స్టే ట్యూన్డ్ ఫ్రెండ్స్.

మీరు వింటున్నారు శక్తిశీలి. జైనబ్ బిలాల్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. శ్రీనగర్లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లెర్నింగ్ రిసోర్స్ సెంటర్ స్టూడెంట్ జైనబ్ బిలాల్. యాక్చువల్గా చూపులేని వాళ్ళు ఎగ్జామ్ రాయడానికి ఎవరి హెల్ప్ అయినా తీసుకుంటారు, కానీ జైనబ్ మాత్రం ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ల్యాప్టాప్ను ఉపయోగించి పరీక్ష రాసే రికార్డ్ క్రియేట్ చేసింది. చూపు లేకపోయినా ఇలా ఇంతకుముందు ఎవరు ఎగ్జామ్ రాయలేదట, సో అలా రికార్డ్ క్రియేట్ చేసింది జైనబ్. మరి ఇంకా ఉన్న చెప్పాల్సిన విషయాలు జైనబ్ ఇన్స్పైరింగ్ సక్సెస్ గురించి. కీప్ లిజనింగ్ శక్తిశీలి, ఓన్లీ ఆన్ వివిధ భారతి.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం, శక్తిశీలి సమయం. శ్రీనగర్లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ స్టూడెంట్ జైనబ్ బిలాల్ గురించి మనం తెలుసుకుంటున్నాం. ఇందాక చెప్పుకున్నాం కదా మీకు, తన ఎగ్జామ్స్ ఎవరి హెల్ప్ లేకుండా ల్యాప్టాప్ను ఉపయోగించి రాసి రికార్డ్ క్రియేట్ చేసింది. అండ్ అట్ ద సేమ్ టైం జైనబ్ బిలాల్కి ఇష్టమైన సబ్జెక్ట్ కంప్యూటర్ సైన్స్. ఇందులో 100కు 100 మార్కులు వచ్చాయి తెలుసా. చదువులోనే కాదండో, ఇతర రంగాల్లో కూడా తన ప్రతిభను చాటింది జైనబ్. మరి అవేంటో తెలుసుకుందాం ఈ పాట తర్వాత. సో కీప్ లిజనింగ్ శక్తిశీలి.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి శక్తిశీలి సమయం. శ్రీనగర్లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ స్టూడెంట్ జైనా బిలాల్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇతర రంగాల్లో కూడా, అంటే చదువులోనే కాకుండా ఇతర రంగాల్లో కూడా తన ప్రతిభను చాటింది జైనా. తన 12వ ఏటనే రేడియో డిపిఎస్ కోసం రాజకీయ సినీ ప్రముఖులను సైతం ఇంటర్వ్యూ చేసింది. మరి తన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంత గొప్పది. జైనా బిలాల్కు చిన్నప్పటి నుంచి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇష్టమట. కంప్యూటర్ అప్లికేషన్స్లో బ్యాచిలర్ డిగ్రీ చేయాలనుకుంటున్నట్టు కూడా చెప్తోంది. మరి ఇంకా ఉండే తన భవిష్యత్తు గురించిన కలలు అవేంటో చెప్తాను. జస్ట్ కీప్ లిజనింగ్ శక్తిశీలి ఓన్లీ ఆన్ వివిధ భారతి.

వింటున్నారు శక్తిశీలి. జైనాబ్ బిలాల్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. శ్రీనగర్లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్కి చెందిన స్టూడెంట్ తను. మరి చిన్నప్పటి నుంచి తనకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చాలా ఇష్టం. కంప్యూటర్ అప్లికేషన్స్లో బ్యాచిలర్ డిగ్రీ చేయాలనుకున్నట్టు కూడా చెప్తుంది తను. మరి తనకు ఉన్న అడ్డంకిని, లోపాన్ని అధిగమించి మరి కెరియర్లో ఉన్నత స్థానానికి ఎదగాలని ఎన్నో బంగారు కలలు కంటుంది చూడండి. ఎవరైనా నేను సాధించగలిగినప్పుడు ఎవరైనా సాధించగలరు. పిల్లల తల్లిదండ్రులు తమ పిల్లలపై నమ్మకం ఉంచి అండగా నిలబడితే చాలు అంటుంది జైనాబ్ బిలాల్. నిజంగా ఎంత ఇన్స్పైరింగ్ మాట కదా. తల్లిదండ్రులు సపోర్ట్ ఉంటే ఏదైనా సాధించగలరు. తమకున్న అడ్డంకుల్ని అధిగమించి మరి ఇంకా ఉన్నాయి చెప్పాల్సిన విషయాలు జైనాబ్ బిలాల్ గురించి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతిలో శక్తిశీలి.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి శక్తిశీలి సమయం. శ్రీనగర్కు చెందిన ఢిల్లీ పబ్లిక్ స్కూల్ స్టూడెంట్ జైనా బిలాల్ ఇన్స్పిరేషన్ సక్సెస్ జర్నీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. యాక్చువల్గా తనకి ఇష్టమైన చదువులోనూ రాణిస్తుంది, అండ్ అట్ ద సేమ్ టైం తనకి ఇష్టమైన రంగంలోనూ తన ప్రతిభను చాటడానికి ప్రయత్నిస్తుంది, సక్సెస్ అవుతుంది కూడా. యాక్చువల్గా మనకి ఏదైనా ఒక చిన్న ప్రాబ్లం వస్తేనే అని మనం అనుకున్నా జరగకపోతేనే ఎంతో నిరాశకు గురవుతాం కదా. కానీ అన్నీ బాగున్నామనిమే అలా అనుకుంటాం, కానీ తనకున్న లోపాన్ని కూడా అధిగమించి బంగారు భవిష్యత్తు గురించి కలలు కంటుంది. ఆ దిశగా ప్రయత్నం చేస్తుంది తల్లిదండ్రుల సపోర్ట్ తోటి జైనాబ్. మరి ఇంకా ఉన్నాయి తన గురించి చెప్పాల్సిన విషయాలు, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

శక్తిశీలి వింటున్నారు ఓన్లీ ఆన్ వివిధ భారతి. శ్రీనగర్లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చెందిన స్టూడెంట్ జైనబ్ బిలాల్ సక్సెస్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. తను సాధించిన విజయంలో సపోర్టుగా ఉన్న టీచర్స్కు, అడుగడుగున తోడుగా నిలిచిన తన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు చెప్పడానికి మాటలు చాలవంటుంది జైనబ్. మరి తన బంగారు భవిష్యత్తుకు పునాది వేసుకుంటున్న జైనబ్ బిలాల్ ఈ తరం అమ్మాయిలకు ఇన్స్పిరేషన్. కాస్తంత సపోర్ట్ ఉండాలే కానీ ఏదైనా సాధించగలరు. మరి జస్ట్ బీ విత్ హర్. ఇలా మనం మాట్లాడుకుంటూ ఉంటే ఏమైందో తెలుసా, టైం కూడా అయిపోతుంది. అంటే 2 గంటల 54 నిమిషాలు కావస్తుంది. లక్ష్మి సైన్అప్ చేసే టైం కూడా అయిపోయిందనమాట. హ్యావ్ ఏ హ్యాపీ సండే ఫ్రెండ్స్. స్టే హెల్దీ, బీ హ్యాపీ ఆల్వేస్ అండ్ కీప్ లిజనింగ్ వివిత్ భారతి టు. ఎందుకంటే ఇది తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం కాబట్టి. సో ఈ వినోదంలో శక్తిశీలి ప్రోగ్రామ్ని ఒక మంచి మెస్మరైజింగ్ మెలడీతో క్లోజ్ చేద్దాం. అండ్ విత్ దిస్ సాంగ్, లక్ష్మి సెటింగ్ అప్ ఫర్ టుడే.

0: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
0: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.

0: पिटारा में आज
1: उजाले उनकी यादों की। उजाले।

आप चाहे लग जाए, गैया मैंने तेरी बाह पकड़ ली, मन तू

out of hand.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, అసోంతో పాటు కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు రేపు ఉదయం మొదలవుతుంది. భారత అంతరిక్ష ప్రయాణంలో గెలాక్సీ చేపట్టిన మిషన్ దృష్టి ఒక ప్రధాన విజయమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రపంచంలోనే మొట్టమొదటి ఆప్టోస్టార్ ఉపగ్రహం, భారతదేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ ఉపగ్రహం విజయవంతంగా ప్రయోగించడం ఆవిష్కరణల పట్ల, దేశ నిర్మాణం పట్ల యువతకున్న అభిరుచికి నిదర్శనమని సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. ప్రభుత్వ ఏజెన్సీలు, ఎన్నికల కమిషన్, ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు, మీడియాపై అన్ని ప్రతిపక్ష పార్టీలు నిరంతరం దాడి చేస్తున్నాయని, ఇప్పుడు న్యాయ వ్యవస్థను కూడా లక్ష్యంగా చేసుకున్నాయని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు కిరణ్ రిజిజు ఆరోపించారు. రాష్ట ప్రభుత్వం ఇచ్చిన హామీల కారణంగా ఎల్లుండి నిర్వహించనున్న నిరసన కార్యక్రమంతో పాటు అన్ని రకాల నిరసన కార్యక్రమాలను ఉపసంహరించుకుంటున్నట్టు ఉద్యోగ సంఘాల నేతలు ప్రకటించారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు ఈరోజు శ్రీకాకుళం జిల్లా ములపాలెం గ్రామంలోని ఉదయ ఆక్వా పరిశ్రమను సందర్శించారు. అక్కడ జాతీయ మత్స్యాభివృద్ది బోర్డు ఆధ్వర్యంలో అమలవుతున్న ప్రాజెక్టులను ఆయన పరిశీలించి శ్రీకాకుళం జిల్లాను ఒక ప్రధాన ఆక్వా హబ్గా అభివృద్ది చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. హైదరాబాద్ నంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ఈరోజు జరిగిన ఉచిత మాడ్యులర్ ఆర్టిఫిషియల్ లింట్ కలిపర్స్ ఫిట్టింగ్ క్యాంపు గవర్నర్ శివప్రతాప్ శుక్లా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నారాయణ సేవా సంస్థాన ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా అధికారులే నేరుగా ప్రజల వద్దకు వచ్చి అర్జీలు స్వీకరించి పరిష్కరించడమే ప్రభుత్వం లక్ష్యమని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా కూసుమంచిలో ఈరోజు నిర్వహించిన ప్రజాదర్బార్లో మంత్రి పాల్గొన్నారు. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు నిన్న మొన్న నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్లో మద్యం తాగి వాహనాలు నడుపుతున్న 445 మంది డ్రైవర్లు పట్టుబడ్డారు. వారిలో 371 మంది ద్విచక్ర వాహనదారులు, 26 మంది ఆటో డ్రైవర్లు, 48 మంది కార్లు, ఇతర వాహనాల డ్రైవర్లు ఉన్నారు. ఐపీఎల్ క్రికెట్లో హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో కోల్కతా నైట్ రైడర్స్తో సన్ రైజర్స్ హైదరాబాద్ ప్రస్తుతం ఆడుతోంది. టాస్ గెలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. కడపటి వార్తలు అందేసరికి 7 వికెట్ల నష్టానికి 156 పరుగులతో ఆడుతోంది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు 6 గంటల 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తల్లో.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 5:03.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. లాంగ్ వీకెండ్ అయిపోవడానికి వచ్చేసింది. అయినా వీకెండ్ అయిపోతే ఏంటి చెప్పండి, దాన్ని ఎలా స్పెండ్ చేశామనే మూమెంట్స్ మనతో ఉండిపోతాయి కదా ఫర్ ఎవర్. సో ఇప్పుడు మీరు ట్రాఫిక్లో ఉన్నా, ఇంట్లో ఉన్నా, రోడ్ ట్రిప్ మూడ్లో ఉన్నా, మీ మూడ్ని ఇంకా కలర్ఫుల్గా ఇంకా చీర్ఫుల్గా చేయడానికి మార్చడానికి రెడీగా ఉంది మీ ఫేవరెట్ షో ఛాయ్తో హాయ్ కబుర్లు. మరి వేడివేడి ఛాయ్ లాంటి ఫీల్, మంచి మ్యూజిక్ లాంటి రిలీఫ్, మనసుకి దగ్గరగా అనిపించే కబుర్లతో నేను మీ ఆర్జే రంజిత్ రెడీగా ఉన్నాను. మరి లేట్ చేయకుండా జక్కన్న సినిమా నుండి యు ఆర్ మై డార్లింగ్ అంటూ రాహుల్ సిప్లిగంజన్ డామిని బాటలో పాడిన బ్యూటిఫుల్ ఎనర్జెటిక్ సాంగ్ వచ్చేస్తుంది. ఆ సాంగ్ తర్వాత మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. స్టేడియం

రైట్ ఎనర్జెటిక్ ట్రాక్ అంటే మనం స్టార్టింగ్ ఎదిరిపోయింది కదా, మరి ఇలాంటి సూపర్ హిట్ నంబర్స్ ఇంకా ఉన్నాయి, మీరు వింటూనే ఉండాలి. ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం ఆలరించే సంపూర్ణ వినోదం.

అవును, మనకి ఎప్పుడైనా అనిపించిందా లైఫ్లో టెన్షన్ ఫ్రీగా ఉండాలంటే త్రీ ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయని? ఒకటి ఏంటంటే ఫోన్ బ్యాటరీ, రెండేదేమో వాలెట్ బ్యాలెన్స్, మన పర్సులో పైసలు నిండుగా ఉంటే లైఫ్ చాలా బాగుంటుందంట.

మూడోదేంటో తెలుసా? మన ముఖం మీద నవ్వు. కొంతమంది మార్నింగ్ లేవగానే యోగా చేస్తారు, ఇంకొందరేమో జాగింగ్ చేస్తారు, ఇంకొందరు ఇంకా బుక్స్ చదువుతూ ఉంటారు ఎగ్జామ్స్ దగ్గర పడితే, స్టూడెంట్స్ కానీ లేకపోతే స్కూల్కి వెళ్ళే పిల్లలు కానీ. కానీ కొంతమంది మార్నింగ్ లేవగానే ఏం చేస్తారు తెలుసా? మనలో చాలామంది ఫోన్ తీసుకొని ఎవరు మెసేజ్ చేశారా అని చూస్తారంట. అంటే మెసేజ్ లేకపోతే లైఫ్ మీద డౌట్ వస్తుందంట. ఏమన్నా రే మనకి మెసేజ్ చేసే వాళ్ళు ఉన్నారు కదా, ఏంటి నేను నైట్ మెసేజ్ పెట్టాను కదా, నాకు తెల్ల రావాలి కదా, ఇలా ఆలోచిస్తూ ఉంటారనమాట. అంటే ఏంటి ఒక్క మెసేజ్ రాలేదేంటి, అసలు నేను సోషల్ లైఫ్లో యాక్టివ్గా ఉన్నానా లేదా అని ఇలా ఫన్నీగా, హౌ ఫన్నీ ఇట్ ఈస్ కదా, అసలు అంటే ఊహించుకుంటేనే అసలు ఎంత ఘోరంగా అనిపిస్తోంది. మరి దీనికి సంబంధించిన విషయాలు ఇంకా చాలా ఉన్నాయి, ఇవాళ మాట్లాడుకునేటివి డెఫినెట్గా మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత. స్టే ట్యూన్డ్.

పూచాడే సాంగ్ విన్నాం కదా, రేస్ గురం సినిమా నుండి. మరి నెక్స్ట్ మనం ఇంతకు ముందు నుంచి మాట్లాడుకుంటున్న ఆ ఫన్నీ విషయానికి ఈ రోజుకున్న స్పెషల్ ఏంటంటే, ప్రపంచం మొత్తం సెలబ్రేట్ చేసుకునే ఒక బ్యూటిఫుల్ డే ఇవాళ, వరల్డ్ లాఫ్టర్ డే. సో మన జీవితంలో మనీ ఇంపార్టెంట్ కావచ్చు, సక్సెస్ అవ్వడం ఇంపార్టెంట్ కావచ్చు, కానీ ఒక చిరునవ్వు లేకపోతే ఆ హ్యాపీనెస్ ఇన్కంప్లీటే కదా. ఎప్పుడైనా ఆలోచించారా మీరేనా? ఈ నవ్వుల దినోత్సవం గురించి మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఎందుకంటే ఈ వరల్డ్ లాఫ్టర్ డే అనేది ఎవ్రీ మంత్ ఐ మీన్ సారీ ఎవ్రీ ఇయర్ మే నెల ఫస్ట్ సండే రోజు వస్తుంది అనమాట. సో సండే రోజే లాఫ్టర్ డే అంటే అసలు అంతకు మించిన ఆనందం ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. మరి దీని గురించి మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత. వింటూనే ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: పదకొండు నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నాం కదా. ఫ్రీగా చాలా ఈజీగా పెద్ద కష్టపడకుండా చేసేది నవ్వు మాత్రమే, మరి దానికి ఇంత ఇంపార్టెన్స్ ఎందుకు ఇచ్చారంటారు? అయినా మనం డైలీ నవ్వుతూనే ఉంటాం కదా. ఇలాంటి ప్రశ్నలకి ఒకే ఒక ఆన్సర్, ప్రపంచ శాంతి అనేది నవ్వుతోనే సాధ్యమని గట్టిగా నమ్మే డాక్టర్ మదన్ కటారియా గారు 1998 ముంబైలో ఈ రోజుని వరల్డ్ లాఫ్టర్ డేని స్టార్ట్ చేశారనమాట. సో ఆయన దీనికి మెయిన్గా రీజన్. సో మనం ఎంత బాగా నవ్వితే అంత బెనిఫిట్స్ ఉంటాయని మన అందరికీ తెలుసు, బట్ స్టిల్ నవ్వాలంటే చిన్నప్పుడు ఏదైనా అరే ఈరోజు బాగా నవ్వుతున్నా ఇంకేమైనా అవుతుకోవచ్చు నాకు అని చెప్పేసి ఒక రకమైన నెగిటివ్ ఫీలింగ్స్, నెగిటివ్ థాట్స్తో ఉండేవాళ్ళనమాట. సో అలా బాగా నవ్వినప్పుడు ఏమవుతుందంటే మన బాడీలో ఉండే స్ట్రెస్ని తరిమి కొట్టి ఎండార్ఫిన్స్ అనే హ్యాపీ హార్మోన్స్ని పెంచుతుందంట. సో కాబట్టి వీలైతే నవ్వేద్దాండు, మహా అయితే తిరిగి నవ్వేస్తారు, అంతేనా? సో బిజీ లైఫ్లో కష్టాలే కాకుండా ఇలా నవ్వులు పూలు ఉండేలా కూడా చూసుకోవాలి మనం. ఎందుకంటే నవ్వు అనేది మనం ఒక ఏమంటారంటే ఒక మనిషి పరిచయం లేనప్పుడు ఒక ఎదుటి వ్యక్తితో మనం మాట్లాడాలంటే ఫస్ట్ కమ్యూనికేషన్ ఏంటో తెలుసా? నవ్వు. ఒక చిన్న నవ్వు మనం నవ్వితే వాళ్ళు తిరిగి నవ్వుతారు, అక్కడే ఆ కమ్యూనికేషన్ పాత్ అనేది స్టార్ట్ అయిపోతుందన్నమాట. సో దిస్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్, వన్ ఆఫ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్స్ అని చెప్పుకోవచ్చు. ఇంకా చాలా ఉంటాయి, బట్ ఇది వరల్డ్ లాఫ్టర్ డే గురించి మనం మాట్లాడుకున్న విషయాలు. మరి తర్వాత ఇంకా మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఇప్పుడైతే లవ్ టుడే సినిమా నుండి ఒక సూపర్ హిట్ నెంబర్ మన కోసం వింటూనే ఉండండి. ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का देश के सभी एग्जाम वॉरियर्स के लिए विशेष संदेश।
1: परीक्षा एक ऐसा अवसर है और परीक्षा के लिए हेल्दी कंपटीशन की भावना हमारी तैयारी को और बेहतरीन बनाती
0: है। NCPCR आयोजित कर रहा है परीक्षा पर्व।
2: ई डे ని సెలబ్రేట్ చేయాలని అనౌన్స్ చేశారన్నమాట। సో అలా మే 3న మనం ప్రపంచ పత్రికా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం। ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం థీమ్ ఏంటంటే ఈ ఇయర్ శాంతియుత భవిష్యత్తు దిశగా పత్రికా స్వేచ్ఛ అనేది ఆ థీమ్। సో అంటే సమాజంలోని శాంతిని నెలకొల్పాలన్నా లేకపోతే ఫేక్ న్యూస్ అరికట్టాలన్నా కూడా జర్నలిస్టుల పాత్ర వెలకట్టలేనిది కదా। ఎందుకంటే మన చుట్టూ ఎంతో జరుగుతుంటాయి డైలీ। సో ఏదైనా న్యూస్ ఇలా రాగానే అది నిజమా కాదా అని అనుకునే లోపు అది ఫేక్ అని తెలిసిపోతుంది। కొన్నిసార్లు అరే ఇది ఫేక్ లా ఉందే అని అనుకునే టైపు అనే టైంలో అది నిజమని తెలిసిపోతూ ఉంటుంది అనమాట। ఇలా ఫేక్ అండ్ నిజం ఏది నిజం ఏది అబద్ధం అనేది తెలిసే లోపు మనకి ఆ ఉన్న ఇంట్రెస్ట్ కూడా పోతూ ఉంటుంది అనమాట। సో ఇలాంటి టైంలో జర్నలిస్టులు అసలు ఇలాంటి వాటిని అంటారు ఏది ఫేక్ ఏది రియల్ అని దాన్ని కరెక్ట్ గా అంటే చూపించడానికి అరికట్టాలన్న ఆ జర్నలిస్టుల పాత్ర అనేది మనం ప్రైస్లెస్ వెలకట్టలేమన్నమాట। సో స్వేచ్ఛ లేని పత్రికా రంగం అనేది ఎలా ఉంటుందంటే వెలుగులేని గది లాంటిది। అందుకే మనమంతా బాధ్యతాయుతమైన జర్నలిజానికి ఎప్పుడూ మద్దతు తెలుపుతూనే ఉండాలి, రైట్? ఇంకా మంచి మంచి విషయాలు మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత। ఇప్పుడైతే పడితినమ్ము అంటూ విశ్వపడిన ఈ సూపర్ హిట్ నెంబర్ మనకు వస్తుంది।

0: पता है, न्याय विभाग भारत सरकार ने गरीब और जरूरतमंदों को न्याय दिलाने की प्रक्रिया को किया और भी आसान।
1: हाँ बिल्कुल, टेलीलॉ और न्याय बंधु सेवाओं का हो गया है एकीकरण।
0: अब चाहे टेलीलॉ के माध्यम से मुफ्त कानूनी सलाह लेनी हो
1: या न्याय बंधु में पंजीकृत वकीलों से कोर्ट में निःशुल्क कानूनी सहायता के लिए जुड़ना हो,
0: अब दोनों एक ही ऐप पर। डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी सीएससी सेंटर से संपर्क करें। न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी।
2: టుడే క్లాక్ లో 5:33:58 అవుతుంది. చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు విత్ మీ ఆర్జ్ రంజిత్. మరి ఒక సినిమా అప్డేట్ వింటే అసలు అద్భుతంగా ఉంటుంది కదా ఈవినింగ్ టైంలో, ఎందుకంటే సినిమా సినిమా సినిమా ఈ సినిమా అన్నట్టు సాయంత్రం అయితే ఏదైనా కొత్త సినిమా వస్తుందా అని వీకెండ్ లో వెయిట్ చేస్తూ ఉంటారు. సో మెగాస్టార్ చిరంజీవి బాబీ కాంబినేషన్ లో ఒక సినిమా రాబోతుందంట. ఈ సినిమా చిరంజీవి కెరియర్ లో 158th మూవీగా ఈ సినిమా మీద ఒక క్రేజీ అప్డేట్ అయితే వచ్చింది. ఏంటంటే ఈ సినిమా ఎంట్రీ సీక్వెన్స్ కోసం భారీ సెట్స్ వేస్తున్నారంట. అక్కడ మెగాస్టార్ అంటేనే ఆ పేర్లోనే మెగా వైబ్స్ ఉన్నాయి కాబట్టి ఆ సెట్స్ కూడా మెగా లెవెల్లో వేయకపోతే బాగోదు కదా. మరి ఈ సీక్వెన్స్ లో మెగాస్టార్ గెటప్ చాలా కొత్తగా ఉంటుందంట. అండ్ ఇంకా మెగా ఫ్యాన్స్ కోసం స్పెషల్ గా ఈ సీక్వెన్స్ ని డిజైన్ చేశారు మరి ఆ సినిమాకి సంబంధించిన వాళ్ళు. సో అంత మెగా మెగా అని వైబ్స్ అని స్పెషల్ అని ఇలా మొత్తం వెరైటీగా ఉంది కదా. మరి డెఫినెట్ గా ఈ సీక్వెన్స్ లో మెగాస్టార్ తో పాటు 40 మంది ఫైటర్స్ కూడా ఈ సీక్వెన్స్ లో కనిపిస్తున్నారంటే అది మామూలు విషయం కాదు. సో మెగా ఫ్యాన్స్ అందరికీ ఇది ఒక మోస్ట్ అవైటెడ్ సీన్ అనే చెప్పుకోవచ్చు, ఎందుకంటే సీన్ కాదు అది సీక్వెన్స్. సో మరి ఇంకో విషయం ఏంటంటే ఈ సినిమాకి సంబంధించింది ఈ ఫ్యామిలీ ఎమోషన్స్ అనేవి కూడా ఇందులో మంచిగా చూపించడానికి రెడీగా ఉన్నారు. సో స్టోరీ కూడా స్పెషల్ అంట. మరి ఫైనల్ గా చిరుని కొత్తగా చూపించాలనే ఉద్దేశంతో ఈ కథ రాసుకున్నారు డాడీ బాబీ డైరెక్టర్. సో మరి డాడీ సినిమా మనకి ఎంత అంటే ఆ సినిమాలో కూడా ఎన్ని ఫ్యామిలీ ఎమోషన్స్ ఉంటాయి కదా, మరి అలాంటి కథ కాదా అవునా తెలుసుకోవాలంటే మాత్రం ఈ సినిమా వచ్చేదాకా మనం వెయిట్ చేయాల్సిందే. సో లేటెస్ట్ అప్డేట్ తర్వాత ఒక సూపర్ హిట్ నెంబర్ వింటే ఎంత బాగుంటుంది, అందుకే రత్తాలు రత్తాలు అంటూ నకాష్ అజీజ్ అండ్ జాస్మిన్ శాండర్స్ పాడిన ఈ సూపర్ హిట్ నెంబర్ మన కోసం వింటూనే ఉండాలి. ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తిరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

దట్ వాజ్ అ ఫెంటాస్టిక్ అండ్ సచ్ ఎనర్జెటిక్ ట్రాక్ కదా. మరి తర్వాత ఇంకొక అప్డేట్ ఏంటంటే, సోషల్ మీడియా షో రియల్ లైఫ్లో ఎలా ఉంటుంది అనే దాని గురించి మాట్లాడదామా. సో ఇది చాలామందికి అనిపిస్తుంది, ఎందుకంటే రియల్ లైఫ్లో రియల్ లైఫ్ అన్న టైటిల్ పెడితే బాగుంటుంది ఈ టాక్కి. అంటే అలా సోషల్ మీడియాలో పోస్ట్ చేసేవి ఎంతవరకు నిజం అనేది తెలియక చాలామంది కంపేర్ చేసుకుంటూ ఉంటారు. అబ్బా వాళ్ళు ఎలా అంటే, అయ్యో మనం వాళ్ళ టూర్కి వెళ్ళట్లేదా, వాళ్ళలా లావిష్ లైఫ్ని లీడ్ చేయట్లేదా, లేదంటే వాళ్ళలా మంచి ఫుడ్ని తినట్లేదా, ఇదో ఇలా కంపారిజన్స్ అనేవి సో ఆన్ అనమాట. దెర్ ఇస్ నో లిమిట్ ఆన్ కంపారిజన్స్. సో ఫైనల్గా చెప్పేది ఏంటంటే, ఆ పోస్ట్లో ఎంతవరకు నిజం ఉంది, ఎంతవరకు అబద్ధం ఉంది అనేది మాత్రం ఆ పోస్ట్ పెట్టిన వాళ్ళకే తెలిసిపోతుంది తప్ప చూసేవాళ్ళకి అన్నీ నిజం అనిపిస్తాయి. బట్ ఆల్ ద గ్లిట్టర్స్ ఆర్ నాట్ గోల్డ్ అంటారు కదా. సో చూసేదంతా బంగారం కాదు అని దానికి తెలుగులో తర్జుమా చేస్తే. సో అలా మనం వాటిని చూసినప్పుడు అలా కంపేర్ చేసుకుని మనల్ని మనం లో అవ్వాల్సిన అవసరం లేదు. అంటే లేనంటే అది నిజమా అబద్ధమా తెలుసుకున్నంత వరకు. సో వీ షుడ్ బి మోర్ హ్యాపీ దాన్ వాట్ వీ హ్యావ్ అని చెప్పేసి కొన్ని కోట్స్ కూడా ఉంటాయన్నమాట. సో అందుకే మనం ఇలాంటివనేది ఎప్పుడు గుర్తు చేసుకుంటూ ఉంటే అప్పుడప్పుడు మనకి చాలా మంచిది అనేది చాలా మంది చెప్పాలనుకుంటారు, కానీ కొన్నిసార్లు చెప్పలేరు ఎందుకు, రైట్? ఒక సూపర్ హిట్ నెంబర్ వచ్చేస్తుంది, మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు మాట్లాడుకుందాం. ఓన్లీ ఆన్ చాయ్ తో హాయ్ కబుర్లు విత్ మీ ఆర్జరంజీత్.

సో అలా హై ఎనర్జీ వస్తుంది అనమాట ఈ సాంగ్ విన్నప్పుడల్లా. అందుకే మనం కంపారిజన్ చేసుకునేలా లో అయినప్పుడల్లా ఇలాంటి హై ఎనర్జెటిక్ మ్యూజిక్ ఉంటే ఆటోమేటిక్ గా మనం నార్మల్ గా వచ్చేస్తాం అనమాట. రైట్, మరి ఇంకొక హై ఎనర్జెటిక్ సాంగ్ వినే ముందు ఒక సూపర్ హిట్ అప్డేట్ ఏంటంటే, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్టార్ డైరెక్టర్ అట్లీ, ఈ సినిమా తెలుసు కదా రాఖా, రీసెంట్ గానే వాళ్ళు ఆ పోస్టర్ ని రిలీజ్ చేశారు, లాంచ్ చేశారు. దానికి ఎంతో మంది లైక్ చేశారనమాట. ఏంటి అల్లు అర్జున్ అసలు డిజైన్ సూపర్ ఉంది అది అని ఫ్యాన్స్ చాలా సంబరంగా సంబరాలు చేసుకున్నారు. అయితే ఈ సినిమాకి సంబంధించిన ఇంకొక అప్డేట్ ఏంటంటే, ఈ సినిమాలో ఇంకొక స్పెషల్ క్యారెక్టర్ కూడా ఉందంట. ఆ డిజైన్ ని చేశారంట, మరి అది ఎవరు అనేది మాత్రం వాళ్ళు రివీల్ చేసేసారు. సీనియర్ హీరో అక్షయ్ కుమార్ ఈ సినిమాలో నటించే అవకాశం ఉందని తెలుస్తోంది, బట్ అది నాట్ యెట్ ఫైనలైజ్ అనమాట. సో ఇంకా నెక్స్ట్ వచ్చే స్కెడ్యూల్లో ఈ సినిమాలో ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ ని కూడా షూట్ చేయడానికి వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. అండ్ మనందరికి తెలుసు ఈ సినిమా ఎంత పెద్ద భారీ బడ్జెట్ తోటి యాక్షన్ అద్భుతంగా ఉండబోతుందన్న విషయం మనకు అర్థమైపోతుంది. మరి ఈ సినిమాలో హీరోయిన్స్ గా దీపికా పడుకునేతో పాటు మృణాల్ ఠాకూర్ అలాగే జాన్వీ కపూర్ కూడా హీరోయిన్ గా నటిస్తున్నారు. అండ్ ఈ సినిమా మెయిన్ గా వచ్చేసి మాత్రం మాఫియా బ్యాక్ డ్రాప్ లో ఉండబోతుందంట, ఒక డాన్ చుట్టూ జరిగే కథ. సో డెఫినెట్ గా మనం కూడా ఈ సినిమా కోసం వెయిట్ చేద్దాం. ఇప్పుడు ఒక సూపర్ హిట్ నెంబర్ వచ్చేస్తోంది, స్టే ట్యూన్డ్.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 5 గంటల 50 నిమిషాలకు వస్తోంది. మరి కాసేపట్లో ఉర్దూలో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 6:05
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బోలెడంత గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాలు తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 6:10 కావస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. ఈరోజు దేశవ్యాప్తంగా నిర్వహించిన నీట్ పరీక్ష రాష్ట్రంలో ప్రశాంతంగా ముగిసింది. ఈ నెలాఖరులో రెండవ దశ ఇందిరా మైళ్లు మంజూరు చేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరావు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 8575 కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు 12,38,000 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించినట్లు రాష్ట పౌర సరఫరాల శాఖ తెలియజేసింది. ఐపీఎల్ క్రికెట్ లో ఈరోజు సన్ రైజర్స్ హైదరాబాద్ కోల్కతా నైట్ రైడర్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 165 పరుగులకు ఆలౌటైంది. ఈరోజు దేశవ్యాప్తంగా నిర్వహించిన నీట్ పరీక్ష రాష్ట్రంలో ప్రశాంతంగా ముగిసింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగిన పరీక్షలో 1 నిమిషం నిబంధనను అధికారులు కఠినంగా అమలు చేశారు. రాష్ట్రంలో 20

0: 4 పట్టణాల్లో ఉన్న 199 కేంద్రాల్లో నీట్ నిర్వహించారు. హైదరాబాద్లోనే 69 పరీక్షా కేంద్రాలున్నట్లు ఎన్టీఏ వర్గాలు తెలియజేశాయి. తెలంగాణలో 73,000 మంది విద్యార్థులు పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగవలసిన అవసరం లేకుండా ప్రజల వద్దకే అధికారులు వచ్చి సమస్యలు పరిష్కరించే దిశగా ప్రభుత్వం ప్రయత్నిస్తోందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. ఖమ్మం జిల్లా కుసుమంచిలో ఈరోజు నిర్వహించిన ప్రజాదర్బార్లో మంత్రి పాల్గొన్నారు. గత 2.5 సంవత్సరాల్లో పేదల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు అమలు చేశామని, వాటిని మరింతగా ప్రజలకు చేరువ చేయడానికి 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక చేపట్టామని అన్నారు. ఈ నెలఖర్లో 2వ దశ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని, 3వ-4వ దశల్లో కూడా ఇళ్ల మంజూరు కొనసాగుతుందని, ప్రతి అర్హుడికి ఇళ్లు అందిస్తామని మంత్రి భరోసా ఇచ్చారు. రాష్ట వ్యాప్తంగా ఉన్న 8,575 కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు 12,38,000 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించినట్లు రాష్ట పౌర సరఫరాల శాఖ తెలియజేసింది. వీటికి గాను రైతులకు కనీస మద్దతు ధర కింద 1,129 కోట్ల రూపాయల పైచిలకు చెల్లింపులు చేసినట్లు వెల్లడించింది. హైదరాబాద్ నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఈరోజు జరిగిన ఉచిత కృత్రిమ అవయవాల శిబిరానికి గవర్నర్ శివప్రతాప్ శుక్లా ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. నారాయణ సేవా సంస్థాన్ ఆధ్వర్యంలో మేక్ ఏ చేంజ్ ఫౌండేషన్, శ్రీ స్వామినారాయణ ఆలయం వంటి సిఎస్ఆర్ భాగస్వాముల సహకారంతో నిర్వహించిన ఈ శిబిరంలో 745 మంది లబ్దిదారులకు 815 నారాయణ మాడ్యులర్ కృత్రిమ అవయవాలు క్యాలిపర్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన పెరేడ్లో గవర్నర్ స్వయంగా లబ్దిదారులతో మాట్లాడి వారిని ప్రోత్సహించారు. కరీంనగర్లోని ఒక నగల వస్త్రాల షాపులోకి దుండగులు చొరబడి సిబ్బందిపై కాల్పులు జరిపి భారీ మొత్తంలో ఆభరణాలను దోచుకెళ్లారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. 2 ద్విచక్ర వాహనాలపై వచ్చిన 4 దుండగులు జ్యువెలరీ షాపులకు వచ్చి షాపు సిబ్బందిపై తుపాకులతో కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో పలువురు సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ క్రమంలోనే షాపులోని విలువైన నగలను దుండగులు తీసుకుని అక్కడి నుంచి పారయ్యారు. ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అదే సమయంలో కరీంనగర్లో పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కాల్పుల సమాచారం తెలిసిన వెంటనే సంఘటనా స్థలానికి వెళ్లారు. షాపు సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకుని ఆ తర్వాత పోలీసు కమిషనర్తో పాటు స్థానిక పోలీసులతో మాట్లాడారు. రాష్ట ప్రభుత్వం ఇచ్చిన హామీల కారణంగా ఎల్లుండి నిర్వహించనున్న నిరసన కార్యక్రమంతో పాటు అన్ని రకాల నిరసన కార్యక్రమాలను ఉపసంహరించుకుంటున్నట్టు ఉద్యోగ సంఘాల నేతలు ప్రకటించారు. తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ, తెలంగాణ ఎంప్లాయీస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ నాయకులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న రాత్రి సమావేశమయ్యారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగులకు ప్రతి నెల మొదటి తారీఖునే వేతనాలు అందించే చర్యలు తీసుకున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. గత 2 నెలల్లో 67,760 ఉద్యోగ నియామకాలు చేపట్టామని, 100 రోజుల్లో రిటైర్మెంట్ బెనిఫిట్స్ కింద 6,000 కోట్ల రూపాయలు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. జూన్ 1వ తేదీలోగా ఉద్యోగులకు ఆరోగ్య భద్రత కార్డులు అందిస్తామని కూడా ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఆసిఫాబాద్ జిల్లాలో 2020 జాతీయ విద్యా విధాన అమలులో భాగంగా పూర్వ ప్రాథమిక పాఠశాలలు ప్రారంభిస్తున్నట్లు జిల్లా అకాడమిక్ కోఆర్డినేటర్ ఉప్పులేటి శ్రీనివాస్ చెప్పారు. ఆకాశవాణితో ఆయన మాట్లాడుతూ,
1: గత 2 సంవత్సరాలలో జిల్లాలో 41 పూర్వ ప్రాథమిక పాఠశాలలను ప్రారంభించడం జరిగింది. ఇందులో 700 వరకు విద్యార్థులు విద్యనభ్యసించడం అనేది జరుగుతుంది. జిల్లాలోని 15 మండలాల్లో 88 పూర్వ ప్రాథమిక పాఠశాలలను ప్రారంభించడానికి గౌరవ జిల్లా కలెక్టర్ గారి అనుమతితో తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖకు ప్రతిపాదనలు పంపించడం జరిగింది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. ఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. నిబంధనల పేరుతో రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం వేధిస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ షా విమర్శించారు. ఈరోజు సిద్దిపేట, కరీంనగర్ రాజీవ్ రహదారిపై ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేస్తున్న రైతులకు హరీష్ షా సంఘీభావం తెలియజేశారు. పేరుకే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారని, 28 రోజులుగా వడ్లను కొనుగోలు చేయడం లేదని రైతులు చెబుతున్నారని, ప్రభుత్వం వెంటనే కలెక్టర్లకు ఆదేశాలిచ్చి వడ్ల కొనుగోలు ప్రారంభించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈరోజు ఆదిలాబాద్, జనగాం, కరీంనగర్, ఖమ్మం, కుమరం భీమ, సిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, ములుగు, సూర్యాపేట, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు, ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. అలాగే భద్రాద్రి, కొత్తగూడెం, నల్గొండ, సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి జిల్లాల్లో కూడా గంటకు 60 కిలోమీటర్ల వేగంతో గాలులు, ఒక మోస్తరు ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని వెల్లడించి ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తారు.

కురిసింది. నల్గొండ జిల్లాలోని పలు ప్రాంతాల్లో సాయంత్రం ఒక్కసారిగా ఈదురుగాలులతో వడగళ్ల వాన కురిసింది. దీంతో ప్రజలు ఎండవేడిమి నుంచి కొంత ఉపశమనం పొందినప్పటికీ కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం తడిసి ముద్దైంది. పండు దశలో ఉన్న మామిడి రాలిపోయింది. మంచిర్యాల జిల్లా మందమరిలో ఈ సాయంత్రం ఉరుములు మెరుపులతో గాలివాన కురిసింది. రహదారులు, రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెట్లు నేలకొరగడంతో రాకపోకలకు అంతరాయం కలగ్గా విద్యుత్ స్తంభాలు కింద పడడంతో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. మందమరి రైల్వే స్టేషన్లోకి నీళ్లు చేరాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రకృతి వైపరీత్యాలతో ఏర్పడే విద్యుత్ అంతరాయాల నివారణకు ప్రత్యామ్నాయంగా 33 కెవీ ఇంటర్లింక్ విద్యుత్ లైన్ ఏర్పాటు చేస్తామని సూపరింటెండెంట్ ఇంజనీర్ వేణుమాధవ్ చెప్పారు. విద్యుత్ లో ఓల్టేజ్ సమస్య పరిష్కారానికి 13 కొత్త సబ్స్టేషన్లు మంజూరైనట్లు ఆయన చెప్పారు. ఐపీఎల్ క్రికెట్ లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్ కోల్కతా నైట్ రైడర్స్ మధ్య ఈరోజు హైదరాబాద్ లో జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్ రైజర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 125 పరుగులకు ఆల్అౌట్ అయింది. కోల్కతా నైట్ రైడర్స్ గెలవాలంటే 126 పరుగులు చేయాలి. నల్గొండ జిల్లా వెంకటాద్రిపాలెంలోని సబ్స్టేషన్లో ఈ మధ్యాహ్నం అకస్మాత్తుగా మంటలు రావడంతో అప్రమత్తమైన సిబ్బంది విద్యుత్ సరఫరా నిలిపివేశారు. మంటలు భారీగా ఎగిసిపడుతుండటంతో సిబ్బంది భయంతో బయటకు పరుగులు తీశారు. 2026 నీట్ పరీక్ష కోసం నల్గొండ జిల్లాలో 2038 విద్యార్థుల కోసం 6 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. 1985 మంది పరీక్షకు హాజరయ్యారు. జనగామ జిల్లాలో కూడా ఈరోజు నీట్ పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా చెప్పారు. వరి, మొక్కజొన్న చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని వనవర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు. ఈరోజు శ్రీరంగపూర్ పెబ్బేరు వ్యవసాయ మార్కెట్ యార్డులో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఆరోగ్యంగా ఉండడమే మనిషికి గొప్ప సంపద అని నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ అన్నారు. ఈరోజు 2K, 5K, 10K రన్లను జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్తో కలిసి ప్రారంభించి ప్రజల ఆరోగ్యం కోసం ఇలాంటి రన్లు నిర్వహించడం సంతోషకరమన్నారు. తెలంగాణ జానపద కళారూపాలను ఒగ్గు కథగా మార్చి 1200కు పైగా ప్రదర్శనిచ్చిన గొప్ప కళాకారుడు చుక్క సత్తయ్య విగ్రహాన్ని ఆవిష్కరించడం అదృష్టంగా భావిస్తున్నానని ప్రభుత్వమే పాలేరు ఎమ్మెల్యే బీర్లా ఇలయ్య అన్నారు. ఈరోజు జనగామలో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు. నిర్మల్ జిల్లాలో తాగునీటికి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అధికారులను ఆదేశించారు. ఈరోజు వేసవి కాలంలో తాగునీటి సరఫరాపై సమీక్ష సమావేశం ఆయన నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సంక్షేమ శాఖ కార్యాలయంలోని మిషన్ వాత్సల్యలో పలు పోస్టుల భర్తీకి ఈ నెల 6వ తేదీన పలు రకాల పరీక్షలు నిర్వహిస్తారు. జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం ఈ విషయం తెలియజేశారు. విశేషాలు మరొకసారి. ఈరోజు దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష రాష్ట్రంలో ప్రశాంతంగా ముగిసింది. ఈ నెలాఖరులో 2వ దశ ఇందిరా మెళ్ళు మంజూరు చేస్తామని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. రాష్ట వ్యాప్తంగా 8575 కొనుగోలు కేంద్రాల ద్వారా 1238000 మెట్రిక్ టన్నుల ధాన్యం ఇప్పటి వరకు సేకరించారు. ఐపీఎల్ క్రికెట్ లో ఈరోజు సన్ రైజర్స్ హైదరాబాద్ కోల్కతా జట్టుకు 126 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 6:20:14. ఇప్పుడు నీరాజనం కార్యక్రమం 8వ భాగం వింటారు.
1: ఆకాశవాణి నీరాజనం.

ఈనాటి మన కార్యక్రమంలో పరిమళా సోమేశ్వర్ గారి గురించి వారణాసి నాగలక్ష్మి గారి ప్రసంగాన్ని విందాం. కార్యక్రమ సమర్పణ అక్షరయాన్ తెలుగు ఉమెన్ రైటర్స్ ఫౌండేషన్.

வித்யா கந்தானிக்கு தோடைன சாகித்ய பரிமளம் டாக்டர் பரிமளா சோமேஸ்வர். பரிமளா சோமேஸ்வர் గారిది ఉన్నత విద్యావంతులైన తెలుగు రచయిత్రుల్లో మొదటి తరం. వీరు 40వ దశకంలో కృష్ణా జిల్లా తేలప్రోలులో పుట్టారు. కెమిస్ట్రీలో పిహెచ్డి చేసి 1964లో ప్రభుత్వ డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో లెక్చరర్ గా చేరారు. పియూసీ నుంచి తనతో చదువుకున్న డాక్టర్ జి సోమేశ్వర్ గారిని ఈమె కులాంతర ప్రేమ వివాహం చేసుకున్నారు. 25 ఏళ్లపాటు ఒకే కళాశాలలో వీరిద్దరూ సహోద్యోగులుగా పనిచేశారు. వీరికి 3 పిల్లలు, 2 డాక్టర్లు, 1 అబ్బాయి, సాఫ్ట్వేర్ ఇంజనీర్. పరిమళా సోమేశ్వర్ గారు ఇంటర్మీడియట్ డిగ్రీ తరగతులకి పాఠ్య గ్రంథాలు, అనేక రీసెర్చ్ వ్యాసాలు కూడా అందించడమే గాక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఉత్తమ అధ్యాపకులుగా పురస్కారం అందుకున్నారు. చిన్న వయసులోనే రఘువంశం, కుమార సంభవం వంటి కావ్యాలు చదివిన ఈమె 9 ఏళ్ల వయసు నుంచే రచనలు చేయడం మొదలుపెట్టారు. 1965లో వీరి మొదటి కథ మిస్ సుధారాణి యువ మాసపత్రికలో అచ్చయింది. ఇది రచయిత్రి మొదటి కథే అయినా కథ చదివితే కథారచనలో ఆమె అప్పటికే పరిణతి సాధించారనిపిస్తుంది. పరిమళా సోమేశ్వర్ గారు తన రచనల్లో 1960 నుంచి 1980 వరకు గల 2 దశాబ్దాల కాలంలోని మధ్యతరగతి జీవితాలని, కుటుంబ వ్యవస్థని, మారుతున్న సమాజ చిత్రాన్ని స్త్రీ దృష్టికోణం నుంచి ప్రతిభావంతంగా చిత్రించారు. సామాజిక వాస్తవికత, మనస్తత్వ చిత్రణ వీరి ప్రత్యేకతలు. ఈ కథలు ఆనాటి పురుషాధిక్య సమాజంలో ఒదిగి ఉండే స్త్రీ చదువుకుని ఉద్యోగినిగా మారి కుటుంబంలో నిర్ణయాధికారం సంపాదించుకున్న క్రమాన్ని చూపిస్తాయి. భార్యాభర్తల మధ్య ఎలాంటి అనుబంధం ఉండాలో ఇవి సూచిస్తాయి. ఆ అనుబంధం ఉండకపోతే ఆ దంపతులు కోల్పోయేదేమిటో ఇవి వివరిస్తాయి. పరిమళా సోమేశ్వర్ గారు చేదు నిజం, భర్తని లొంగదీసుకోవడం ఎలా, లేడీ స్పెషల్, వలయం, దర్పణం, తెల్లకాకులు, తప్పటడుగు, ఇలా 20కి పైగా నవలలు రాశారు. దాదాపు 200 కథలు, అనేక వ్యాసాలు, కవితలు, ఆకాశవాణి కోసం నాటికలు రచించారు. అన్ని రకాల ప్రక్రియల్లోనూ రచనలు చేసినా కథారచనే తనకెక్కువ సంతృప్తినిచ్చిన ప్రక్రియగా ఈమె చెప్పుకున్నారు. కన్నడం, తమిళం, హిందీ, మరాఠీ భాషల్లోకి వీరి రచనలు అనువదించబడ్డాయి. ఈమె సాహిత్య అకాడమీ అవార్డు కమిటీలోనూ, సలహా మండలిలోనూ కూడా చెప్పుకోదగ్గ పాత్ర పోషించారు. 1975లో ప్రపంచ తెలుగు మహాసభల నిర్వాహక మండలి సభ్యులుగా ఉన్నారు. 1994లో శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుండి ఉత్తమ రచయిత్రి పురస్కారం, 2022లో అమృతలత జీవన సాఫల్య పురస్కారం అందుకున్నారు. అనేక సాహితీ సారస్వత సభల్లో సన్మానాలు అందుకున్నారు. తన స్వానుభవాల ఆధారంగా వీరు రాసిన నవల పిల్లలతో ప్రేమయాత్ర. పరిమళా సోమేశ్వర్ అనగానే పిల్లలతో ప్రేమయాత్ర గుర్తొచ్చేటంతగా రచయిత్రి పేరుని నవల పేరుతో జోడించి గుర్తుపెట్టుకున్నారు పాఠకులు. ఆ నవలతో స్ఫూర్తి పొందిన చాలామంది తాము కూడా పిల్లలతో ప్రేమయాత్రలు చేశారు. మునిమాణిక్యం నరసింహారావు గారి భార్యని లొంగదీసుకోవడం ఎలా చదివి ప్రేరణ పొంది ఈమె రాసిన నవల భర్తని లొంగదీసుకోవడం ఎలా. ఈ 2 నవలల్లో హాస్యం మేళవించిన ఈమె శైలి పాఠకులనెంతగానో ఆకట్టుకుంది. ఉద్యోగరీత్యా 4 సంవత్సరాల పాటు తుంగభద్ర ఎక్స్ప్రెస్లో మహిళా ఉద్యోగుల కోసం వేసిన ప్రత్యేక బోగిలో ప్రయాణిస్తూ ఎందరో ఉద్యోగులతో సంభాషించి ఆ అనుభవ సారాన్ని పొందుపరుస్తూ లేడీస్ స్పెషల్ నవల రాశారు. నవలా రచన మీద, రచయితల మీద ఈమె రాసిన నవల దర్పణం. ఈ నవల ప్రచురితమైనప్పుడు రచయిత్రిగా అనేక విమర్శలు ఆమె ఎదుర్కొన్నారు. మతాంతర వివాహం చేసుకున్న జంటలకు ఎదుర్కొనే అవకాశమున్న అన్ని సమస్యల్ని చర్చిస్తూ పరిష్కార మార్గాల్ని సూచిస్తూ ఆమె రాసిన తెల్లకాకులు ఈనాటికి ప్రాసంగికత కోల్పోని ఇతివృత్తం గల నవల. అధ్యాపకులు, విద్యార్థుల మధ్య అనుబంధం మీద, రచయిత్రులు తమ వ్యక్తిగత జీవితాల్లో ఎదుర్కొనే సమస్యల మీద, మధ్యతరగతి మనోవేదనల మీద, కులమత వర్గ భేదాల మీద, విశ్వవిద్యాలయాల్లోని స్వార్థ రాజకీయాల మీద, మనసులు కలవని దాంపత్యాల మీద ఎన్నో కథలు రాశారు. వీటిలో ఉరి, పద్మశ్రీ ప్రొఫెసర్ వంటి అరుదైన ఇతివృత్తాల మీద రాసిన కథలున్నాయి. మమతలేరుగని మగు వంటి శిల్ప వైశిష్ట్యం గల కథలున్నాయి. ఉన్నత విద్యాసంస్థల్లో పరిశోధన సాధించే విద్యార్థులు, వారికి దిశానిర్దేశం చేసే ప్రొఫెసర్ల మీద కూడా ఈమె కొన్ని కథలు రాశారు. ఉరి కథలో ఎంతటి ఖైదీకైనా ఆజన్మాంత ఖైదు విధిస్తారు గాని ఉరిశిక్ష వేయరని మిత్రులంతా చెప్పడంతో తలారి ఉద్యోగంలో చేరతాడు రంగయ్య. జైల్లోకి ఖైదీగా వచ్చిన సత్యం అనే యువకుడి మీద అతనికి గొప్ప సానుభూతి, అభిమానము కలుగుతాయి. అతనికి ఉరిశిక్ష పడిందని, మర్నాడు తెల్లవారుజామున ఉరితీయాలని తెలిసినప్పుడు అతనెంతో తీవ్రమైన ఆందోళనలో

0: ఉరి కథలో ఎంతటి ఖైదీకైనా ఆజన్మాంత ఖైదు విధిస్తారు గాని ఉరిశిక్ష వేయరని మిత్రులంతా చెప్పడంతో తలారి ఉద్యోగంలో చేరతాడు రంగయ్య. జైల్లోకి ఖైదీగా వచ్చిన సత్యం అనే యువకుడి మీద అతనికి గొప్ప సానుభూతి, అభిమానము కలుగుతాయి. అతనికి ఉరిశిక్ష పడిందని, మర్నాడు తెల్లవారుజామున ఉరితీయాలని తెలిసినప్పుడు అతనెంతో తీవ్రమైన ఆందోళనలో పడిపోతాడు. అవసరమైనవన్నీ సిద్ధం చేస్తూ అది పాపం కాదని, తన ఉద్యోగ ధర్మమని మనసుకు నచ్చచెప్పుకుంటాడు. గడియారం ఠంగు ఠంగుమని 4 గంటలు కొట్టడం, సూపర్నెట్ 1, 2, 3 రెడీ అనడం, ఉరిత్రాడు సత్యం మెడకు బిగుసుకుపోవడం క్షణాల్లో జరిగిపోతాయి. సత్యం ప్రాణాలు గాల్లో కలిసిపోయే సమయానికి ఒక భయంకరమైన కేక వినవస్తుంది. అది ఖైదీ గొంతు నుంచి కాదు, రంగయ్య గుండె చీల్చుకుని వస్తుంది. అతను స్పృహ తప్పి పడిపోతాడు. ఈ కథలోని కథాశిల్పం చెప్పుకోదగ్గవి. అర్ధరాత్రి వేళ చర్చి గడియారంలో 12 గంటలు గణగణమని మోగడం, మనసు కలత చెంది నిద్రపట్టకుండా ఉన్న రంగయ్యకు గుండె జల్లుమనడంతో కథ మొదలవుతుంది. సత్యాన్ని ఉరితీయడానికి ముందు జైలు గడియారం 4 సార్లు ఠంగుఠంగును మోగడంతో ఉరి అమలవుతుంది. చివరికి ఆ గంటలు సత్యానికే కాక రంగయ్యకి కూడా మృత్యు ఘంటికలై అతని ఆకస్మిక మరణానికి కారణమవడంతో కథ ముగుస్తుంది. పరిమళా సోమేశ్వర గారి కథల్లో 60-70 దశకాల నాటి హైదరాబాద్ నగరపు బాహ్యరూపమే కాక భిన్న వర్గాలతో, మతాలతో, కులాలతో, భాషలతో కలిసిన హైదరాబాద్ సంస్కృతి కూడా సుస్పష్టంగా కనిపిస్తుంది. భిన్న మతాలకు చెందిన ఇద్దరి మధ్య జరిగే వ్యక్తిగతమైన కొట్లాటని రాజకీయ నాయకులు మత కలహాలుగా మార్చి స్వార్థ ప్రయోజనాలకు ఎలా వాడుకుంటారో అన్నదమ్ములు అనే కథలో చూపించారామె. ఈ కథలో రచయిత్రి శైలికి మచ్చు తునకలా కనిపించే ఒక ఉదాహరణ చూడండి. గుడుంబాను తలుచుకోగానే నారయ్య గుండెలో హుషారు పుట్టుకొచ్చింది. నరాలు ఉబ్బుకొచ్చిన వంకర కాళ్లను ఊపుతూ, ఎండి పగుళ్లు బారిన పాదాలను పెడల్మీద ఆడిస్తూ హుషారుగా రిక్షా తొక్కడం మొదలుపెట్టాడు. చౌరస్తా దగ్గరికి వచ్చాక కుడివైపు మలుపు తిరిగాడు. మెటర్నిటీ హాస్పిటల్ దాటుకుని హైకోర్టు ప్రహరీ గోడల దాకా వచ్చాడు. క్రమంగా పొద్దు వాలిపోతోంది. అస్తమయ భాస్కరుని అంతిమ కిరణాలు హైకోర్టు గోపురాగ్రాలపై వాలి మరోమారు ఆఖరిసారిగా నగరాన్ని నిశిత పరిశీలన చేయటానిక అన్నట్టు నిలిచిపోయాయి. ఇలా పరిమళా సోమేశ్వర గారి కథల్లో ఒక చక్కని డాక్యుమెంటరీకి ఏమాత్రం తగ్గని విధంగా హైదరాబాద్ నగరం కనిపించడం చెప్పుకోదగ్గ విషయం. రచయితల రచనల్లో సమకాలీన సమాజము, నైసర్గికత స్పష్టంగా చిత్రించబడడం ఆవశ్యకమైన అంశం. ఆయా కథలు, నవలలు చదివినప్పుడు ఆనాటి సమాజము, ఆ ప్రదేశము ఎలా ఉండేవో భవిష్యత్ తరాల వారికి అవగాహన కలిగేలా సాహిత్యం ఉండాలి. పరిమళా సోమేశ్వర గారి రచనల్లో ఆనాటి హైదరాబాద్ నగర స్వరూపం స్పష్టంగా చిత్రీకరించబడింది. ఆ రోజుల్లో భాగ్యనగరంలో తరచుగా చోటు చేసుకున్న మత కలహాలు, కర్ఫ్యూలు ఎలా ఉండేవో వీరి రచనల్లో కనిపిస్తుంది. అస్తిత్వ వాదాలు వేళ్లు ఉనకముందే స్త్రీవాదాన్ని సూచిస్తూ అన్ని వాదాల వెనక ఉన్న మానవతావాదాన్ని బలపరిచేలా ఈమె రచనలు చేశారు. రచయిత కుండవలసిన శాస్త్రీయ దృక్పథము, తటస్థ తార్కిక దృక్కోణాలతో 4 కాలాలపాటు నిలబడగలిగే ఉత్తమ సాహిత్యాన్ని సృజించారు. విమర్శకులు ఈమె రచనల్ని కాలగమనాన్ని ఒడిసిపెట్టిన సాహిత్యంగా ప్రశంసించడానికి కారణం ఇదే. ఆమె రచనల్లో చాలా భాగం మరుగున పడిపోగా తిరిగి ఆ కథలని ఆమెకు చేర్చడంలో కథానిలయం వారు సహాయపడ్డారు. 1917లో ఆమె కథల్లో 42 కథలని నవచేతన వారు పరిమళా సోమేశ్వర కథలు పేర కథా సంపుటిగా తీసుకొచ్చారు. వివాహ బంధం స్త్రీ పురుషుల మధ్య నమ్మకము, స్నేహమే పునాదిగా సాగాలని, అప్పుడే అది 100 ఏళ్ల బంధంగా నిలుస్తుందని ఆమె సూచించారు. విశ్వజనీన ఇతివృత్తంతో భారతీయ ఆత్మగల ఒక కథని ఆంగ్లంలో నవలగా రాయాలన్న ఆకాంక్షని వెలిబుచ్చిన ఆమె ఆ కోరిక నెరవేరకుండానే 22 నవంబర్ 2024 హైదరాబాదులోని ఒక ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ప్రతిభాన్వితము, వైవిధ్య భరితమూ అయిన డాక్టర్ పరిమళా సోమేశ్వర గారి రచనలు తెలుగు సాహిత్యంలో అపురూప సంపదగా నిలుస్తాయనడంలో సందేహం లేదు.
1: ఇంతవరకు మీరు పరిమళా సోమేశ్వరి గారి గురించి వారణాసి నాగలక్ష్మి గారి ప్రసంగాన్ని విన్నారు.

0: వచ్చేవారం మనం భార్గవీ రావు గారి గురించి అత్తలూరి విజయలక్ష్మి గారి ప్రసంగాన్ని విందాం. ఈ కార్యక్రమ సమర్పణ అక్షర్యాన్ తెలుగు ఉమెన్ రైటర్స్ ఫౌండేషన్.
1: మీరింతవరకు నీరాజనం కార్యక్రమంలో 8వ భాగం విన్నారు.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి

0: पता है, न्याय विभाग भारत सरकार ने गरीब और जरूरतमंदों को न्याय दिलाने की प्रक्रिया को किया और भी आसान।
1: हाँ बिल्कुल, टेलीलॉ और न्याय बंधु सेवाओं का हो गया है एकीकरण।
0: अब चाहे टेलीलॉ के माध्यम से मुफ्त कानूनी सलाह लेनी हो
1: या न्याय बंधु में पंजीकृत वकीलों से कोर्ट में निःशुल्क कानूनी सहायता के लिए जुड़ना हो,
0: अब दोनों एक ही ऐप पर उपलब्ध। डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी सीएससी सेंटर से संपर्क करें। न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी।
2: స్టూడియో క్లాక్లో 6:33:28 అవుతుంది. మీరు వింటున్నారు లేటెస్ట్ సూపర్ హిట్స్. మరి లేట్ చేయకుండా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుండి రామ్ మిర్యాల పాడిన కాలరే ఎత్తరాన ఈ పాటని విందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: പായേ.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 6:40 గా వస్తోంది. మరి కాసేపట్లో లంహే ప్రాయోజిత కార్యక్రమం వింటారు.

మీరు ఇంతవరకు లంహే ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. మరి లేటెస్ట్ సూపర్ హిట్స్ లో తర్వాత వస్తున్న సాంగ్ మనందరి కోసం అటక్ మటక్ అంటున్నాక శశీజ్ అండ్ ఆదితి భావరాజు పాడిన ఈ సూపర్ హిట్ నెంబర్ మన కోసం.

0: ఎల్ఐసీ యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: నెక్స్ట్ వస్తున్న సూపర్ హిట్ నెంబర్ హిట్ 3 సినిమా నుండి సిద్ శ్రీరామ్ అండ్ కుమార్ నూతన మోహన్ పాడిన ప్రేమ వెల్లువా సాంగ్ మన కోసం వింటూనే ఉండండి. ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: మీ సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
1: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది.
0: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
1: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూలు పిల్లలు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలనుకుంటున్నారా? మీ స్కూల్ గురించి అందరికీ తెలపాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు కూడా బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 9490463863 9490463863. ఈ కార్యక్రమం మీ పిల్లలకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

సూపర్ హిట్ నెంబర్స్ వింటున్నాం. తర్వాత కూలీ సినిమా నుండి పవర్ హౌస్ అంటూ అరివుపడిన ఈ సూపర్ హిట్ నెంబర్ అనిరుద్ రవిచందర్ కంపోజిషన్లో వచ్చింది. మరి ఈ సాంగ్ కూడా విందాం, లేట్ చేయకుండా వింటూనే ఉండండి. ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాల గని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ఇతురగా ఉషారమణి. పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, అస్సాం కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు రేపు జరుగుతుంది. అంకుర పరిశ్రమ గెలాక్సీ స్పేస్ మిషన్ దృష్టి ఉపగ్రహాన్ని ఈరోజు విజయవంతంగా ప్రయోగించడంతో భారత ప్రైవేట్ అంతరిక్ష రంగంలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. ఎల్పీజీ అక్రమ నిల్వలు, నల్లబజారు విక్రయాలు అరికట్టడానికి దేశవ్యాప్తంగా నిరంతరం తనిఖీలు కొనసాగుతున్నాయని పెట్రోలియం ఖనిజ వాయువు మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఐపీఎల్ క్రికెట్లో అహ్మదాబాద్లో గుజరాత్ టైటన్స్ పంజాబ్ కింగ్స్తో ఇంకొద్దిసేపట్లో తలపడనుంది. పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, అస్సాం కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు రేపు జరగనుంది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అస్సాంలో మొత్తం 126 సీట్లు, కేరళలో 140 స్థానాలు, పుదుచ్చేరిలో 30 స్థానాలకు ఏప్రిల్ 9వ తేదీన ఓటింగ్ జరిగింది. తమిళనాడులోని మొత్తం 234 అసెంబ్లీ నియోజకవర్గాలకు

పశ్చిమ బెంగాల్లో మొదటి విడతగా 152 సీట్లకు ఏప్రిల్ 23వ తేదీన పోలింగ్ నిర్వహించారు. పశ్చిమ బెంగాల్లో రెండో దశ కింద 142 నియోజకవర్గాలకు గత నెల 29వ తేదీన ఓటింగ్ జరిగింది. పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు రేపు రాష్ట్ర వ్యాప్తంగా 77 కేంద్రాల్లో ప్రారంభమవుతుంది. మొత్తం 294 స్థానాల్లోకి రేపు 293 అసెంబ్లీ నియోజకవర్గాలకు మాత్రమే కౌంటింగ్ జరుగుతుంది. ప్రతి కౌంటింగ్ కేంద్రం వద్ద జిల్లా పోలీసులు, రాష్ట పోలీసులు కేంద్ర బలగాల మోహరింపుతో 3 అంచెల భద్రతా ఏర్పాట్లు చేశారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద మొత్తం 200 కంపెనీల కేంద్ర బలగాలను మోహరించారు. ఈ ప్రక్రియ అంతా రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారుల నియంత్రణలో జరుగుతుంది. అలాగే అబ్జర్వర్లు, పోలీస్ అబ్జర్వర్లు కూడా పర్యవేక్షిస్తారు. కౌంటింగ్ ప్రక్రియ కోసం ఒక సీనియర్ ఐపీఎస్ అధికారిని పోలీస్ అబ్జర్వర్గా నియమించడం ఇదే మొదటిసారి. కౌంటింగ్ ప్రక్రియను సూపర్వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్, మైక్రో అబ్జర్వర్లతో కూడిన బృందం నిర్వహిస్తుంది. కేంద్ర ఎన్నికల కమిషన్ ఫాల్టా అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నికలు రద్దు చేసినందువల్ల అక్కడ 21వ తేదీన తిరిగి పోలింగ్ నిర్వహించి 24వ తేదీన ఓట్లు లెక్కిస్తారు. అందుకే రేపు పశ్చిమ బెంగాల్ 293 నియోజకవర్గాలకు మాత్రమే ఓట్ల లెక్కింపు జరుగుతుంది. కేరళలో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 140 కౌంటింగ్ కేంద్రాల్లో తుది విడత సన్నద్ధతను ఉన్నతాధికారులు సమీక్షించారు. లెక్కింపు ప్రక్రియ సజావుగా, క్రమబద్దంగా జరిగేలాగా కౌంటింగ్ కేంద్రాల లోపల వెలుపల కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. రిటర్నింగ్ అధికారులతో సహా సిబ్బంది అందరూ కొత్తగా ప్రవేశపెట్టిన క్యూఆర్ కోడ్ కలిగిన ఫోటో గుర్తింపు కార్డులను తప్పనిసరిగా ధరించాలని, కౌంటింగ్ కేంద్రాల్లో ప్రవేశించడానికి ముందు 3 అంచెల భద్రతా వ్యవస్థ అమల్లో ఉందని ఎన్నికల కమిషన్ తెలియజేసింది. తమిళనాడులో రాష్ట్ర వ్యాప్తంగా ఓట్ల లెక్కింపు సజావుగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ముందు జాగ్రత్త చర్యగా స్ట్రాంగ్ రూమ్లు, కౌంటింగ్ కేంద్రాలు, బహిరంగ ప్రదేశాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. కౌంటింగ్ ప్రక్రియకు సన్నద్దం కావడానికి అన్ని పార్టీలు తమ పోలింగ్ ఏజెంట్లతో సమావేశాలు నిర్వహించాయి. కాగా కౌంటింగ్ రోజున శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందని ఆరోపిస్తూ డీఎంకే, టీవీకే పార్టీలు ఎన్నికల కమిషన్కు లేఖ రాశాయి. రేపు రాష్ట్రంలో శాంతి భద్రతలను పరిరక్షించేలాగా చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్ కోరాయి. రాష్ట్రంలో 234 నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరిగిన విషయం తెలిసిందే. బెంగళూరుకు చెందిన స్టార్టప్ గెలాక్సీ స్పేస్ తన ప్రతిష్టాత్మక ఉపగ్రహం మిషన్ దృష్టిని ఈరోజు స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా విజయవంతంగా ప్రయోగించడంతో భారత ప్రైవేట్ అంతరిక్ష రంగం ఒక ప్రధానమైన మైలురాయిని చేరుకుంది. 190 కిలోల బరువున్న మిషన్ దృష్టి ఒక ప్రైవేట్ భారతీయ సంస్థ నిర్మించిన అతిపెద్ద ఉపగ్రహం కావడం విశేషం. ఇది అంతరిక్ష సాంకేతికలో సరిహద్దులను చెరిపివేస్తున్న నవతరం స్టార్టప్ల సరసన గెలాక్సీ స్పేస్ను నిలబెట్టింది. గెలాక్సీ చేపట్టిన మిషన్ దృష్టి ప్రపంచంలోనే మొట్టమొదటి ఆప్టోసార్ ఉపగ్రహం, భారతదేశంలో ప్రైవేట్గా నిర్మితమైన అతిపెద్ద ఉపగ్రహం ప్రయోగం విజయవంతం కావడం భారత అంతరిక్ష ప్రయాణంలో ఒక గొప్ప విజయమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఈ ఏడాది చివరి నాటికి ఆధార్ కార్డు రూపం మారిపోతుందని, అందులో కేవలం ఫోటో క్యూఆర్ కోడ్ మాత్రమే ఉంటాయని వస్తున్న వార్తలను, సోషల్ మీడియా పోస్టులను ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ ఈరోజు ఖండించింది. కేవలం ఫోటో క్యూఆర్ కోడ్ ఉండే విధంగా మార్పులు చేసిన ఆలోచన లేదే లేదని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. పశ్చిమాసియాలో మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో ఇంధన సరఫరా, సముద్రయాన కార్యకలాపాలు, భారతీయ పౌరులకు అవసరమైన సహాయాన్ని అందించడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. ఎల్పిజి అక్రమ నిల్వలు, నల్లబజారు విక్రయాలను అరికట్టడానికి దేశవ్యాప్తంగా నిరంతరంగా తనిఖీలు కొనసాగుతున్నాయని పెట్రోలియం, ఖనిజవాయు మంత్రిత్వ శాఖ తెలియజేసింది. నిన్నటి వరకు దేశవ్యాప్తంగా 1900 పైగా దాడులు నిర్వహించినట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఆన్లైన్ ఎల్పిజి సిలిండర్ బుకింగ్లు 99% పెరిగాయి. సుమారు 47,40,000 సిలిండర్ల బుకింగ్లకు గాను దాదాపు 47 లక్షల గృహ వినియోగ ఎల్పిజి సిలిండర్లను నిన్నటి వరకు పంపిణీ చేశారు. భారతీయ ఎల్పిజి సరుకుతో వస్తున్న మార్షల్స్ ఐలాండ్స్ జెండా కలిగిన ఎంటీ సర్వశక్తి అనే నౌక నిన్న హోర్ముజ్ జలసంధిని సురక్షితంగా దాటింది. ఈ నౌక ఈ నెల 13వ తేదీన విశాఖపట్నం చేరుకోనుంది. మరోపక్క పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల మధ్య జూన్ నెలలో చమురు ఉత్పత్తి లక్ష్యాలను పెంచేందుకు పెట్రోలియం ఎగుమతి దేశాల సంస్థ ఒపెక్ ప్లస్ సూత్రప్రాయంగా అంగీకరించింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నిష్క్రమణ

తర్వాత ఇవాళ జరిగిన మొదటి వర్చువల్ సమావేశంలో వచ్చే నెలలో రోజుకు సుమారు 188,000 బ్యారెళ్ల చమురు ఉత్పత్తి పెంచేందుకు 7 ఒపెక్ ప్లస్ దేశాలు అంగీకరించాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వైదొలగిన తర్వాత ఇరాన్తో కలిపి ఒపెక్ ప్లస్లో ప్రస్తుతం 21 మంది సభ్యులున్నారు. ఢిల్లీలోని షాద్రాలో వివేక్ విహార్ ప్రాంతంలోని ఒక 4 అంతస్తుల భవనంలో ఈ ఉదయం సంభవించిన భారీ అగ్ని ప్రమాదంలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. ఎయిర్ కండిషనర్ పేలుడు కారణంగా ఈ మంటలు చెలరేగినట్లు భావిస్తున్నారు. 14 అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపులోకి తీసుకొచ్చాయి. ఈ అగ్ని ప్రమాదంలో ప్రాణనష్టం పట్ల ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి 2 లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా చెల్లించనున్నట్లు ప్రధానమంత్రి ప్రకటించారు. ఈరోజు ఈశాన్య భారతదేశం, కేరళ, మాహే, పశ్చిమ బెంగాల్లో హిమాలయ సానువుల దిగువ ప్రాంతం, సిక్కిం, తమిళనాడు, పుదుచ్చేరిలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. జమ్మూకాశ్మీర్, లదాఖ్, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్లోని కోస్తా ప్రాంతాల్లో పలు చోట్ల ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, బీహార్, ఒడిశా, కేరళ, పంజాబ్, మధ్యప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే నెలకొంటాయి. మరోవైపు ఆంధ్రప్రదేశ్లోని కొన్ని కోస్తా ప్రాంతాల్లో ఈరోజు, రేపు వడగాడ్పులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లో రేపటి వరకు వేడి వాతావరణం నెలకొంటుందని కూడా ఐఎండి పేర్కొంది. లండన్లోని మేడమ్ టుసార్ట్స్ తన ప్రధాన కార్యాలయంలో సినిమా, క్రికెట్ ప్రపంచానికి చెందిన ప్రముఖుల మైనపు విగ్రహాలతో ఐకాన్స్ ఆఫ్ ఇండియా పేరుతో ఒక కొత్త ప్రదర్శనను ప్రారంభించింది. పరిమిత కాలం పాటు ఉండే ఈ ప్రదర్శనలో భారతదేశానికి చెందిన 13 మంది అగ్రశ్రేణి నటులు, క్రికెటర్ల విగ్రహాలు ఉంచారు. మే, జూన్ నెల వరకు సందర్శకులు అమితాబ్ బచ్చన్, సచిన్ టెండూల్కర్ వంటి దిగ్గజాల మైనపు విగ్రహాలను దగ్గరగా చూసేందుకు వీలుగా భారతీయ సంస్కృతిని ప్రతిబింబించేలాగా శక్తివంతంగా తీర్చిదిద్దారు. లండన్ మేడమ్ టుసార్ట్స్ జనరల్ మేనేజర్ స్టీవ్ బ్లాక్బర్న్ మాట్లాడుతూ, హిందీ చిత్ర పరిశ్రమకు ప్రపంచంతా ఉన్న వ్యాప్తి ఆదరణ అపారమైందని, భారతీయ సినిమా, క్రికెట్పై లండన్ వాసులకు ఉన్న అభిమానం ఏటికేటాడి పెరుగుతోందని అన్నారు. ఐకాన్స్ ఆఫ్ ఇండియా ప్రదర్శన ద్వారా అభిమానులు తమకిష్టమైన తారలకు మరింత దగ్గరవుతారని ఆయన తన ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ప్రదర్శనలోని కొన్ని విగ్రహాలను ఇతర దేశాల్లోని మేడమ్ టుసార్ట్స్ కేంద్రాల నుంచి లండన్కు తీసుకొచ్చారు. ఇందులో బ్యాంకాక్ నుంచి విరాట్ కోహ్లీ విగ్రహం, న్యూయార్క్ నుండి ఐశ్వర్యా రాయ్ విగ్రహం కూడా ఉన్నాయి. ఐపీఎల్ క్రికెట్లో హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్ కోల్కతా నైట్ రైడర్స్కు 166 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. కడపట్టి వత్తలందరికి 15 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. మరొక మ్యాచ్లో అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటన్స్ పంజాబ్ కింగ్స్తో మరికొద్దిసేపట్లో తలపడుతుంది. విశేషాలు మరొకసారి. పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, అస్సాం, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు రేపు జరుగుతుంది. అంకుర పరిశ్రమ గెలాక్సీ స్పేస్ మిషన్ దృష్టి ఉపగ్రహాన్ని ఈరోజు విజయవంతంగా ప్రయోగించింది. ఐపీఎల్ క్రికెట్లో అహ్మదాబాద్లో గుజరాత్ టైటన్స్ పంజాబ్ కింగ్స్తో మరికొద్దిసేపట్లో తలపడనుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: మీ సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
1: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది.
0: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
1: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 7:15:50 ఇప్పుడు ఇది మన చట్టం శీర్షికన ఓటీఎస్ వన్ టైమ్ సెటిల్మెంట్ ఈ అంశం గురించి రిటైర్డ్ బ్యాంక్ ఏజీఎం శ్రీ హరీష్ గారు అందించే విషయాలు వింటారు. పరిచయకర్త శ్రీ కార్యవర్తి గోపిశెట్టి.
0: మీ సొంత

0: శ్రోతలకు నమస్కారం. ఈనాటి ఇది మన చట్టం శీర్షికన ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకులో ఏజీఎంగా పనిచేసి రిటైర్ అయిన శ్రీ హరీష్ గారు మనతో పాటు స్టూడియోస్లో ఉన్నారు. వారిని అడిగి వన్ టైం సెటిల్మెంట్కి సంబంధించిన విషయాలు తెలుసుకుందాం. హరీష్ గారు నమస్తే అండి.
1: నమస్కారం అండి.
0: హరీష్ గారు, సాధారణంగా బ్యాంక్ లోన్స్ తీసుకుని ఆస్తులు కొనుగోలు చేయడం లేదా వ్యాపారం విషయంలో లోన్స్ తీసుకోవడం అనేది సర్వసాధారణం. అటు ఉన్నత చదువుల కోసమైనా దేనికోసమైనా లోన్ తీసుకోవడం అనేది సర్వసాధారణం అయిపోయింది. కానీ అనుకోని సందర్భాల్లో అది ఆ కుటుంబం పరిస్థితి వల్ల కావచ్చు, ఆర్థిక పరిస్థితులు, ఆరోగ్య పరిస్థితుల వల్ల కావచ్చు, విపత్కర పరిస్థితుల్లో బ్యాంక్ లోన్ చెల్లించలేని పరిస్థితి ఏర్పడుతుంది ఆ కుటుంబానికి. అలాంటి కారణాల పరంగా సమయానుకూలంగా చెల్లించలేని పరిస్థితిని సాల్వ్ చేసుకోవడం కోసం వచ్చిందే ఈ వన్ టైం సెటిల్మెంట్. ఎలాంటి పరిస్థితుల్లో వన్ టైం సెటిల్మెంట్ చేసుకోమని సలహా ఇస్తారు? ఈ వన్ టైం సెటిల్మెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి తెలియజేస్తారు?
1: ముందుగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, బ్యాంకులు అన్నవి ప్రజల దగ్గర నుంచి డిపాజిట్ సేకరించి అవసరమున్న వారికి రుణాలు అందిస్తుంది. ప్రతి ఒక్క పౌరుడి బాధ్యత ఏంటంటే మళ్ళీ సకాలంలో ఆ బ్యాంకు రుణాలని బ్యాంకు చెల్లించాలి. అప్పుడే బ్యాంకులు మిగతా అవసరమున్న వారికి సహాయం చేయగలుగుతాయి. బ్యాంకులు కొన్ని సందర్భాల్లో రుణం తిరిగి చెల్లించలేని పరిస్థితి కొంతమందికి కలగవచ్చు. అది వ్యాపారంలో దెబ్బతిని కానీ వేరే ఇతర కారణాల వలన ఇది జరగవచ్చు. ఓటీఎస్ అనేది ఓన్లీ బ్యాంకు లాస్ట్ రిసార్ట్ గానే తీసుకుంటుంది. సో ప్రతి బ్యాంకుకి ఒక ఓటీఎస్ పాలసీ ఉంటుంది. సో ఈ ఓటీఎస్ పాలసీ ఒక్కొక్క బ్యాంక్ ఒక్కొక్క రకంగా ఉంటుంది. కానీ జనరల్ గా అన్ని బ్యాంకుల పద్ధతి సామాన్యంగా ఒకే రకంగా ఉంటుంది. ఏంటంటే ఆస్తుల తనఖా, స్థిర చరాస్తుల, కొలాటరల్ సెక్యూరిటీస్ మీదనే లోన్ శాంక్షన్ చేస్తుంటాయి. కానీ కొన్ని సందర్భాల్లో ఒకవేళ స్థిర చరాస్తులు తీసుకోకుండా చేస్తున్న కొన్ని పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఉంటాయి. సో దాంట్లో అంత సెక్యూరిటీస్ తీసుకోకపోవచ్చు. సో ఆ ప్రాజెక్ట్ మరి వయబుల్ కానప్పుడు అప్పుడు బ్యాంక్ ఇంకా వేరే దారి లేదు కాబట్టి ఇంత డబ్బులు వస్తాయో చూసి దాని ప్రకారం ఇంకా వేరే గ్యారంటీ కానీ పర్సనల్ వ్యక్తిగత పూచికత్తు గ్యారంటీ అవి అన్నీ లేకపోతే ఆ సందర్భంలో బ్యాంకు ఓటీఎస్ యాక్సెప్ట్ చేస్తుంది.
0: అయితే మీరు అన్నట్టు సెక్యూరిటీగా చూపించిన వస్తువులు కానీ ఆస్తులు కానీ ఉంటే జప్తు చేయడం జరుగుతుందా?
1: జరుగుతుంది.
0: మరి సాధారణంగా సెక్యూరిటీ చూపించిన ఆస్తి విలువ అప్పుతో ఏదైతే డిఫాల్ట్ అయ్యారో ఆ అమౌంట్తో సమానంగా ఉంటే సరే సరే, లేదా ఏదైనా పరిస్థితుల వల్ల కావచ్చు మార్కెట్ విలువ పడిపోయింది అంటారు, డౌన్ అయింది అంటారు, అలాంటి పరిస్థితుల్లో ఈ సెక్యూరిటీగా చూపించిన దాని విలువ తక్కువన్నప్పుడు ఎలా చేస్తుంది?
1: ఆ సందర్భంలో కూడా బ్యాంక్ ఓటీఎస్ చేయడానికి ఒప్పుకుంటుంది. జనరల్ గా బ్యాంక్ ఇతర రుణం ఇస్తున్నా దానికి కొంచెం ఎక్కువగానే ఆస్తులు తనఖా తీసుకుంటాయి, విలువ వాల్యుయేషన్ చేసి దాని ప్రకారం తీసుకుంటాయి. కానీ కొన్ని సందర్భాల్లో ఆస్తుల వాల్యూ విలువ తగ్గిపోవచ్చు ఏదైనా కారణాల వలన. అప్పుడు కూడా వ్యక్తిగత గ్యారంటీ లేకపోతే అప్పుడు మాత్రమే ఓటీఎస్ కి అంగీకరిస్తుంది.
0: అయితే మీరు అన్నట్టు విలువ తగ్గడం పెరగడం అనేది ఒకవైపు అయితే, ఇంకోవైపు ఉదాహరణకి ఏదైనా భూమి కానీ భూమి తాలూకు పట్ట కాగితాలు నేను బ్యాంకులో పెట్టి అప్పు తీసుకొని ఉంటే ఆ భూమి ఇప్పుడు వివాదాస్పదమైన పరిస్థితిలో ఉన్నప్పుడు, ఏదైనా లిటిగేషన్ లో ఉన్నప్పుడు అలాంటి దాని
1: పరిస్థితిని సమీక్షిస్తుంది బ్యాంక్. ఒకవేళ అది ఎలాంటి వివాదము, అది తొందరగా పరిష్కారం అవుతుందా లేదా చూసుకొని దాని ప్రకారం ఒకవేళ తొందరగా పరిష్కారం అయ్యేటట్టుంటే ఓటీఎస్ ఒప్పుకోదు. ఎందుకంటే బ్యాంక్ మళ్ళీ ప్రజల నుంచి తీసుకున్న డబ్బు కాబట్టి బాధ్యతాయుతంగా వ్యవహరించాలి కదా. కాబట్టి లీగల్ గా బ్యాంకుకి ఎంతవరకు ప్రొటెక్షన్ ఉంది అన్నది చూసుకొని బ్యాంక్ అప్పుడు బాధ్యతాయుతంగా వ్యవహరించి ఓటీఎస్ చేయాలా వద్దా ఆలోచిస్తుంది. ఇంకొక కొన్ని సందర్భాల్లో చాలా వివాదాల్లో ఇరుక్కొని ఎన్నో ఏళ్లుగా అది పరిష్కారం కాకుండా ఉండి మళ్ళీ చాలా లిటిగేషన్ చాలా ఎక్కువైపోయిన సందర్భంలో కూడా బ్యాంక్ ఓటీఎస్ కి సమ్మతిస్తుంది. ఒకవేళ డాక్యుమెంట్స్ బ్యాంక్ తీసుకున్న డాక్యుమెంట్స్ లో ఏదైనా లోపాలుంటే, న్యాయపరంగా లోపాలుంటే, చిక్కులుంటే అప్పుడు కూడా బ్యాంక్ ఓటీఎస్ చేయడానికి ఒప్పుకుంటుంది.
0: బ్యాంకు వారు అప్పు పట్ల కానీ ఆ సూరిటీ పట్ల కానీ ఎంత సమయంలో న్యాయపరమైన చర్యలు చేపట్టాలి? దీనికి లిమిటేషన్ అంటూ ఏదైనా ఉంటుందా?
1: రిమూవబుల్ ప్రాపర్టీ మార్టేజ్ చేసినప్పుడు బ్యాంక్ 12 ఏళ్ల వరకు లిమిటేషన్ ఉంటుంది. 12 ఏళ్ల వరకు లీగల్ యాక్షన్ చేయవచ్చు. ఎక్కడైతే ఆస్తులు తనఖా పెట్టకుండా

0: బ్యాంకు రుణాలు ఇచ్చిందో అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ప్రామిసరీ నోట్ మీద వాటి మీద ఇస్తే అప్పుడు మాత్రం 3 ఏళ్ళు లోపల మాత్రమే బ్యాంకు లీగల్ యాక్షన్ తీసుకోవచ్చు.
1: నాకు వన్ టైం సెటిల్మెంట్ కావాలని కట్టలేకపోతున్నానని చెప్పి పౌరుడిగా రుణగ్రహీత ఎవరైనా సెటిల్మెంట్ చేయమని తనే ముందుకు రావచ్చా?
0: తనే ముందుకు రావాలి. యాక్చువల్లీ ఇది ప్రతి రుణగ్రహీత బాధ్యత, తీసుకున్న రుణం తిరిగి చెల్లించడం అతని బాధ్యత. సో ఎప్పుడైతే కట్టలే, కొంతమంది విల్ఫుల్ డిఫాల్టర్స్ ఉంటారు. సో విల్ఫుల్ డిఫాల్టర్స్ ఏం చేస్తారు, ఏదో ఒక కారణం చూపించి లేకపోతే ఏదో ఒక వివాదం సృష్టించి, లేని వివాదాన్ని సృష్టించి
1: వన్ టైం సెటిల్మెంట్ చేసుకుందామని చూస్తారు.
0: వన్ టైం సెటిల్మెంట్ తక్కువ ఇదిలో చేద్దామని చూస్తుంటారు, వేరే ఏదో ఒక వివాదం చూపించి డబుల్ కట్టరు బ్యాంకుకి. ఆ సందర్భంలో బ్యాంకుకి నష్టం వాటిల్లే సందర్భం అది. కాబట్టి సిన్సియర్ అంటే జెన్యున్ బారోవర్స్ ఎవరైతే విల్ఫుల్ డిఫాల్ట్ చేయాలన్న ఉద్దేశం లేని వాళ్ళు తమంత తామే బ్యాంక్ అధికారులను సంప్రదించి మేము కట్టలేని పరిస్థితిలో ఉన్నామని ఓటీఎస్కి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. సో బ్యాంక్ అప్పుడు వాళ్ళ పాలసీ ప్రకారం, ప్రతి బ్యాంకుకి ఒక ఓటీఎస్ పాలసీ ఉంటుంది, ఆ పాలసీ ప్రకారం అన్ని పరిశీలించి బ్యాంకు ఓటీఎస్కి సమర్థిస్తుంది. కానీ చాలా సందర్భాల్లో సుప్రీంకోర్టు ఎన్నో కేసుల్లో ఏం చెప్పిందంటే ఓటీఎస్ అనేది బారోవర్ హక్కు కాదు, హక్కుగా స్వీకరించరాదు, బ్యాంకుల విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే వ్యాపారాత్మక నిర్ణయం తీసుకోవాలి కాబట్టి,
1: మళ్ళీ సేవలు అందించాలి అంటే బ్యాంకు
0: నిలబడాలి బ్యాంకు కాబట్టి హక్కుగా తీసుకోరాదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది.
1: ఎన్ని విధాలుగా వన్ టైం సెటిల్మెంట్ చేసుకునే అవకాశం ఉంటుంది?
0: బ్యాంకుని అప్రోచ్ అయిన తర్వాత ఒకటేమో లంసమ్ సెటిల్మెంట్ ఉంటుంది, ఒకేసారి పే చేసేసి 100 రూపాయలు ఉంటే 80 రూపాయలు 70 రూపాయలు అట్లా చేస్తా అని చెప్పేసి ఒకేసారి చేయొచ్చు, లేకపోతే ఒక 12 నెలలు, జనరల్ గా 1 సంవత్సరం వరకు ఉంటుంది. కొన్ని సందర్భాల్లో 2-3 ఏళ్ల వరకు కూడా బ్యాంకు అలౌ చేస్తుంది.
1: మీరు అన్నట్టు పూర్తిగా ఇది బ్యాంకు డిస్క్రిప్షన్, బ్యాంకు విచక్షణ మేరకు అధికారులు ఎవరైతే పరిశీలన చేస్తారో వాళ్ళ నిర్ణయం మేరకు వాళ్ళు అనుకూలంగా స్పందించి ముందుకొస్తే రుణగ్రహీత ఆరోగ్య పరిస్థితి కానీ ఆర్థిక పరిస్థితి కానీ గ్రహించి వాళ్ళ విచక్షణతో అంగీకరిస్తే ముందుకెళ్తుంది. అయితే ఈ కేంద్ర ప్రభుత్వం ఎన్పిఏ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ నుంచి బ్యాంకులను కాపాడడం కోసం రికవరీని దృష్టిలో పెట్టుకుని సర్ఫేసీ యాక్ట్ 2002 తీసుకురావడం జరిగింది. మరి సర్ఫేసీ యాక్ట్ పాత్ర ఏమిటి ఈ వన్ టైం సెటిల్మెంట్ విషయానికి వస్తే?
0: ప్రాపర్టీస్ తనఖా పెట్టిన, మార్టిగేజ్ చేసిన ప్రాపర్టీస్ ని బ్యాంకుకి న్యాయస్థానాల్లో జోక్యం లేకుండా అమ్మడానికి బ్యాంకుకి ఇచ్చిన పవర్ సర్ఫేసీ. సో ఓటీఎస్ అనేది ఏ సందర్భంలో అయినా రావచ్చు, అప్పు చెల్లించలేని సందర్భంలో బ్యాంకులు ఓటీఎస్ శాంక్షన్ చేయొచ్చు, కానీ సర్ఫేసీకి దీనికి సంబంధం లేనట్టే చెప్పొచ్చు. సో ఎందుకంటే సర్ఫేసీ అనేది బ్యాంకుకి ఇచ్చిన అధికారం, తమకి మార్టిగేజ్ చేసిన ఆస్తులని అమ్మి తమ రుణం వసూలు చేసుకోవడానికి బ్యాంకుకి ఇచ్చిన అధికారం. సో దానికి వన్ టైం సెటిల్మెంట్ కి సంబంధం లేదు, కానీ లోక్ అదాలత్ లో కూడా ఈ వన్ టైం సెటిల్మెంట్ చేసుకోవచ్చు. బ్యాంకుని రుణగ్రహీతల్ని ఒక చోటికి చేర్చి ఇది ఫెసిలిటేట్
1: చేసి ముందుకు తీసుకెళ్లొచ్చు. అయితే హరీష్ గారు, మీరు అంటున్నట్టు ఎవరైనా వారి వారి పరిస్థితుల వల్ల వన్ టైం సెటిల్మెంట్ విధానానికి వచ్చి బ్యాంకుని సంప్రదించి ముందుకెళ్లడానికి అంగీకారం పొందిన తర్వాత ఒకేసారి పెద్ద మొత్తంలో చెల్లించలేని పరిస్థితిలో 1 సంవత్సరం గానీ 1.5 సంవత్సరం కాలంలో చెల్లించడానికి ఒప్పుకుని దాన్ని కూడా దఫాలు దఫాలుగా ఈఎంఐ రూపంలో గానీ వారు ఒప్పుకున్న విధానంలో కట్టడానికి
0: ఒప్పుకున్నారు.
1: మళ్ళీ అదే పరిస్థితుల ప్రభావం వల్ల కట్టలేకపోతేనో, సగం చెల్లించి మిగతా సగం చెల్లించిన విషయంలో జాప్యం జరిగితేనో అలాంటి వారిపైన ఎలాంటి యాక్షన్ ఉంటుంది? మరి వారికి ఇప్పటిదాకా కట్టిన అమౌంట్ తాలూకు విషయంలో మళ్ళీ ఏమైనా ప్రమాదం వచ్చే అవకాశం ఉందా?
0: అది స్పెషల్ గా ఓటీఎస్ శాంక్షన్ చేసినప్పుడే రాసి ఉంటుంది, టర్మ్స్ అండ్ కండిషన్స్ ముందే నిర్ణయించబడతాయి, ఇది ఇంత సమయంలో పే చేయాలి లేకపోతే ఓటీఎస్ స్టాండ్స్ క్యాన్సల్డ్ అని జనరల్ గా బ్యాంక్ ముందే ఇన్ఫార్మ్ చేస్తుంది బారోవర్ కి. సో కాబట్టి ఒకవేళ చేయకపోతే ఆల్రెడీ పే చేసింది అకౌంట్ అవుతుంది, కానీ మీ బ్యాంక్ కి ఓటీఎస్ క్యాన్సల్ చేసే అధికారం ఉంది.
1: హరీష్ గారు, వన్ టైం సెటిల్మెంట్ లాంటి పరిస్థితి వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు?
0: ఎప్పుడైతే బ్యాంక్ ఓటీఎస్ శాంక్షన్ చేసినప్పుడు ఏదో ఒక విధంగా ఆ ఓటీఎస్ అమౌంట్ చెల్లించి రుణ విముక్త అవడమే సరైన మార్గం, లేకపోతే మళ్ళీ ఓటీఎస్ క్యాన్సిల్ అయిపోయి మళ్ళీ అదే పరిస్థితి వచ్చి కష్ట సాధ్యం అవుతుంది అప్పుడు.
1: బాగుంది హరీష్ గారు, పెద్దవాళ్ళు చెప్పినట్టు ఉప్పు లేని కూర ఒప్పదు రుచులకు, పప్పు లేని తిండి ఫలము లేదు, అప్పు లేని వాడు అధిక సంపన్నుడు అన్నట్లు అప్పు చేయకుండానే ఉండాలి, అవసరార్థం చేసిన అప్పును తిరిగి సమయానికి చెల్లించేయాలి, అనుకోని పరిస్థితుల కారణంగా అప్పు చెల్లించలేకపోతే ఈ వన్ టైం సెటిల్మెంట్ ద్వారా పరిష్కారం చేసుకోవచ్చు అని చెప్తున్నారు మన హరీష్ గారు. హరీష్ గారు, మీ విలువైన సమయాన్ని వెచ్చించి మా స్టూడియోస్కి వచ్చి శ్రోతలకు చాలా మంచి విషయాలు తెలియజేశారు, ధన్యవాదాలు అండి. నమస్కారం.
0: నమస్కారం అండి.

మీరు ఇంతవరకు ఇది మన చట్టం శీర్షికన వన్ టైం సెటిల్మెంట్ ఓటీఎస్ అంశం గురించి రిటైర్డ్ బ్యాంక్ ఏజీఎం శ్రీ హరీష్ గారు అందించిన విషయాలు విన్నారు. పరిచయకర్త శ్రీ కార్యవర్తి గోపిశెట్టి.

మీరు ఇంతవరకు ఇది మన చట్టం శీర్షికన వన్ టైం సెటిల్మెంట్ ఓటీఎస్ అంశం గురించి రిటైర్డ్ బ్యాంక్ ఏజీఎం శ్రీ హరీష్ గారు అందించిన విషయాలు విన్నారు. పరిచయకర్త శ్రీ కార్యవర్తి గోపిశెట్టి.

ఇది ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంతా గప్ షాప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వీబీ తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. మనందరికీ ఇష్టమైన సెగ్మెంట్, ఎందుకంటే పాటతో ప్రయాణం చేస్తున్నప్పుడు లేదంటే ప్రయాణంలో పాటలు వింటున్నప్పుడు అటుది ఇటైనా ఇటుదటైనా కానీ మనకు వచ్చే ఆ హాయి కానీ ఆ ఉల్లాసం కానీ ఆ ఉత్తేజం కానీ మామూలుగా ఉండదు. మరి లేట్ చేయకుండా పాటతో ప్రయాణంలో మొదటి పాట ఆజాద్ సినిమా నుండి హాయ్ హాయ్ నాయక అంటూ సుఖ్వీందర్ సింగ్ అండ్ చిత్ర గారు పాడిన ఈ పాట మన పాటతో ప్రయాణంలో మొదటి సాంగ్. ఇంకా మరిన్ని మంచి మంచి పాటల కోసం మీరైతే వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

పాటతో ప్రయాణంలో ఒక సూపర్ ఎనర్జెటిక్ ట్రాక్ తర్వాత మళ్ళీ మనకి ఇంకొక సూపర్ హిట్ నెంబర్ రెడీగా ఉంది. అపరిచితుడు సినిమా నుండి ఓ సుకుమారి అంటూ శంకర్ మహాదేవన్ అండ్ హరిణి పాడిన ఈ సూపర్ హిట్ నెంబర్ విందాం. ఇలాంటి పాటల కోసం తెలుసుగా వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

మరి ఈ పాటతో ప్రయాణం ఇప్పుడు ఆగుతుందా? లేదు, 8 గంటల వరకు మనం కంటిన్యూస్గా మంచి మంచి పాటలు వింటూనే ఉంటాం పాటతో ప్రయాణంలో. తర్వాత జల్సా సినిమా నుండి కేకే పాడిన మై హార్ట్ ఈస్ బీటింగ్ అంటూ డిఎస్పి కంపోజిషన్లో వచ్చిన ఈ పాట మన కోసం స్టేడియం.

0: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का देश के सभी एग्जाम वॉरियर्स के लिए विशेष संदेश।
1: अल्टीमेट गोल एग्जाम के नंबर नहीं हो सकता है, अल्टीमेट गोल संपूर्ण जीवन के विकास का होना चाहिए।
0: NCPCR आयोजित कर रहा है परीक्षा पर्व, जिसके लाइव सेशन के दौरान आप परीक्षा से संबंधित प्रश्न एक्सपर्ट से पूछ सकते हैं, जो कि 23 अप्रैल से 23 मई तक चलेंगे। अधिक जानकारी के लिए www.ncpcr.gov.in पर लॉगिन करें।
2: పాటతో ప్రయాణం వింటున్నారు. తర్వాతి పాట మగధీర సినిమా నుండి ధీర ధీర అంటూ ఎంఎం కీరవాణి అలాగే నిఖితా నిగం పాడిన ఈ సూపర్ హిట్ నెంబర్ మన కోసం వింటునండి. ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: పాటతో ప్రయాణం వింటున్నారు. తర్వాతి పాట సింహ సినిమా నుండి సింహమంటి అనే పాటని మనో శ్రావణ భార్గవి పాడిన ఈ పాట మన కోసం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర

0: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా జనగణనకు సిద్ధమవుతోంది. జనగణన మొదటి దశ ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు. దేశంలో మొదటిసారిగా డిజిటల్ విధానంలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు. ఏదైనా డిజిటల్ టూల్లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ ద్వారా sc.census.gov.in లో మీ వివరాలు నమోదు చేసుకోవచ్చు. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: స్టూడియో క్లాక్ లో సమయం 7:56 అవుతుంది. పాటతో ప్రయాణంలో చివరి పాట సిగ్గ సినిమా నుండి సునీత.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు అసెంతో పాటు కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు రేపు జరుగుతుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. దేశవ్యాప్తంగా ఈరోజు నిర్వహించిన నీట్ పరీక్ష రాష్ట్రంలో ప్రశాంతంగా ముగిసింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగిన ఈ పరీక్షలో 1 నిమిషం నిబంధనను అధికారులు కఠినంగా అమలు చేశారు. రాష్ట్రంలోని 24 పట్టణాల్లో ఉన్న 199 కేంద్రాల్లో నీట్ పరీక్ష నిర్వహించారు. తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ ఈరోజు నిర్వహించిన టీజీఆర్జేసీ సెట్ 2026 ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా జరిగిందని సంస్థ కార్యదర్శి ఒక ప్రకటనలో చెప్పారు. 76,174 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 59,244 మంది పరీక్షకు హాజరయ్యారు. ఈ నెలాఖరులో 2వ దశ ఇందిర మిళ్ళు మంజూరు చేస్తామని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 8,575 కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు 12,38,000 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించినట్లు పౌర సరఫరాల శాఖ తెలియజేసింది. రాబోయే బక్రీద్ పండుగ సందర్భంగా హైదరాబాద్లో శాంతి భద్రతల పరిరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ ఈరోజు వివిధ గోరక్షక సంఘాల ప్రతినిధులతో ప్రత్యేక సమన్వయ సమావేశం నిర్వహించారు.

అక్రమ పశు రవాణాకు సంబంధించి ఎలాంటి సమాచారం ఉన్నా పోలీసులకు తెలియచేయాలే తప్ప ప్రత్యక్ష దాడులకు పాల్పడవద్దన్నారు. బెంగళూరుకు చెందిన స్టార్టప్ గెలాక్సీ స్పేస్ తన ప్రతిష్టాత్మక ఉపగ్రహం మిషన్ దృష్టిని ఈరోజు స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా విజయవంతంగా ప్రయోగించడంతో భారత ప్రైవేట్ అంతరిక్షం ఓ ప్రధాన మైలురాయిని చేరుకుంది. పశ్చిమాసియాలో మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో ఎల్పీజీ అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెట్ విక్రయాలను అరికట్టడానికి దేశవ్యాప్తంగా నిరంతరం తనిఖీలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ సహా పలు జిల్లాల్లో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు, ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ పైన కోల్కతా నైట్ రైడర్స్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తమైన 8:05 గంటల 5 నిమిషాలకు జాతీయ వార్తలతో కలుసుకుందాం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 8:33.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: కొంచెం మస్తి బౌలెడంత మజా. మస్తి మజా వింటున్నారు ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. సో చేతిలో ఫోన్ ఉంటే మస్తి, అందులో ఇంటర్నెట్ ఉంటే మజా. ఇక సమయం ఎలా గడిచిపోతుందో ఎవరికి తెలియదు కదా. మరి ఫన్నీ, ఇంట్రెస్టింగ్, ఇన్స్పైరింగ్, అవాక్కయ్య వీడియోస్ అండ్ విషయాల గురించి తెలుసుకునే మనందరి ఫేవరెట్ షో మస్తి మజాకి స్వాగతం. మరి ఇవాళ ఏం మాట్లాడుకోబోతున్నామో తెలుసుకుందాం ఈ పాట తర్వాత. ఇష్క్ సినిమా నుండి చిన్నదానా నీకోసం అంటూ రాజ్ హాసన్, అనూప్ అండ్ శ్రావణి పడిన ఈ బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత డెఫినెట్ గా మాట్లాడుకుందాం. స్టే ట్యూన్డ్.

ఒక సూపర్ హిట్ ట్రాక్ తో మన మస్తి మజాకి ఎంటర్ అయిపోయాం. మరి ఏంటంటే వేడి వేడిగా ఉందనే కావచ్చు వేసవి కాలానికి వామిదే పేరు పెట్టారు కదా. అసలు రోజు రోజుకి ఎండ తీవ్రత ఎంత పెరుగుతుంది కదా. అంటే ఈ రోజు అక్కడక్కడ కొన్ని వర్షాలు పడ్డాయి, అంటే కొన్ని ప్లేసెస్ లో వర్షం పడింది కాబట్టి కొంచెం కూల్ అయి ఉండొచ్చు. కానీ ఎంత దాక్కుందామన్నా ఏదో ఒకసారి ఎండలో ప్రయాణం చేయడం తప్పదు కదా. అలాంటి సమయంలో ఇంటికి రాగానే ఫ్యాన్ తిరగాల్సిందే, ఏసీ ఆన్ అవ్వాల్సిందే. మరి ఫ్యాన్ అనగానే గుర్తొచ్చింది రీసెంట్ గా ఒక వైరల్ అయిన వీడియో గురించి మనం డెఫినెట్ గా మాట్లాడుకోవాల్సిందే. మరి ఆ విషయం ఏంటి, ఆ ఫన్నీ థింగా, లేకపోతే ఏంటి, ఆ విషయాలన్నీ నేను చెప్తాను ఈ పాట తర్వాత. స్టే ట్యూన్డ్.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: మస్తి మజా వింటున్నాం. మరొక టాపిక్ ఆల్రెడీ స్టార్ట్ చేసాం. మరి ఏం జరిగిందంటే, ఇంతకీ ఒక స్కూల్లో ఫ్యాన్స్ పెట్టారు అన్ని రూమ్స్ లో పిల్లలకు, కాలేజ్ మరి వాళ్ళకి మంచిగా చల్లగా రావాలని చెప్పేసి. అంతవరకు బాగానే ఉంది, కానీ ఆ వీడియోలో ఉంది ఏంటంటే, వాళ్ళు ఆ ఫ్యాన్స్ ని ప్రొటెక్ట్ చేయడానికి ఒక మెటల్ కేజెస్ పెట్టడానికి పెట్టారనమాట ఆ ఫ్యాన్స్ చుట్టూ ఇలా స్క్వేర్ షేప్ లో. అయితే 3000 రూపీస్ ఉండే సీలింగ్ ఫ్యాన్ ని ప్రొటెక్ట్ చేయడానికి 12,000 రూపాయల విలువ గల ఆ ఇనుప కేజెస్ అంటే ఏంటి, ఆ జాలి లాంటివి పెట్టాల్సిన అవసరం ఏముంది అని చెప్పేసి ఇక్కడ చాలా మంది, అరే 3000 రూపాయలతో పోయేదాన్ని అంటే 12,000 ఎందుకు పెట్టారని చెప్పేసి దాన్ని కామెడీగా అనుకుని నవ్వేస్తున్నారనమాట. సో ఇక ఆ విషయం ఇక్కడ అక్కడ పాకి మన వైరల్ అయిపోయింది అనమాట ఫైనల్ గా. సో కానీ అసలు విషయం తెలిసిన తర్వాత ఆహా ఎంత మంచి ఆలోచన కదా అనుకున్నారు. మరి ఇంతకీ ఆ విషయం ఏంటి అంటే, సో సేఫ్టీ మెజర్స్ గా వాళ్ళు ఆలోచించి ఆ ఫ్యాన్స్ ఎక్కడైనా మధ్యలో ఊడిపోతే, ఒకవేళ ఏదైనా వచ్చి కింద పడిపోతే పిల్లలకి హాని జరగకుండా ఉండాలని చెప్పి వాళ్ళు అలా ముందు జాగ్రత్తగా ఆలోచించి పెట్టారే తప్ప మనందరం అనుకున్నట్టు కాదు. చాలా మంది ఏంటంటే, అరే ఈ మధ్య కామెడీ అందరికి అలవాటు అయిపోయింది, కమెంట్స్ చేయడానికి ఏదో ఒకటి అని చెప్పేసి. అఫ్ కోర్స్ ఇవాళ వరల్డ్ ఆఫ్టర్ డే అనుకోండి, నవ్వడం మంచిదే, కానీ ఆ సన్నివేశం కానీ ఆ సందర్భం ఎలా ఉంది అనేది చూసి నవ్వితే బాగుంటుంది అని చెప్పి చాలా మంది చురుకలు ఇస్తున్నారనమాట. రైట్, ఇంకా ఇలాంటి విషయాలు మాట్లాడుకుందాం మస్తీ మజాలో. ఇప్పుడైతే సూపర్ హిట్ నెంబర్ వచ్చేస్తుంది ఒంగోలు గీతా సినిమా నుండి జీవి ప్రకాష్ కుమార్ పాడిన రాచిలక అంటూ మనందరి కోసం స్టేడియం.

0: अब टेलीलॉ के माध्यम से न सिर्फ घर बैठे मुफ्त कानूनी सलाह ले सकते हैं बल्कि अनुभवी वकीलों से कोर्ट में कानूनी सहायता भी पा सकते हैं।
1: तो डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSC सेंटर से संपर्क करें। न्याय विभाग, भारत सरकार द्वारा जनहित में जारी।
2: స్టూడియో క్లాక్ లో 8:20 and 48 seconds అవుతుంది. మస్తి మజా వింటున్నాం. మరి రికార్డులు తిరగరాయాలన్నా, కొత్తగా సృష్టించాలన్నా మన ఇండియన్స్ ఎప్పుడు రెడీగా ఉంటారు కదా. అందులో వయసుతో సంబంధం లేకుండా అందరూ పోటీ పడుతుంటారు. రీసెంట్గా జరిగిన ఈ విషయం విన్నాక మీరు కూడా సూపర్ అనకుండా ఉండరంట. ఎందుకో అంటే, జార్ఖండ్కి చెందిన 7-year-old ఇషాంక్ సింగ్ శ్రీలంక నుండి భారతదేశానికి ఉన్న 29 kilometers పాల్క్ జలసంధిని దాటి ప్రపంచంలోనే అతి చిన్న వయస్కుడైన స్విమ్మర్గా చరిత్ర సృష్టించాడు. సముద్రం అంటేనే బలమైన ప్రవాహాలు, ఇంకా చాలా కష్టంగా ఉంటుంది కదా. 9:50 ఈ ఛాలెంజ్ని కంప్లీట్ చేసి కొత్త వరల్డ్ రికార్డ్ సృష్టించిన ఇషాంక్ సింగ్కి మనం కూడా విశేష చెప్దాం, కంగ్రాచులేషన్స్ కూడా చెప్పేద్దాం. ఇంకా ఇలాంటి రికార్డ్స్ ఇంకెన్నో క్రియేట్ చేసి మన భారతదేశానికి మరింత గొప్ప పేరు గౌరవం తీసుకురావాలని మనం కూడా ఆశిద్దామా. రైట్, మరి ఇప్పుడు ఒక సూపర్ హిట్ నెంబర్ వచ్చేస్తోంది మనందరి కోసం. పవర్ సినిమా నుండి నోటంకి నోటంకి అంటూ ఎనర్జెటిక్ ట్రాక్.

మస్తీ మజా వింటున్నాం కదా. అయితే జనరల్ గా మనం చిన్న చిన్న గొడవలు, గ్యాంగ్ వార్లు అంటూ వింటూ ఉంటాం కదా న్యూస్, కానీ ఎప్పుడైనా మనుషుల మధ్య విన్నాం కానీ ఎప్పుడైనా ఇక్కడ సీన్ రివర్స్ అనమాట. ఏంటంటే, అంటే చూడడానికి సినిమాల్లాగా రెండు పిల్లుల ముఠాలు నరి రోడ్డు మీద, అటు ఒక గ్యాంగ్ ఇటు ఒక గ్యాంగ్ వచ్చి, అంటే ముందు ఏం జరిగిందో తెలియదు కానీ వాటి మధ్య జరిగేది ఒకటే యుద్ధం, మ్యావ్ మ్యావ్ అనుకుంటూ రెండు టీములుగా విడిపోయి వచ్చి అలా ఇంటర్నెట్ని వైరల్ చేసేసాయనమాట. ఆ తర్వాత అవి కొట్టుకున్నాయో లేకపోతే అరుచుకున్నాయో తెలియదు కానీ, సో దాన్ని వీడియో తీసి ఇలా ఇంటర్నెట్లో, ఐ మీన్ సోషల్ మీడియాలో పెట్టగానే అసలు ఈ ఏరియా మాదా, ఇక్కడ మాదే రాజ్యం అన్నట్లుగా సాగిన రెండింటి మధ్య ఫైట్లో అసలు ఏ పిల్లి గెలిచిందో తెలియదు కానీ చూసేటోళ్ళకి మాత్రం కడుపుబ్బా నవ్వొచ్చింది. అరే గ్యాంగ్ వార్స్ లాంటివి విన్నాం కానీ ఇలా

0: క్యాట్ వార్స్ ఏంటి, క్యాట్ వాక్ తెలుసు కానీ అలా ఈ క్యాట్ వార్స్ ఏంటని చాలా మంది ఫన్నీగా కామెంట్స్ పెడుతున్నారనమాట. సో ఆ వీడియో ప్రస్తుతానికి వైరల్ అయ్యి అందరినీ కడుపుబా నవ్వించేస్తుంది. మరొకసారి వరల్డ్ లాఫ్టర్ డే కాబట్టి నవ్వడంలో తప్పే లేదు కదా. రైట్, మరి స్టుడే క్లాక్ లో 8:27:08 అవుతుంది. ఇప్పటి వరకు మస్తి మజా విన్నారు కదా. మరి ఇప్పుడు ఒక సూపర్ హిట్ నెంబర్ వచ్చేస్తుంది, సనాఫ్ సత్యమూర్తి నుండి విజయ్ ప్రకాష్ పాడిన కమ్ టు ద పార్టీ అంటూ మంచి సాంగ్. లెట్స్ స్టే ట్యూన్డ్.
1: Dance like there's no

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 8:30 అవుతుంది. మీరిప్పుడు ఏకచిత్ర గానం వింటారు. మరి ఇవాల్టి ఏకచిత్ర గానంలో మనం వినబోయే సినిమా నిన్నే పెళ్లాడత సినిమాలోని పాటలు వింటారు. మరి ఆ పాటకి ఆ సినిమాకి సంబంధించిన విషయాలు, ఆసక్తికర విషయాలన్నీ తెలుసుకుంటూ ఇప్పుడు మొదటి పాట నాతోరా తమాషాల్లో చూపిస్తా అంటూ సంజీవ్ సుజాత పాడిన ఈ పాటని విందాం.

సూపర్ ఇంట్రో కదా. మరి నిన్నే పెళ్ళాడతా సినిమా ఏకచిత్ర గానం వింటున్నాం కదా. అయితే గ్రీక్ వీరుడి ఇమేజ్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే ఈ సినిమాతోనే నాగార్జునకి గ్రీక్ వీరుడు అనే పేరు స్థిరపడిపోయిందని చెప్పొచ్చు. ఆయన లుక్స్ కానీ స్టైల్స్ కానీ అప్పట్లో యూత్ని మామూలుగా అట్రాక్ట్ చేయలేదు. అసలు చాలామంది ఆ లాంగ్ హెయిర్ ఇలా పెంచుకొని ఒక రకమైన ఆ గాగుల్ షేడ్స్ పెట్టుకొని అసలు అందరూ గ్రీక్ వీరుడిలా ఫీల్ అయిపోయేవారనమాట. అంతగా ఆ పాత్ర అందరికీ నచ్చిందనమాట. మరి ఇంకా విషయాలు మరిన్ని విషయాలు తెలుసుకుందాం ఈ సినిమా గురించి. ఇప్పుడైతే గ్రీక్ వీరుడు అని మాట్లాడుకున్నాక ఆ పాట అయిపోతే ఏం బాగుంటుందో చెప్పండి. సౌమ్య పాడిన గ్రీక్ వీరుడు పాట ఫ్రమ్ ద మూవీ నిన్నే పెళ్ళాడతా మన కోసం.

ఏకచిత్రగానం వింటున్నారు. నిన్నే పెళ్ళాడతా సినిమా నుండి. అయితే టబు గారు ఈ సినిమాలో నటించిన మొదటి సినిమా మాత్రం కూలీ నెంబర్ వన్, కాకపోతే ఈ సినిమా ద్వారా అసలు బ్రేక్ వచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ సినిమాలో మహాలక్ష్మి అనే పాత్రలో టబు గారి నటన అందం నిజంగా ప్రేక్షకులని కట్టిపడేశాయి. మరి ఇప్పుడు కన్నుల్లో నీ రూపమే అంటూ హరిహరన్ అండ్ చిత్ర ఆలపించిన ఈ పాటను విందాం. స్టే ట్యూన్డ్.

నిన్నే పెళ్ళాడత సినిమా గురించి, ఆ సినిమాలో సంబంధించిన ఆసక్తికర విషయాలు, అలాగే మనందరికీ ఇష్టమైన ఆ సినిమా పాటలు వింటున్నాం. అయితే ఈ సినిమాకి సంగీత దర్శకుడు సందీప్ చౌతా గురించి చెప్పాల్సిందే, ఎందుకంటే ఆయన నిజంగా ప్రాణం పెట్టి ఆ మ్యూజిక్ కంపోజ్ చేశారో తెలియదు, కానీ ఆ సినిమాకి మాత్రం ఆ మ్యూజిక్ నిజంగా ప్రాణమనే చెప్పాలి. ముఖ్యంగా గ్రీకు వీరుడు కానీ, ఎటో వెళ్ళిపోయింది మనసు కానీ పాటలు ఇప్పటికీ ఎప్పటికీ ఎవర్ గ్రీన్. ఇంకా చెప్పాలంటే ఆ సినిమా రిలీజ్ అయిన ఆ టైంలో ఆ ఆడియో క్యాసెట్లు అయితే ఒక రికార్డ్ స్థాయిలో అమ్ముడైపోయాయంట. నిజంగా ఆ మ్యూజిక్ ఇప్పుడు వింటుంటేనే మనకి, అంటే ఇంత అందుబాటులో వచ్చిన తర్వాత మనం సోషల్ మీడియాలో కానీ లేకపోతే యూట్యూబ్లో కానీ అలా వింటున్నాం, కానీ అప్పట్లో ఏదైనా పాట నచ్చిందంటే ఆ క్యాసెట్లు ఖచ్చితంగా కొనాల్సిందేగా. మరి ఇలాంటి పాటలు కొనకుండా ఎలా ఉంటారు చెప్పండి. అందుకే ఇప్పుడు మనం ఏకచిత్ర గానంలో రాజేష్ ఆలపించిన పాట ఎటో వెళ్ళిపోయింది మనసు, మనందరికీ ఇష్టమైన పాట విందాము.

టుడే క్లాక్ లో 8:53:23 అవుతుంది. ఏకచిత్రగానంలో మధురమైన పాటలు వింటున్నాం నిన్నే పెళ్ళాడత సినిమా నుండి. అయితే గులాబీ సినిమా తర్వాత కృష్ణవంశీ తీసిన రెండో సినిమా ఇదన్నమాట. అయితే ఒక పెద్ద ఉమ్మడి కుటుంబాన్ని, వారి మధ్య ఉండే అనుబంధాల్ని చాలా సహజంగా కలర్ఫుల్గా చూపించడంలో ఆయన సక్సెస్ అయ్యారు. ఇప్పటికీ సినిమా వస్తుంటే అందరం అరే ఆ రోజుల్లో ఆ సినిమా చూసేవాళ్ళం అని చెప్పేసి 90s కిడ్స్ కానీ లేకపోతే ఇంకా ఆ సినిమా అంటే ఇష్టం ఉన్న వాళ్ళంతా దాని గురించి డిస్కస్ చేస్తూ ఉంటారు. మరి తర్వాత ఏ పాట వినబోతున్నామంటే నిన్నే పెళ్ళాడేస్తానంటూ అంటూ వి రామకృష్ణ సౌమ్య ఆలపించిన ఈ పాట ఇప్పుడు విందాం.

నిజంగా కృష్ణవంశీ గారి డైరెక్షన్లో సందీప్ చౌతా మ్యూజిక్ డైరెక్షన్లో వచ్చిన ఒక మంచి మ్యూజిక్ ఆల్బమ్ నిన్నే పెళ్లాడతా సినిమాలోని పాటలు వింటున్నాం ఏకచిత్ర గానంలో. అయితే ఈ సినిమాలో నాగార్జున టబు మధ్య ప్రేమ కథలో ఒక కుక్క పిల్ల కూడా ఉంటుందన్నమాట, చిన్న అనే పేరు. సో అది క్రూషియల్ రోల్ మరి ఆ సినిమా, అంటే వాళ్ళ మధ్య జరిగే సన్నివేశంలో అది పక్కా కనిపిస్తూ ఉంటుంది. ఆ టైంలో చాలామంది ఆ కుక్క పిల్లని కూడా పెంచుకునే ప్రయత్నం కూడా చేసేవాళ్ళంట. సో మరి అలా ఉంటుందన్నమాట, కొన్ని సినిమాలు మనసుకి హత్తుకొని పోతే ఆ ఇంపాక్ట్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. మరి ఇప్పుడు సౌమ్య హరిహరన్ ఆలపించిన పాట ఇంకా ఏదో కలవాలంటూ అంటూ మన కోసం వినిద్దాం, స్టే ట్యూన్డ్.

0: సినీ దిగ్దర్శకుల జీవన గమనం, సంగీత సామ్రాట్టుల సాగరం.
1: సుమం ప్రతి సుమం సుమం, వనం ప్రతి వనం వనం, జగం అణు అణు నకల కలం,
0: చిత్రకథల వివరణం, గాయని గాయకుల స్వర నీరాజనం.

0: మధుర గీతాల సినీ విశేషపు సమాహారం గుర్తుకొస్తున్నాయి. ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి వివిధ భారతిలో
1: స్టూడియో క్లాక్లో సమయం 9:56 అవుతుంది. ఏకచిత్రగానం వింటున్నారు. మరి ఇవాళ్టి ఏకచిత్రగానంలో నిన్నే పెళ్లాడత సినిమా నుండి పాటలు, ఆ సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాలు తెలుసుకుంటున్నాం కదా. అయితే ఈ సినిమాని ప్రొడ్యూస్ చేయడానికి హీరో నాగార్జున తన సొంత బ్యానర్తో ఈ సినిమాను తీశారు. ఎందుకంటే ఒక కొత్త దర్శకుడిని నమ్మి అంత భారీ బడ్జెట్తో నిర్మించడం అంటే సాహసం అని చెప్పాలి. అలా నమ్మి మంచిగా అంటే గట్టిగా కాన్ఫిడెన్స్తో తీసిన ఈ సినిమా సూపర్ హిట్ అండ్ సూపర్ క్లాసిక్గా నిలిచిపోయింది ఇప్పటికీ. ఆ రోజుల్లో ఈ సినిమా నేషనల్ ఫిల్మ్ అవార్డు అందుకుంది కూడా. ఇంకా ఫిలింఫేర్ అవార్డులో కూడా అన్ని విభాగాల్లో అవార్డులు దక్కించుకుంది. ఇంకా ఈ సినిమాలో చెప్పాలంటే క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా ఎంతో అద్భుతంగా నటిస్తారు. వాళ్ళ పరిధి ఉన్నంత వరకు మాత్రమైనా కూడా అంత బాగా నటించి ఒక ఏమంటారు, మనం ముందుగా మాట్లాడుకున్నట్టు కుటుంబ సన్నివేశాలు ఏ విధంగా అద్భుతంగా ఉంటాయో జనరల్గా మన ఫ్యామిలీస్లో ఆ విధంగా చూపించారు. మరి ఈ సినిమాలో చివరి పాట నామగుడు ర్యాంపారి అంటూ వస్తుంది. సుభాష్, సునీత, రాజేష్ పాడిన ఈ పాటను విందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

మీరింతవరకు ఏకచిత్ర గానంలో 1996లో కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన నిన్నే పెళ్ళాడతా చిత్రంలోని పాటలు విన్నారు.

స్టూడియో క్లాక్ లో సమయం 9:12:46 అవుతుంది. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: సుప్రభాత సమయాన సుమనోహరమైన భక్తి గీతాలు,
1: భగవద్ భావనావిష్కృత సుగంధ కుసుమాలు,
0: ప్రభాత సమయాన పరమాత్మకు సమర్పించే పూజా ప్రసూనాల మాల, భక్తి సంగీత హేళ.

అర్చన మనసుని భక్తి పారవశంతో నింపే భక్తి గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 6 గంటలకు మీ ఆకాశవాణి.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాస్క్లో సమయం 9:30 మరి కాసేపట్లో వివిధ భారతి ముంబై కేంద్రం నుండి రిలే వింటారు.
1: వివిధ భారతి కే పాస్ హై బేమిసాల్ హస్తియో కా అన్మోల్ ఖజానా.
2: చందా మామా దూర్ కే హుయే పకాయే భూర్ కే.
1: జరా సునియే కేసి బనా యే గానా.
3: ఏక్ జమానా థా 1951 యా 50 మే బాబూలాల్ చతుర్వేది ఏక్ యహాన్ ప్రోగ్రామ్ ఇన్చార్జ్ దిల్లీ సే ఆయే థే.
1: సంగీతకార్ రవి.
3: ఉన్హోనే ఏక్ దిన్ ఫోన్ కియా కహనే లగే యహాన్ హమ్ లోరియా రికార్డ్ కర్నా చాహతే హై. బనా రికార్డ్ కర్ దో తో మేరీ మహా అక్సర్ గానా గా కే నీ ఏక్ లైన్ సునా కర్తే దో లైన్ చందా మామా దూర్ కే హుయే పకాయే భూర్ కే. మేనే ఉస్కీ ట్యూన్ బనా లీ. चंदा मामा दूर के हुए पकाए भूर के.
2: आप खाए थाली में खुन्ने कोधे प्याली में.
1: ऐसी अनमोल यादें आपको मिलेंगी सिर्फ विविध भारती पर. विविध भारती आपका जीवन संगीत.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 10:30. మరి కాసేపట్లో నాటి మేటి సినీ గీతమాలిక మధురిమ వింటారు.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నాటి నేటి సినీ గీతమాలిక మధురిమ. పన్నెండవ శతాబ్దానికి చెందిన జయదేవుడు రచించిన గీతగోవిందం సంస్కృత కావ్యాల్లోకెల్లా ఉత్కృష్టమైన కావ్యంగా పరిగణింపబడుతోంది. రాధాకృష్ణుల దివ్య ప్రేమతత్వాన్ని ఆవిష్కరింపజేసే ఆణిముత్యాల్లాంటి ఆ అష్టపదుల్లో ఈ అష్టపదికి సాలూరి రాజేశ్వరరావు యమన్ కళ్యాణి రాగంలో చేసిన స్వరకల్పన ఆయన సంగీత జైత్రయాత్రలో ఓ మధురమైన మజిలీగా నిలిచిపోయింది. అభిరుచికి అద్దం పడుతూ కొత్తందాలతో తీయందనాలు అద్దుకుంటూ శిఖరాయమాన ప్రమాణాలతో భరణి సంస్థ నిర్మించిన విప్రనారాయణ చిత్రంలోనిది ఇప్పుడు వినబోయే పాట. 1954లో విడుదలైన ఈ చిత్రంలో భానుమతి పాడిన ఈ పాటలో అక్కినేని నాగేశ్వరరావు, భానుమతి కలిసి అభినయించారు.

0: పాట అమృతప్రాయంగా ఉంది దేవి.
1: ఏ పాట స్వామి?
0: రెండు పాటలును, అసలు పాట నీ పాట కూడా.
1: జయదేవ కవి కవిత్వమే అంత స్వామి.
0: ఆ అమృతానికి నీ గానం పరిమళం జోడించి ఆనంద సాక్షాత్కారం కోసం అలమటించి భక్తుల విరహాన్ని మాట మాటలో తొణికిసలాడిస్తూ ఉంది. ఆహా, ఇది మరొక్కసారి పాడు.

ఓవైపు గంటల గనగణలు, మరోవైపు గాజుల గలగలలు. ఈ రెంటితో మిలమిలా మెరుస్తున్న అందాన్ని ఎలా ఆస్వాదించాలో అని తన

మనసు తొందరపెడుతోందని చెలిసిగ్గే మేలిముసుగై తన మోమును దాచినా లేలేత పెదవుల తెరమాటున ఒదిగిపోయిన తన నవ్వు ఎంత ఆపినా అవి ఆగేవి కావని ప్రకృతి అందాల్ని ఆస్వాదిస్తూ సాగిపోయే ఈ గీతం అనుబంధాలకు అన్యోన్యతకు ప్రాధాన్యతనిస్తూ క్రమశిక్షణతో సున్నితమైన అంశాలను ఎలా పరిష్కరించాలో తెలియజేసే బాంధవ్యాలు చిత్రంలోనిది. గానం ఘంటసాల వసంత, రచన సి నారాయణరెడ్డి, సంగీతం కెవి మహాదేవన్.

దర్శకులు కె. రాఘవేంద్రరావు నందమూరి తారక రామారావుతో కలిసి చేసిన తొలి చిత్రం 1977లో విడుదలైన అడవిరాముడు. చిత్రంలోని ఓ సన్నివేశానికి చిలక, గోరింక, కోకిలమ్మ, వసంతం, వాన, తుమ్మెద, పూలు ఇలా ప్రకృతిలోని ముఖ్య ఆకృతుల ప్రతీకలకు ఉదాహరణగా నాయికానాయకులు తమ అనురాగాన్ని వ్యక్తం చేసే సందర్భంలో నాయికని కోకిలమ్మగా, నాయకుణ్ణి వసంతుడిగా వర్ణిస్తూ ఒక అద్భుతమైన గీతాన్ని రాశారు వేటూరి సుందర్రామ్మూర్తి. పాడినవారు పి. సుశీల, ఎస్పి. బాలసుబ్రహ్మణ్యం. సంగీతం కె. వి. మహదేవన్.

ఎందరో త్యాగధనుల కన్న భూమి మన భారతదేశం. వారిని తలుచుకోవడం మన ధర్మం. అలాంటిదే ఈ పాట. ఈ పాటను విన్న చాలామంది తమ గత స్మృతులలోకి వెళ్లి చిన్నప్పుడు తమ తమ పాఠశాలలో పాడే ప్రార్థనాగీతం గుర్తు తెచ్చుకుంటారు. వింటుంటే హృదయం కరిగి కన్నీటి పర్వం అయ్యేటువంటి ఉత్తమ ప్రబోధాత్మక గీతం. మానవుడు దానవుడు చిత్రం కోసం సంగీత దర్శకులు అశ్వత్థామ చంద్రకౌశ్ రాగంలో స్వరపరిచారు.

వగలెరిగిన చెలునికి తన కథ వివరించమని సఖికి చెబుతూ పాడుకుంటోంది ఆ మగువ. అటుపై తన మనసును కానుకలా అర్పించినదని, ఆపై విరహవేదనకు తాళడం తన వల్ల కావటంలేదని, మల్లెపూల పరిమళాలతో

తో పిల్లగాలి వీచేవేళ రేరాజు వెలుగులో సరసాల సరదాలు తీరేనని ఆశపడుతుంది. సముద్రాల సాహిత్యం అందించగా యమున కళ్యాణి రాగంలో సుసర్ల దక్షిణామూర్తి స్వరపరిచిన ఈ పాట కమలాకర కామేశ్వరరావు దర్శకత్వం వహించిన నర్తనశాల చిత్రంలోనిది. పాడినవారు పి. సుశీలా.

చలనచిత్ర అంతరార్థాన్ని ఒక్క మాటలో తెలియజేసేవి చిత్ర శీర్షికలు. ఈ చిత్ర ఆరంభంలో తెరకెక్కించిన ఓ సన్నివేశం అక్షరాలా అలాంటిది. ఓ యువకుడితో తగవులాడిన మగవలు తమదే పైచేయి అనుకున్నారు. ఆ తర్వాత ప్రాధేయపడ్డారు. అతడు ససేమిరా కుదరదంటే ఎటూ పాలుపోక ఆలోచనలో పడ్డారు. సంకటస్థితిలో సమయస్ఫూర్తితో ఆ అతివల ఆలోచనలకు అడ్డుకట్టవేశాడా యువకుడు. తగవు మరచి నగవుతో మాటలు కలుపుకున్న ఆ యువతుల మనోభావాన్ని తెలుపుతూ వారి కోపంలో అందమున్నదని, అంతులేని అర్థమున్నదని, అది పోనుపోను విరహతాపమవుతుందని అంటే, దానికి బదులుగా ఆ యువతులు బ్రహ్మచారి లేతమనసు పైకి తేలదని, మాటలలో చేతలలో పొత్తు కుదరదని అంటారు. వయసులో ఉన్న యువతీ యువకుల మనోవస్థను ఆవిష్కరిస్తూ సరదాగా సాగిపోయే ఈ గీతం 1963లో విడుదలైన చదువుకున్న అమ్మాయిలు చిత్రంలోనిది. సాలూరి రాజేశ్వరరావు స్వరకల్పనలో ఆరుద్ర సాహిత్యం అందించగా ఈ పాటను ఘంటసాల పీసుశీల గానం చేశారు.

అభినయవనంలో పూచిన అభినేత్రికి అలనాటి దిగ్గజాభినేతృల సమక్షంలో సత్కారం జరుగుతున్న సందర్భమది. అవధుల్లేని అభిమానం, అభినందన వందనాలనర్పిస్తూ ఆనంద పరవళ్లు తొక్కుతూ తన అభిమానతారను అందలానికెత్తుతూ రసరమ్యంగా గానంచేస్తున్న సన్నివేశమది. వెన్నెల కురిసే కన్నులు, వసంతాన్ని తలపించే చిరునవ్వులు, చంద్రకాంతులు విరజిమ్మే చరణాలలో పదకవితా ప్రబంధాలను సృష్టించిన సి నారాయణరెడ్డిగారు రెండవ చరణంలో శృంగార, వీర, కరుణ, హాస్యరసాలను ఆవిష్కరింపజేశారు. శివరంజని చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన గీతం, సంగీతం రమేష్ నాయుడు.

ప్రకృతిలో జడపదార్థంగా గోచరించే కొండలలోని బండలన్నింటినీ ఒలితో సౌందర్యమూర్తులుగా మలచి వాటికో నూతనత్వాన్ని అస్తిత్వాన్ని కలిగించాలని ప్రతి శిల్పి కలలు కంటుంటాడు. అహర్నిశలు శ్రమిస్తాడు. శిల్పకలికే తన జీవితాన్ని ధారపోస్తాడు. ప్రాణంలేని శిలలో శిల్ప సౌందర్యాన్ని వీక్షిస్తాడు. రాతి హృదయాన్ని అర్థం చేసుకుంటాడు. పైకి కఠినంగా ఉండే ఆ రాళ్ళు శిల్పికి మృదువుగా మెత్తగా తోస్తాయి. రాగద్వేషాలకు అతీతంగా ఉండే మునులలాగా కారడవులలో మౌనంగా దర్శనమిస్తాయి. శిల్పి మనోగతాన్ని సున్నితంగా ఉదాత్తంగా ఆవిష్కరింపజేస్తున్న ఈ గీతాన్ని రచించినవారు సి నారాయణ రెడ్డి. పాట ప్రారంభంలో కొండలలో ప్రతిధ్వనిస్తూ వినిపించే ఘంటసాల గారి ఆలాపన, దానికి ఊపిరిపోస్తూ వినవచ్చే ఉలుల శబ్దాలు వినేవారిని పాటలో లీనమయ్యేలా చేస్తాయి. అమరశిల్పి జక్కన చిత్రం కోసం ఘంటసాల పాడిన పాట

తొలి ప్రేమతో చిగురించిన వలపుల తలపుల కన్నా కలవబోతున్న ఆనందమే ప్రేమికులకు చాలా ఉద్వేగభరితంగా ఉంటుంది. ఏకాంతాన్ని ఇష్టపడే ప్రేమికులు వారిద్దరికీ తెలిసిన ప్రదేశంలో కలుసుకోవడం సహజం. రానంతసేపు విరహంతో అలమటించినా ప్రేయసీ లేదా ప్రియుడు ఎదురుపడగానే అంతసేపు తాము ఎంతో ఎదురుచూసామన్న విషయాన్ని పక్కనపెట్టి తమ కోసం వచ్చినందుకు సంతోషం వ్యక్తం చేయకపోగా వారితో కలహం పెట్టుకుంటారు. ఇలాంటి గిల్లికజ్జాలు ప్రణయంలో మాధుర్యాన్ని మరింత పెంచుతాయి. అలా ఓ నాయకుడు నాయిక ఎప్పటిలాగే కలుసుకుందామనుకుంటారు. అనుకున్న సమయానికి అమ్మాయి వచ్చి అబ్బాయి కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. కాని ఎంతసేపు రాకపోయేసరికి ఆశలన్నీ నిరాశలవుతాయి ఆ అమ్మాయికి. అతను రాడేమో, వేచిచూసిన ఈ కాలమంతా వృధా అయింది అనుకుంటున్న తరుణంలో మబ్బుల చాటు నుండి కనువిందు చేస్తూ చీకటిలో చందమామల ఆ అబ్బాయి ప్రత్యక్షమవుతాడు. మంచి మనిషి చిత్రం కోసం పి సుశీల ఘంటసాల పాడిన పాట, రచన శ్రీశ్రీ, సంగీతం సాలూరి రాజేశ్వరరావు, టి చలపతిరావు.

ఉదయం తాను చూసిన శ్రీనివాసుని రూపం మనసులో గాఢంగా ముద్రించుకుపోయిన భావనతో పద్మావతీదేవి ఒంటరిగా తన తోటలో విహరిస్తోంది. అతని మీద తన మనసులో అమేయంగా అప్రమేయంగా కలుగుతున్న ఆ ప్రేమ భావాలను ఎలా అర్థం చేసుకోవాలో తెలియక అలజడి రేగిన హృదయంతో చెలించిపోతోంది. తన మనసుని హరించిన ఆ నవమన్మధుడు ఎవరో, ఎక్కడివారో, ఎక్కడికి వెళ్లారో ఏమీ తెలియనితనంతో అతనిని తిరిగి ఎలా చూడాలో తెలియక తపించిపోతుంది పద్మావతి. తొలిసారిగా చూసిన చూపులతోనే మనసుని తన నుంచి హరించాడని, అనుమతి లేకుండానే తన మనసుపై వలపుని చిలికాడని, అతనిని చూసిన మోహావేశంలో తన గురించి అతని భావమేమిటో తెలుసుకోకుండానే తన హృదయాన్ని అతనికి అర్పించుకుంది. దివ్యతత్వాన్ని పరోక్షంగా పద్మావతి మాటల్లో పలికించారు కవి. అలౌకికమైన ఆనందలోకపు అంచుల్లోకి మనల్ని తీసుకెళ్లే ఈ మధురమైన గీతం శ్రీ వెంకటేశ్వర మహత్యం చిత్రంలోనిది. పాడినవారు ఘంటసాల పి సుశీల. రచన ఆత్రేయ. సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు.

కారులో షికారు చేస్తున్న ఓ ప్రేమికుడికి ఆ పగలు రేయిలా తోస్తోందట. దానికి కారణం చల్లని వెన్నెల కురిపించే జాబిలిలాంటి తన ప్రియురాలట. మనోభావం ఎక్కడ బయటపడుతుందేమోనని, మాట్లాడటం లేదని మాటలాడాలనుకున్న కనులను రెప్పలతో ఏమార్చుతోందని, సిగ్గులొలికే తన బుగ్గలు ఎక్కడ తనకు నిజాన్ని చెబుతాయేమోనని దోబూచులాడుతోందట తన ప్రియురాలు. తెరపై అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి అభినయించిన తీరు నయన మనోహరం. పి పుల్లయ్య దర్శకత్వంలో 1962లో విడుదలైన సిరి సంపదలు చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన పాటను చారుకేశి రాగంలో స్వరపరిచారు సంగీత దర్శకులు మాస్టర్ వేణు, రచన ఆత్రేయ.

0: మనోఫలకంపై ముద్రించుకుపోయిన మధురమైన జ్ఞాపకాల దొంతరలను మైమరిపించే సుమధుర గీతాలతో స్పృశించి మరో భావనా ప్రపంచంలో విహరింపజేసే తన్మయత్వపు ఆనందడోలిక మధురిమ. మదిని అలరింపచేసే మరిన్ని మధుర గీతాల కోసం రేపటి మధురిమలో కలుసుకుందాం. సెలవు. మీ నాగరాజు మంచిపగడం.
1: ఇంతవరకు నాటి మేటి సినీ గీతమాలిక మధురిమ విన్నారు. వ్యాఖ్యానం శ్రీ నాగరాజు మంచిపగడం, పర్యవేక్షణ శ్రీ రమేష్ సుంకసారి. ఈ కార్యక్రమం ఆకాశవాణి వివిధ భారతి సమర్పణ.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాల గని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 నీ వివిధ భారతి 102.8 మెగా

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 11 గంటలు. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. రేపటి ప్రభాత ప్రసారంలో ఉదయం 5 గంటల 53 నిమిషాలకి మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.